बहुल विद्यालय वांचनु मिति मीरे पलुकुलं दुहीरो पनिकि जीरो తెలివితేటలు ఎన్ని కలిగి లాభం బేదీ.

ఆత్మతత్వంబు చేరుకున్నప్పుడే కానీ తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు. తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, ప్రపంచములో ఏ పదార్థము చూచినను మానవునకు భయాన్వేదం ఉన్నది. కాని ఒక్క వైరాగ్యం మాత్రమే మానవునకు అభయత్వాన్ని అందించుచున్నది. లోకములో మానవుడు ఈ పరమసత్యాన్ని గుర్తించుకునలేక అనేక విధములైనటువంటి వాంఛలను అభివృద్ధి గావించుకొనుచున్నాడు. మానవులకు దేహంపై అభిమానముండినంత వరకు దృశ్య వస్తువులపైన మమత్వము తప్పదు. మమత్వము ఉండినంత వరకు మానవునకు అశాంతి వీడదు. కనుక ఇట్టి అభిమానమును మమత్వాన్ని త్యజించే నిమిత్తమై ప్రాచీన కాలమునందు, వేదము కాలమునందు కూడాను విద్యను అభ్యసించడానికి ప్రయత్నించారు ఋషులు. నిగ్రహశక్తియే వినయమునకు ప్రధాన గుర్తనియు, వినయమే విద్యకు ప్రధాన ప్రాణమనియు ఆనాటి ఋషుల యొక్క విశ్వాసము. వినయము కలుగవలనన్న ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహ నిమిత్తమే విద్యను అభ్యసించవలను. కనుకనే ప్రాచీన కాలమునందు ఇంద్రియ నిగ్రహముతో పాటు ఆర్జించిన విద్యకే వారు అనేక విధములుగా ఘనతను అందిస్తూ వచ్చారు. ఇంద్రియ నిగ్రహములకు దమము అని పేరు. కాని కాలకర్మకారణ కర్తవ్యాలు కదిలిపోవటం చేత ఈనాటి విద్యార్థులు యందు తమ అనేటువంటి పదము త్రిప్పి చదివినప్పుడు మద అనేటువంటిది మగా మారిపోతూ వచ్చింది. కారణమేమనగా విద్యార్థుల యందు ఉండవలసిన వినయ విధేయతలు శూన్యమైనది. ఇంద్రియ లోలత్వమే విద్యా విధార్థులకు ప్రధాన ప్రాణముగా విశ్వసిస్తూ వచ్చారు. కనుక ఇంద్రియ నిగ్రహమే విద్యార్థులకు ప్రధాన సూత్రము. ఇంద్రియ నిగ్రహముతో పాటు అభ్యసించిన విద్యలకు పాక్షర అని సంస్కృత పదమును వారికి బిరుదుగా అందిస్తూ వచ్చారు. పాక్షర అనేటువంటి యొక్క సంస్కృత పదములో ఉండినటువంటి అంతరార్థము వినయ విధేయతలతో ఇంద్రియ నిగ్రహమును గావించి తమ దివ్యత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అని దీనికి సరి అయిన అర్థము. తమము మదముగా మారినప్పుడు సాక్షర అనేటువంటి పదం కూడాను త్రిప్పి చదివినప్పుడు రాక్షస అనేటువంటి రీతిగా మారుతూ వచ్చింది. కనుక దమముతో సాధించినటువంటి విద్యావంతుని సాక్షర అనియు, దమము లేక అభిమాన అహంకార మమకారముల చేత అభ్యసించిన విద్యావంతులకు రాక్షస అని కూడాను పేరు పెడుతూ వచ్చారు. కేవలము పండితుడు మాత్రమే అయినంత మాత్రం చాలదు. అంగ ఉపాంగములను అధ్యయనము చేసి గొప్ప సంస్కృత పండితుడని కూడా పేరు పొందినప్పటికీ ఈ విధమైనటువంటి దమమే లేకుండా వినయ విధేయతలే లేకుండా ఈ విద్యలన్నీ కూడాను రాక్షస విద్యలేని ఆనాడు ప్రబోధిస్తూ వచ్చారు. ఈనాటు వేదకాలమునందు అనేక విధములైనటువంటి యొక్క విశ్వాసములు కలిగి మానవత్వము కలిగి దివ్యత్వాన్ని విశ్వసించి పవిత్రతను ఆశించి వారు నిత్య జీవితం గడుపుతూ వచ్చేటువంటి వారు. కానీ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయిన కొలది క్షణములో ప్రపంచమునే భస్మం గావించేటువంటి యంత్రములు కనిపెడుతూ వచ్చారు. మహత్తరమైనటువంటి శక్తి కనిపెట్టినటువంటి వైజ్ఞానికుడు కూడాను
శాంతిని పొందలేకపోతున్నాడు. పంచభూతములను అష్టగతము గావించుకొని వేదకాలమునందు అనేక విధములైనటువంటి యొక్క విశ్వాసములు కలిగి మానవత్వము కలిగి

పొందలేకపోతున్నాడు. పంచభూతములను అస్తగతము గావించుకొని వాటితో ఆటలాడుతున్నటువంటి వైజ్ఞానికుడు నిర్భయాన్ని పొందలేకపోతున్నాడు. సామాన్య మానవునికున్నటువంటి యొక్క శాంతి భద్రతలు కూడాను వైజ్ఞానికు లేక తమ యొక్క జీవితమును కేవలము అయస్పదంగా మార్చుకుంటూ వస్తున్నాడు. జీవితమే అస్తవ్యస్తంగా మారిపోతూ వచ్చింది. దీనికి కారణమేమనగా ఈనాటి విద్యను కేవలము గ్రంథములకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్నది. కనుక కేవలము తమ యొక్క జీవనోపాధి నిమిత్తమై ఉద్యోగమును ఆశించి ఎక్కే గుంభము దిగే గుంభంగా తయారవుతున్నారు. కనుక విద్యకు ఉద్యోగమునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమును త్రుంచివేయాలి. విద్య విజ్ఞానం కోసమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి లోకములో మానవుడు రెండు విధములుగా కనిపిస్తున్నాడు. ఒకడు దురాశపరుడు, రెండవ వాడు ఆశలేనటువంటి వాడు. ఆశలేనటువంటి వారికి సమస్త ప్రపంచం కూడాను ఒక తృణప్రాయంగా చూస్తాడు. ఆశ కలిగినటువంటి వాడికి మేరు పర్వతం కూడాను, అనగా బంగారం పర్వతాన్ని ఇచ్చినప్పటికీ వాడిని సంతృప్తి గావించలేడు. ఒకనొక సమయంలో ఒక సాధకుడు బ్రహ్మను ప్రశ్నించాడట. బ్రహ్మగారు, మీరు ఈ మేరు పర్వతమును ఎందుకోసం సృష్టించారు, ఎవరికోసం సృష్టించారు అన్నాడు. నాయన, రామాయణంలో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉంటున్నాడు. అతని రూపములు మహావిచిత్రమైనటువంటివి. అతనికి శిరస్సు లేదు, అనగా లేకపోలేదు. భుజముల పైన ఉండవలసినటువంటి శిరస్సు కడుపు పైన ఉంటున్నది. అతని పేరే కబందుడు. తన యొక్క శిరస్సును, తన యొక్క మేధస్సును, సర్వము కూడాను కడుపునకై పాటుపడుతుండాలి. తన యొక్క తలను కడుపు నిమిత్తమై వినియోగం చేస్తున్నాడు. అతనికి కడుపే కైలాసం. కాని తన యొక్క జీవిత నిమిత్తమై ఏమాత్రం కూడాను చింతించక తాను కేవలము కామారాధనలు ఎందే తన జీవితంను అంకితం గావించుకుంటున్నాడు. తన విశాలమైన హస్తముల చేత అందిన పదార్థములన్నింటినీ కూడాను తన పొట్ట కోసమే అందిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు మున్ముందు రాబోతున్నారు. తాము చదివిన విద్యను కాని, నేర్చినటువంటి విజ్ఞానము కాని, మేధాశక్తి కాని, కర్మమును కూడాను కేవలము కడుపు నిమిత్తమై పాటుపడుతున్నారు. ఈ సమస్తమైనటువంటి సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు కూడాను కడుపునకై అంకితము గావిస్తున్నాయి. ఇది కాదు విద్య యొక్క ప్రధాన లక్ష్యము. కడుపునిచ్చిన భగవంతుడు ఆహారాన్ని ఇవ్వక తప్పడు. ఆత్మను వెతకవలసినటువంటి మానవుడు అన్నాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక ఈనాటి లోకములో మూడు భాగములు కబందులుగానే కనిపిస్తున్నారు, కాని విద్యావంతులుగా కనిపించటం లేదు. ఏ ఆటలు ఆడినా, ఏ పాటలు పాడినా, ఏ మాటలు చెప్పినా అన్నింటి ఎందుకును తమ యొక్క స్వార్థము సప్రయోజనమే వినియోగపరుచుకుంటున్నారు. కనుక మానవత్వము లోపల ఉండినటువంటి యొక్క ఈ బలహీనతను నిరూపించే నిమిత్తమై ఈ మేరు పర్వతాన్ని సృష్టించానన్నాడు. లోకములో రెండు విధములైనటువంటి మార్గములున్నవి, రెండు విధములైనటువంటి అధికారములు కూడా ఉన్నవి. ఒకటి బాధ్యత, రెండవది కర్తవ్యం, ఈ యొక్క అధికారం కూడా. కాని ఈనాడు మానవుడు తన యొక్క హక్కులకు మాత్రమే అరుళ్లు చాచి అనేక విధముల పోరాటకు ముందంజ వేస్తున్నాడు. కాని బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆర్థిక పరిస్థితులు ఎందుకూడను ఈనాటి మానవుడు తన బాధ్యతలను ఏమాత్రం కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. పదవి రావాలి, సరి అయినటువంటి జీవితం అందుకోవాలి, జీతము అధికము కావాలి, ఈ విధమైనటువంటి వాంఛల చేతనే తన యొక్క జీవితమును వ్యర్థము గావిస్తున్నాడు. కాని నేను అందుకునేటువంటి జీతములకు తగినంత పని చేస్తున్నానా, నా యొక్క కర్తవ్యాలను నేను నిర్వర్తిస్తున్నానా, నా బాధ్యతను నేను పాటిస్తున్నానా, ఇటువంటి ప్రశ్నలు వేసుకోవటానికి అతనికి కాలము చిక్కలేదు.

0: ఇది కేవలము లౌకిక రంగమునందే కాక ఆధ్యాత్మిక రంగమునందు కూడాను ఈ విధమైనటువంటి పొరపాటులో మానవుడు ఎడమార్గం పడుతున్నాడు. నాకు భగవంతుడు కావాలి, నాకు ముక్తి రావాలి, యోగక్షేమములు కలగాలి అని ఆశిస్తున్నాడు మానవుడు. కాని దానికి తగినటువంటి ఒక ప్రయత్నములు చేయటం లేదు. నాకు భజనలు నాకు ఏమాత్రము నాకు అవకాశం లేదు, సాధనలు నేను చేయలేను, భగవంతుని నేను చింతించలేను, కానీ నాకు భగవంతుడు కావాలి. ఈ యొక్క సంకుచితమైనటువంటి యొక్క బుద్ధి కలిగినటువంటి మానవుడు తన యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విచారణని చేయలేకపోతున్నాడు. ఏదైనా ఒక షాపుకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక వస్తువు మనం కొనాలని ఆశించినప్పుడు, ఆ వస్తువుకు తగినటువంటి మూల్యం అందించినప్పుడే ఆ వస్తువు మనకు హస్తానికి చిక్కుతుంది. ఆ యొక్క మూల్యమే దానికి అతనికి అందించకుండా ఉన్నప్పుడు ఆ వస్తువు మనము అందుకోలేము. అదే విధముగానే ఈనాటి మానవుడు భగవంతుణ్ణి యోగక్షేమం అందించమని కోరుతున్నాడు, ముక్తిని ఆశిస్తున్నాడు, నిరంతరము శాంతి సుఖ సౌభాగ్యాన్ని కోరుతున్నాడు. కాని ఈ యొక్క ఫలితములకు తగినటువంటి మూల్యమును తాను అందించడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ యొక్క యోగక్షేమములకు తగినటువంటి త్యాగాన్ని భగవంతునికి మూల్యంగా అందిస్తున్నాడా? శాంతి సంతోష సౌభాగ్యమును అందుకోవటానికి తగినటువంటి ప్రేమ అనేటువంటి మూల్యమును భగవంతునికి అందిస్తున్నాడా? మూల్యమును అందించక పదార్థమును మాత్రం ఆశిస్తున్నాడు. భగవంతుడంత తెలివి తక్కువ వాడు కాదు. ప్రతి దాని ఎందుకూడను ఒక ఫలము, నిష్ఫలము, విజయము, దానికి తగినటువంటి కృషి అన్నిటినీ అందిస్తూ వచ్చాడు. దేనినైనా ఒక దానిని మనం భగవంతునికి అర్పితము చేసినప్పుడే భగవంతుడిని మనం పొందవలసినటువంటి యొక్క సుఖ సంతోష సౌభాగ్యాలు మనం పొందడానికి అర్హులమవుతాం. కాని భగవంతునికి ఏమాత్రం కూడాను మనము అర్పితం చేయడానికి సిద్ధంగా లేము, అందుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉంటున్నాం. కనుక పనులకు హీరో, పనులకు జీరో. ఈ విధమైనటువంటి యొక్క వికార మార్గములు ఈనాడు విద్యా విధానములో అభివృద్ధి కావటం చేతనే విద్యార్థులు అనేటువంటి పదమును కూడాను సరి అయినటువంటి యొక్క అర్హతను మనము పొందలేకపోతున్నాం. కష్టములకు కృంగటము, సుఖములకు పొంగటము, పరులకు ఎన్నైనా కూడాను ఉపదేశములు చేస్తున్నారే కాని ఆ చేసేటువంటి దాంట్లో తాను ఎంతవరకు ఆచరిస్తున్నాడు, పరులను త్యాగం చేయమని చెప్పి ఆశిస్తున్నారే కాని తాను ఎంతవరకు త్యాగం చేస్తున్నాడు, అందుకున్న దానికి కృతజ్ఞత మనం అందించాలని ఆశిస్తున్నామే కాని మనం అందుకున్న దానికి మనం ఏమి కృతజ్ఞత అందిస్తున్నాం? కనుక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విషయములను కూడా విచారణ చేసి కేవలము ఒక తృప్తి పొందటం మాత్రమే కాదు, తనయందు తన లోపల తన తత్వాన్ని తన సత్యాన్ని తాను మొట్టమొదటి విచారణ చేయడానికి పూనుకోవాలి. తన సత్యాన్ని తాను చక్కగా గుర్తించినప్పుడే ఇతరుల యొక్క సత్యమును కూడాను తాను గుర్తించడానికి అర్హుడవుతాడు. భక్తి ప్రపత్తులు ఎందుకూడను ఈ కలి ప్రభావం చేత అనేక విధములైనటువంటి వికారములు ఏర్పడుతూ వస్తున్నవి. ఎండుటాకు, ఉక్కు గుండు రెండు ఒకే ప్రదేశంలో ఉంచినప్పుడు గాలి లేకుండా రెండు కూడాను నిశ్చలంగా ఉంటుంటాయి. కాని పెనుగాలి వీచిన తక్షణమే ఎండుటాకు అరమైలు ఎగిరిపోతుంది, కాని ఉక్కు గుండు అక్కడే నిలిచి ఉంటుంది. ఈనాటి భక్తుడి యొక్క పరిస్థితి కూడాను ఇట్లనే ఉంటున్నది. నిజమైన భక్తుడు, పూర్ణ విశ్వాసం గల భక్తుడు, భగవంతుని శరణాగతి పొందినటువంటి భక్తుడు, భగవంతుడే తప్ప నాకు అన్యము లేదని విశ్వసించిన భక్తుడు ఉక్కుగుండు వంటి వాడు కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు ఏమాత్రం కూడాను తాను చెలించడు, భ్రమించడు. కాని బూటకు భక్తులు, మాటల భక్తులు, చర్యల భక్తులు, కేవలం ఆడంబర భక్తులు ఈనాడు కష్టములే కలిగినా, ఏ కించిత్తు బాధలే సంభవించినా ఎండుటాకు వలె ఎగిరిపోతున్నారు. తన అభీష్టములే నెరవేరకుండినా అనేక విధములైనటువంటి యొక్క ద్వేషములను పెంచుకుంటున్నారు. తన యొక్క తప్పులను తాను ఏమాత్రము గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు. విద్యార్థి చెప్పినట్టుగా స్వామి మాతో మాట్లాడటం లేదు, స్వామి మా వైపున చూడటం లేదు, మా వైపున చూసి నవ్వటం లేదు అని మాత్రమే వారు హక్కులకు మాత్రమే వారు ప్రాకులాడుతున్నారు. కానీ దీనికి ఏది కారణం? మన దోషములు ఏమిటి? మనం ఏ దాన్ని ఉల్లంఘించినాము? ఏ ఆజ్ఞను మనం పెట్టినాము? అనేటువంటి యొక్క తనలో తాను విచారణ చేయడానికి ఏమాత్రం కూడా నువ్వు పొనుకోవటం లేదు. నిజముగా తన దోషములే తాను చక్కగా విచారణ చేసుకున్నా ఈ విధమైనటువంటి యొక్క ఆలోచనలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. జీవితం అంతా కూడాను మేము మానవ మాత్రులము, దోషములు తప్పులు చేయటము మా సహజము, కానీ స్వామి క్షమించాలి అని ప్రార్థిస్తారు. నిజముగా నీవు మానవ మాత్రులు అంటున్నారు, మానవ మాత్రులు తప్పే చేయకూడదు. ఒకవేళ తెలిసో తెలియకునో ఒక పర్యాయం తప్పు చేస్తే తిరిగి అట్టి తప్పు రెండో పర్యాయం రాకూడదు. కనుక మేము మానవ మాత్రము తప్పు చేయటం మా యొక్క సహజం అని అనుకోవటము చాలా బలహీనమైనటువంటి తలంపు. ఆ విధమైనటువంటి యొక్క బలహీన తలంపులు మానవుల్లో ఏమాత్రము ఆవిర్భవించకూడదు. నేను బలహీనుడిని కాదు, నేను మృగమును కాదు, లేక నేను రాక్షసుని కాదు, నేను మానవుడను. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ యొక్క విషయాన్ని చక్కగా విచారణ చేస్తే దోషములు అనేటువంటి దానిని ఏమాత్రం కూడా సహజమని భావించలేడు. నరుడవు, నరుడు అనగా ఏంటి, ఆత్మస్వరూపుడవే. ఈ ఆత్మకు దోషములు ఏమాత్రం కూడా అంటుటకు వీలు లేదు. కేవలం దేహాభిమానం కలగటం చేతనే ఈ యొక్క దుర్బుద్ధులు, దురాలోచనలు, దుశ్చింతలు మనలో ప్రవేశిస్తున్నవి. కేవలం ఇంద్రియములని అనుసరించేటువంటి వ్యక్తి మాత్రమే ఈ విధమైనటువంటి భావానికి కొంచెం గురి అవుతున్నాడు. ఇంద్రియములను అనుసరించటము పశు లక్షణము, ఆత్మను అనుసరించటము మానవ లక్షణము. కనుక అలాంటి బలహీనతలను నీవు సమర్థించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది నా యొక్క సహజము, మానవత్వం యొక్క సహజసిద్ధమైనటువంటి లక్షణము అని భావించరాదు. ఇది నా యొక్క మానసిక బలహీనతలే అని విశ్వసించాలి. నీవు నిరంతరము కూడాను ఇంద్రియ నిగ్రహం కోసం నీవు పాటుపడాలి. నిజముగా నీవు ఇంద్రియ నిగ్రహమే ఉండినప్పుడు నీలో ఒక విధమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటున్నది. ఒక సమయం లోపల ఒక దేశమునకు మన దేశమునకు బార్డర్ లో ఉండేటువంటి సమయంలో విదేశీయులు మన దేశంలో ప్రవేశించకుండా ఉండడానికి కొన్ని విధములైనటువంటి యొక్క బందోబస్తులు చేస్తూ వచ్చారు స్వాధీనతలు. కానీ అప్పటికి కూడాను అనేక మంది విదేశీయులు ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు. అప్పుడు ఒక ఆఫీసరు కొంతమంది సిపాయిలతో చేరి వీళ్ళు సరైన రీతిగా పట్టే నిమిత్తమై మధ్యలో ఒక క్యాంపు వేశారు. ఈ క్యాంపు వేయటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అనగా మన పైన ద్వేషంగా ఉండేటువంటి వారు, మన రాజ్యాన్ని అపహరించాలనేటువంటి దురుద్దేశం ఉండేటువంటి వారు మన దేశంలో ప్రవేశించకుండా ఉండినప్పుడు అప్పుడు మనకు భద్రతలు ఉంటాయి. ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కనుక అట్టి దొంగలలో పట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ భద్రతలను ఏర్పరచుకున్నారు. అప్పుడు రాత్రి పగలు చక్కగా పారా జరుపుతున్నారు. ఒకడు ఇందులో ప్రవేశించడానికి ఒక దొంగగా వచ్చాడు. అప్పుడు అతన్ని ఈ యొక్క సిపాయి పట్టాడు. యజమాని టెంటులో ఉంటున్నాడు. గట్టిగా కేక వేశాడు ఈ సిపాయి, సార్ సార్ సార్ నేను ఒక దొంగను పట్టాను అన్నాడు. ఈ కెప్టెన్ చెప్పాడు వాళ్ళని తీసుకుని టెంట్లోకి తీసుకుని రామన్నాడు. ఆ సిపాయి చెప్తున్నాడు, సార్ వీడు అక్కడికి రానంటున్నాడు అన్నాడు. పోనీ నీవైనా ఇక్కడికి రా అన్నాడు. నన్ను కూడా వీడు వదలటం లేదు అన్నాడు. అంతరాత్రి ఏమిటనగా సిపాయిలను లేక దొంగలను పట్టే నిమిత్తమై సిపాయిలను అక్కడ పెడితే సిపాయి దొంగలకు స్వాధీనమైపోయాడు. ఇంకా వాడు ఏ విధంగా ఈ దొంగలను పట్టగలడు? అదే విధంగా ఈనాటి విద్యార్థులు ఇంద్రియములను నిగ్రహించే నిమిత్తమై విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఇంద్రియములకు లోనై ఇంద్రియములకు వశమైపోతున్నారు. కనుక వీడు కేవలము సిపాయి లోపల కొంతవరకు బలహీనత ఏర్పడటం జరిగింది. మీరు పెద్ద సోల్జర్స్ గా ఉండాలి. మిమ్మల్ని హింసించిపజేసేటువంటి యొక్క దుర్గుణములను మీరు ఒక హద్దులో పెట్టుకోవాలి. ఈ విధంగా వారిని అదుపులో పెట్టుకోలేనటువంటి వారు మీరు ఏమాత్రం విద్యార్థులు కాలేరు. కనుక ఇంద్రియములు అనేటువంటిది మానవునికి పరమ ద్వేషి, శత్రువులు. వాటి ఇష్ట ప్రకారం మనం అనుసరించకూడదు. మన ఇష్ట ప్రకారమే ఆ యొక్క ఇంద్రియములను మనం ప్రవేశపెట్టుకోవాలి. దీనికి ఏది సులభ మార్గము? ఒక ఆధ్యాత్మికమే దీనికి సులభ మార్గం. నియముగా దైవభక్తి, విశ్వాసము మన హృదయములో అధికంగా ఉండినప్పుడు ఇంద్రియములు మనం ఏమాత్రం కూడాను మనములను ఏమాత్రం హింసించలేవు. భక్తి ప్రపత్తులు మనలో కొంత బలహీనమైపోవటం చేతనే ఇంద్రియములకు మనం వశమైపోతున్నాం. కనుక విద్యార్థులు ఏ విధమైన యొక్క చర్యలో ఉండినప్పటికీ మొట్టమొదట ఇంద్రియములు చేసేటువంటి పనిని ఇది మంచి చెడ్డ అనేటువంటి విచారణ చేసి నీ కాన్షియన్స్ కు నీకు సరైనటువంటి తృప్తిగా నీవు నడుచుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ కొంతవరకు తమ కాన్షియన్స్ యొక్క దోషాలు కూడా కొన్ని ఉంటున్నాయి. ఇది కేవలము తెలివితేటలతో చేసేటువంటి కాన్షియన్స్ వేరే, కానీ హృదయముతో యోచించేటువంటి కాన్షియన్స్ వేరే. తమ తెలివితేటలను పురస్కరించుకొని తాను చేసేటువంటి పని ఇది సరైనది అని మూర్ఖంగా విశ్వసించడము అది కాన్షియన్స్ కాదు. తాను లోటుగా దిగి ఇది నాకును ఈ సమాజముకు ఈ యొక్క స్నేహితులకు నా యొక్క మిత్రులకు కూడాను ఇది సరైనటువంటిదే కాదా అనేటువంటి దాన్ని చక్కగా విచారం చేసినప్పుడు నీ కాన్షియన్స్ నీకు సరైన జవాబిస్తుంది. కేవలము ఇండివిజువల్ కాన్షియన్స్, స్వార్థ సంబంధమైనటువంటి కాన్షియన్స్, ఇది వ్యక్తిత్వమైనటువంటి యొక్క కాన్షియన్స్ కాదు. సమస్త స్వరూపమైనటువంటి కాన్షియన్స్ ను మనం విచారించాలి. ఫండమెంటల్ కాన్షియన్స్ ను మనం విచారించాలి. సామాజిక సంబంధమైనటువంటి కాన్షియన్స్ ను మనం విచారించాలి. ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి భావాన్ని మనం విద్య ద్వారా అభివృద్ధి పరుచుకొని దాని ద్వారా మనం చేసేటువంటి పనులను మంచిగా చెడ్డ అనేటువంటి విచారణ చేయడానికి పూనుకోవాలి. విద్యార్థులారా, మనము అనేక విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు చేశాము. గేమ్స్ ఎందుకు కూడాను మనకు అనేక అద్భుతమైనటువంటి యొక్క చర్యల్లో మీరు చక్కని పేరును తెచ్చారు. ఈ గేమ్స్ అనేటువంటిది ఏమిటి? కేవలం ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, క్రికెట్ ఇలాంటివి గేమ్స్? ఈ కేవలం వస్తుమయమైనటువంటి యొక్క గేమ్స్, కేవలం విషయమయమైనటువంటి గేమ్స్, ఇవి కేవలము భౌతికమైనటువంటి గేమ్స్. కానీ ఈ గేమ్స్ కాదు ముఖ్యమైనటువంటిది. ఇది కూడా లోకానికి అవసరమే. సికింప హేమతారక విద్య, పరమను సికింప బ్రహ్మ విద్య, ఇది ఐహికానికి సంబంధించినటువంటి విద్యలు కనుక ఇందులో కూడా మనం పాల్గొనాలి. కానీ ఈ గేమ్స్ కాదు ప్రధానమైనది. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. ఇది నీ యొక్క పెద్ద గేమ్. నీ యొక్క జీవితమే నీకు ఒక పెద్ద ఆట. జీవితం లోపల నీవు ఉత్తీర్ణుడు కావడానికి, సత్కీర్తిని తెచ్చుకోవడానికి సదభ్యాసాల్లో నీవు ప్రవేశించాలి. చింతన, సదాలోచన, సత్ప్రవర్తనే దీనికి సరైనటువంటి క్రమశిక్షణ. నీవు ఒక టెన్నిస్ లేక క్రికెట్ ఆడాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఈ విధంగా నీవు ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ గేమ్లో నీవు ఉత్తీర్ణుడు అవుతున్నావు. ఆ ఉత్తీర్ణుడైనటువంటి వాడు కొన్ని విధమైనటువంటి ప్రయోజనం అందుకోగలుగుతున్నాడు. అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక గేమ్ లోపల సత్కీర్తిని పొందాలంటే, ఆశయాన్ని నిలబెట్టుకోవాలంటే, దివ్యత్వాన్ని సాధించాలంటే నిత్య జీవితంలో సదాలోచన, సత్ప్రవర్తన, సచ్చింతన అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి. అవి మనం చేయటం లేదు. కనుక జీవితం అనేటువంటి గేమ్ లోపల మనము అన్ని విధాల కూడాను అపజయాన్ని పొందుతున్నాము. ఈ జీవితం అనేటువంటి గేమ్ లోపల మనం విజయాన్ని సాధించాలి. అదే నిజమైనటువంటి గేమ్స్. కనుక మానవుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను జీవితం అనేటువంటిది దీన్ని గేమ్గా పెట్టుకొని, అదే ఏముగా తీసుకొని తన యొక్క నిత్య జీవితాన్ని సాగిస్తూ పోవాలి. ప్రాచీన సాంప్రదాయ యొక్క సంస్కృతిని మనం ఈనాడు తిరిగి నిలబెట్టడానికి పూనుకోవాలి. మన యొక్క జీవితం అనేటువంటిది క్షణక్షణానికి తరిగిపోతున్నది, వయసు పెరిగిపోతున్నది, కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాము. ఇంకా మనం సాధించేది ఏమిటి? కనుక మనం సాధించవలసినది ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క వయసు నుండే మనం సర్వమును సాధించాలి. అసలు మానవుని యొక్క ఆయు ప్రమాణం తరగడానికి కారణమేమిటి? మనము ఈ దేహమునకు నియమించినటువంటి యొక్క కాలమును దుర్వినియోగం చేసుకుంటున్నాం. దీనిని తగ్గించేటువంటిది ఏమిటి? ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని ముక్కలు చేసేటువంటిది ఏమిటి? మానవునికి 100 సంవత్సరములు ఆయుస్సు ఇచ్చినప్పటికీ నియముగా మనము దృఢ సంకల్పులుగా మనం ఉంటుంటే 100 సంవత్సరం తూచా మనం జీవించడానికి వీలవుతుంది. కానీ ఈ 100 సంవత్సరం కూడా 3 సంవత్సరాలుగా మారడానికి కూడాను అది మనలోనే ఉంటున్నది. కనుక పెంచుకోవటం కానీ పెంచుకోవటం కానీ మన హస్తంలో ఉంటున్నది. ఎట్లా ఈనాటి మానవుడి యొక్క ఆయువు తరగడానికి మూల కారణము దుర్బుద్ధులు, దురాలోచనలు, క్రోధము, అసూయ, అహంకారము ఇలాంటి కత్తులు ఈ యొక్క ఆయువును దినదినములకు ముక్కలు చేస్తూ వస్తున్నాయి. దురహంకారం అనేటువంటిది ప్రతి దినం కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తూ వస్తుండాలి. క్రోధము కూడాను మానవుని యొక్క ఆయువును తరిగిస్తూ వస్తుండాలి. ఎట్లా అనగా మనకు ప్రత్యక్ష ప్రమాణం ఒకటి ఉన్నది. ఒక్కటూరి మానవునికి కోపం వచ్చినప్పుడు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఈ శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా కూడాను కేవలము ఒక పొంగిపోతుంది. ఈ యొక్క ఉడుకుగా మారిపోయి ఈ దేహంలో ఉన్నటువంటి సర్వ నరములు కూడాను బలహీనము కావచ్చింది. నరాలు బలహీనత కావటం చేత దానికి సంబంధించినటువంటి అన్ని అంగములు కూడాను బలహీనమైపోతాయి. ఈ బలహీనమైనప్పుడు అప్పటికప్పుడే మాత్రం ఈ బలహీనత చేయదు. 6 నెలలు మనము భుజించినటువంటి ఆహారాన్ని కూడాను శక్తిని కూడాను ఒక్క క్రోధం చోపల క్షీణింపచేస్తుంది. తిరిగి మనము ఆ శక్తిని సంపాదించుకోవాలంటే తిరిగి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల లోపల ఎన్ని పర్యాయములకు క్రోధం వస్తుందో చెప్పడానికి వీలు లేదు. ఒక్కొక్క తూరి కూడాను కోపం వచ్చినప్పుడంతా కూడా తరిగిపోతుండదు ఆయు ప్రమాణం. నరాలు కదిలిపోతున్నాయి. చాలా మందికి మీకు తెలుసును, కోపం వచ్చినప్పటికీ పెదవులు అదిరిపోతాయి, కన్నులు అదిరిపోతాయి, వేళ్లు అదిరిపోతాయి, అంత బలహీనత ఏర్పడిపోతుంది. మనిషి కదిలిపోతాడు. తాత్కాలికంగా ఈ కోపం ఉపయోగపెట్టి మనం ఏదో సంతృప్తి పడుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కాని కాదు కాదు, ఈ కోపము బయట వారిని కాదు, ఎదురు వారిని కాదు, మనకే హాని చేస్తుండాలి. అదే విధముగానే మనలో ఒక అసూయ, ద్వేషము, అహంకారము, అభిమానము ఇవి కూడా మానవుని ఎందున్నటువంటి యొక్క శక్తులను క్రమక్రమేణ కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ మానవుని ఎందు మానవత్వం అనగా ఏమిటి? శరీరము, మనసు, ఆత్మ మూడింటి యొక్క చేరికే మానవత్వం. ఇందులో ఒకటి చేయటము, రెండవది తెలుసుకోవటము, మూడవది ఉండటము అని దీని అర్థము. ఈ మూడింటి యొక్క చేరికే నిజమైన మానవుడు. ఎట్టి కర్మలు ఆచరించవలనన్నా కూడాను శరీరం ముందుకు పోవాలి. గడపటికి మనం భుజించవలనన్నా కూడాను శరీరంతోనే మనం భుజిస్తున్నాం. కనుక నిత్య జీవితం లోపల కర్మలు ఆచరించేటువంటి శరీరము, కనుక చేయున్నది శరీరము. అయితే చేయటం మాత్రమే ఈ శరీరమునకు పరిమితమైపోయింది. కానీ ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి విచారణ శక్తి మనసులో ఉంటుండాలి. ఈ తెలుసుకునే శక్తి మనసులో ఉంటుండాలి. కనుక తెలుసుకునేటువంటి మనస్సును, ఉండినటువంటి ఆత్మను రెండింటినీ వదిలిపెట్టి కేవలం శరీరం శరీరకంగా మనం కర్మలు ఆచరించుకుంటూ ఉండిపోతే దీనిని పశుత్వము అన్నారు. మనకు చేయటమే మన ప్రధానం కాదు, తెలుసుకుని చెయ్యాలి. తెలుసుకునేటువంటి మనసునే మనం ఉపయోగపెట్టినప్పుడు కేవలం చేయటం అనేటువంటిది పశువుగా పారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణము, పచ్చని ఒక గడ్డిని లేక పచ్చని ఒక పంటను పశువు చూచింది. పచ్చని పంటను చూసింది కదా అని తన ఆకలి తీర్చుకుందామని అందులో ప్రవేశిస్తుంది. అంతేకాని మనసు వరకు అది ప్రవేశించదు. అరే అక్కడ ఎవరైనా కాపలా ఉన్నారా, ఇది ఎవరి పంట, మనం భుజిస్తే మనం దీన్ని కొడతారా, ఈ విధమైనటువంటి విచారణ దానికి లేదు. విచారణ లేకుండా ఆ పంటలో దొరకటం చేత దెబ్బలకు గురి అయిపోతున్నాడు. కనుక పశువుగా మారిపోవటం చేతనే మనకు కష్టములకు గురి అయిపోతున్నాం. ఇక రెండవది మనస్సు. ఈ మనస్సు శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన ఆత్మను అనుసరించుక కేవలం శరీరం మాత్రమే అనుసరించినప్పటి చేత, అనగా ఇంద్రియముల్ని అనుసరించడం చేత ఇది రాక్షసత్వంగా మారిపోతుంది. సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని చింతించలేకపోతుండాలి. శరీర మనసును రెండు కూడా ఏకం కావటం చేతనే రాక్షసత్వంగా మారిపోతుండాలి. శరీరంతో కాని మనస్సుతో కాని సంబంధం లేక తాను ఎప్పుడు కూడాను సాక్షిభూతంగా ఉండేటువంటి ఆత్మతత్వమే దివ్యత్వం అయిపోతుంది. కేవలం శరీరమును మాత్రమే అనుసరించేటువంటిది పశువు. శరీర మనసును రెండింటినీ అనుసరించేటువంటిది రాక్షసత్వము. దేని ఎందుకు సంబంధం లేకుండా సాక్షిభూతంగా నిలిచి స్వస్వరూపంగా ఉంచేటువంటిది దైవత్వం. ఒక మానవత్వము, పశుత్వము, రాక్షసత్వము, దైవత్వము మూడు కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి. కనుక నీవు దేని ఆశిస్తున్నావో దానికి తగినటువంటి ఒక ప్రయత్నం చేయాలి. నీవు మానవుడిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా, పశువుగా మారడానికి ప్రయత్నిస్తున్నావా, రాక్షసుగా రూపొందడానికి ప్రయత్నిస్తున్నావా, దివ్యమైనటువంటి ఆత్మస్వరూపుడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు? కనుక నీ యొక్క ప్రయత్నములను బట్టి నీ యొక్క స్థానమును నువ్వు చెందుతున్నావు. కనుక నీ మంచి చెట్టు స్థానములు నీ ప్రయత్నంలో ఉంటుండాలి. కనుక పురుష ప్రయత్నము అత్యవసరము. ఈ ప్రయత్నం కూడా నువ్వు నిత్యానిత్య పరిశీలన జరిపి అందులో ప్రవేశించాలి. ఆ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి మనకు విద్య అవసరం. విద్య కేవలము పొట్టకూటి నిమిత్తం కాదు, విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసం. కనుక విద్యార్థులారా, ప్రాచీన కాలపు మహర్షులంతా కూడాను ఇంద్రియం నిగ్రహించుకుని వినయ విధేయతలను చక్కగా ఆచరించి గొప్ప విద్యావంతులనేటువంటి యొక్క పేరును పొంది తాక్షరహ అనేటువంటి యొక్క బిరుదును వారు అందుకున్నారు. కనుకనే నాటి మొదల నేటి వరకు కూడాను ఆ మహర్షి యొక్క సాంప్రదాయము, మహర్షి యొక్క ఆశయాలు, మహర్షి యొక్క శాసనాలు మనము తూచా నడుచుకుంటూ వస్తున్నాం. లేకపోతే వారు ఆదర్శప్రాయులు ఏమాత్రమూ కాదు. ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మవిద్యను అభ్యసించి లోక సంబంధమైనటువంటి వ్యవహారంలో విజయం గాంచి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకున్నారు. కనుక మానవులు కూడాను మహర్షులు కావడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నములే మూల కారణం. కేవలం గుడ్డలు మార్చుకున్నంత మాత్రమే కాదు, గుణము మారాలి. మహర్షులంతా కూడా కేవలము ఒక ఋషులుగా, సన్యాసులుగా ఒక కాషాయ వస్త్రము ధరించాలని భావించరాదు. మనిషి మారినప్పుడే మనసు మారుతుంది, మనసు మారినప్పుడే మనిషి మారుతాడు. కానీ ఈనాడు మనసు మారటం లేదు, మనిషి మాత్రం మారుతున్నాడు. అలాంటివి కాదు మన యొక్క సాంప్రదాయము. ప్రాచీన సాంప్రదాయములన్నీ కూడాను అనేక ఉత్తమమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. కానీ దానిపైన శ్రద్ధ భక్తులు మనకు సన్నగిల్లిపోవటం చేతనే వాటిపైన అలక్ష్యాన్ని మనం చూస్తున్నాం. శ్రద్ధ భక్తులను పెంచుకోవాలి. విద్యార్థులారా, అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య విద్య. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది గీత. కావేరి కావేరిగా ఉండొచ్చు, గంగ గంగగా ఉండొచ్చు, యమున యమగా ఉండొచ్చు, గోదావరి గోదావరిగా ఉండొచ్చు. కానీ గోదావరి కృష్ణ కాదు, కృష్ణ కావేరి కాదు. కానీ నదీనాం సాగరోగతి, అన్ని నదులు కూడా ఏకమైపోయినటువంటి సముద్రము. సముద్రంలోనే కావేరి ఉంది, సముద్రంలోనే గంగ ఉంది, సముద్రంలోనే యమున ఉంటుంది, సముద్రంలోనే కృష్ణ గోదావరి ఉంది. అదే విధంగానే మనం అన్ని మార్గములు కూడాను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడం, విద్యా మార్గం కానీ, వైద్య మార్గం కానీ, ఇంకా ఆధ్యాత్మిక మార్గం కానీ, నైతిక మార్గం కానీ, భౌతిక మార్గం, సర్వ మార్గములు కూడాను ఆ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడితే ఇది మహా సముద్ర రూపాన్ని ధరిస్తుంది. కానీ ఈనాడు మనము సంసార సముద్రంలో ఉంటున్నామే కానీ ఆధ్యాత్మిక సముద్రంలో మనం లేము. సంసార సముద్రాన్ని ఆధ్యాత్మిక సముద్రంగా మార్చుకోవాలి. మానవుడు క్షీరసాగరుడు, భగవంతుడు క్షీరసాగరుడు. ఎక్కడ క్షీరసాగరము? ఈ భౌతికమైన ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుండదా? క్షీరసాగరమే ఉంటే ఈ ప్రభుత్వం అంతా దాన్ని బాటిల్స్ కంతా ఎత్తిపెట్టి అంత సముద్రాన్ని కూడా పూర్తి నిర్మూలం గావించిండే ఉంటుంది. కాదు కాదు, అది కాదు క్షీరసాగరము. మన హృదయమే క్షీరసాగరము, మన హృదయమే పాల కేంద్రము. అందులోనే మహావిష్ణువుడు శయనించి ఉంటున్నాడు. ఆ క్షీరసాగరం అంటే ఏమిటి అర్థము? క్షీరమనగా పవిత్రమైనటువంటి తెలుపు. ఇంతే కాదు, ఇందులో ఒక విధమైనటువంటి బలమును అందించేటువంటిది, దివ్యత్వాన్ని అందించేటువంటి ఒక వెన్న కూడాను ఇందులో చేరి ఉంటుంది. ఆ యొక్క వెన్ననే మానవుని యొక్క హృదయం యొక్క అంత్యమైనటువంటి ప్రేమతత్వం. ఈ ప్రేమ కేవలము ఈ యొక్క హృదయం నుంచినే ఆవిర్భవించింది. ఈ వెన్న పాల నుంచినే పుట్టి ఉంది. అయితే ఈ వెన్న పాలలో ఎక్కడ ఉంటుండాలి? ప్రతి డ్రాప్లో కూడా, ప్రతి బిందువులో కూడా ఉంటుండాలి. కనుక మన హృదయములు, మన దేహములు, ప్రతి సర్వత్ర కూడా నిండినటువంటిదే ఈ యొక్క క్షీరము అనేటువంటి యొక్క పవిత్రత. దాటి పవిత్రతతో నింపినటువంటి హృదయములు, చేసే కర్మలు పవిత్రంగా ఉండాలి, చూచే దృష్టి పవిత్రంగా ఉండాలి, వినే శ్రవణం పవిత్రంగా ఉంటుండాలి, తలచే తలపులు పవిత్రంగా ఉంటుండాలి. కాని ఈనాడు మన యొక్క చర్యలు పవిత్రమైనవిగా లేకపోవటం చేత ఇది మనలో ఉన్నటువంటిది క్షీరసాగరమా క్షారసాగరమా అని కొంతవరకు విచారణ చేయవలసి వచ్చింది. ఈనాడు క్షీరసాగరంగా ఉండవలసినటువంటి మానవుల యొక్క హృదయము క్షారసాగరంగా మారిపోయింది, ఉప్పు సాగర సముద్రంగా మారిపోయింది. ఇది కాదు, ఇలాంటి సాగరం లోపల క్షారసాగరం లోపల తిమింగలు షార్క్లు ఒక ఇంకే విధమైనటువంటి విష జంతువులంతా కూడా నివసిస్తుంటాయి. క్షీరసాగరం నందు ఒక విష్ణువు తప్ప ఈ దుర్గుణమైనటువంటి మృగములు అందులో ప్రవేశించడానికి వీలు లేదు. అట్టివాడే క్షీరసాగర సేనుడు అని బిరుదు వచ్చింది. భగవంతుని మనం వెతకాలంటే ఎక్కడికో పోయినక్కర్లేదు, మన హృదయ సముద్రం నందే ఉంటున్నాడు. చెడ్డగా ఎక్కడో మనం వెతకటం వీలు లేదు, కూడా మన ఎందే ఉంటుండాలి. దేవుడనగా వేరు దేశమందును లేదు, దేవుడనగా తనది దేహమంది. పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు. కనుక మన పనులు మన తలంపులు మన దృష్టి ఇవన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉంటుండాలి. అప్పుడే మనము సాక్షర అనేటువంటి బిరుదుకు తగినటువంటి అర్హులు, ఒక హక్కును కలిగి ఉంటాం. ఈ హక్కును మనం పొందాలనుకున్నప్పుడు మన కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి, రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఉండినప్పుడే మనకు హక్కు సులభంగా వస్తుంది. బాధ్యతను వదలి మనకు రైతు మాత్రమే కావాలంటే ఇది ఏమాత్రము వీలు కాదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకుంటూ పోతే నీ రైతు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రైతు కోసం నువ్వు ఫైట్ చేయనక్కర్లేదు, అదే నిన్ను అనుసరిస్తూ వస్తుంది. ఇదే మన సత్య జీవితము, ఇదే మన నిత్య జీవితము, ఇదే మన పవిత్రమైన జీవితము, ఇదే నిజమైన మానవ జీవితము. ఇలాంటి మానవులుగా మనం తయారు కావాలి. ఉన్నారు అలాంటి మానవులు భారతదేశంలో. అందువల్లే భగవంతుడు మూడు పదములు చెప్పాడు, నాయన అడిగితే ఇస్తాను, వెతికితే చిక్కుతాను, నా తలుపు తడితే నేను తలుపు తెరుస్తాను. ఈ మూడు పదములు వాగ్దానం చేశాడు. కానీ ఈనాటి మానవుడు అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు, తలుపులు తడుతున్నాడు. దేనిని వెతుకుతున్నాడు, దేనిని అడుగుతున్నాడు, ఏ తలుపులు కొడుతున్నాడు, దాన్ని మనం విచారించాలి. అడుగుతున్నాడు మానవుడు అన్ని. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి కాదు, ప్రకృతిని అడుగుతున్నాడు. అందుకోసమే భగవంతుడు ఇవ్వటం లేదు, ప్రకృతే ఇస్తాంది దాని మంచి చెడ్డలంతా ఫలితాలు. భగవంతుడు ఇస్తాడు కానీ ప్రకృతిని మాత్రమే అడుగుతున్నాడు. దేనిని వెతుకుతున్నాడు? భగవంతుని వెతుకుతున్నాడా? లేదు లేదు, భోగభాగ్యాలను వెతుకుతున్నాడు. కాబట్టి భోగభాగ్యాల్ని అందుకుంటున్నాడు. ఇంకా ఏ తలుపులు తడుతున్నాడు? మోక్షద్వారాలు తలపటం లేదు, నరకద్వారాలు తడుతున్నాడు. కనుక నరకద్వారాలు తెరుచుకుంటున్నాయి కానీ మోక్షద్వారాలు మూసుకుంటున్నాయి. కనుక మనం అడగవలసినప్పుడు భగవంతుని అడగాలి, వెతకవలసింది భగవంతుని వెతకాలి, మనం తట్టవలసింది మోక్షద్వారాన్ని. అది మన యొక్క కర్తవ్యం, కానీ అట్టు చేయటం లేదు. మనం భగవంతుడు చెప్పింది ఒకటి, భక్తులు చేసేది మరొకటి. చెప్పిన పనులే చేస్తే మానవుడు దివ్యమైన మానవుడుగా రూపొందుతాడు. కానీ తనలో కొన్ని బలహీనతలు ఏర్పడటం చేత ఆ బలహీనతలకు దాసుడై దైవదాసత్వానికి దూరమైపోతున్నాడు. కనుక దైవత్వానికి దూరం కాకూడదు. ఆ అబ్బాయి స్టూడెంట్ చెప్పాడు, దైవానికి దూరం ఉండటం కంటే దైవానికి దూరం ఉండటం అనేది లివింగ్ డెత్ అన్నాడు. కనుక ఈనాడు మానవుడు భగవంతునితో స్మరిస్తున్నాడే కానీ భగవంతునికి దూరంగా ఉంటున్నాడు. కాదు కాదు, కేవలం చింతించడం మాత్రమే కాదు, ఆ
1: ఆశించడం మాత్రమే కాదు అద్భుతం గావించాలి. అప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటవుతుంది. ఇది బొగ్గు, ఇది అగ్ని. అగ్ని అగ్ని ఒక చోట, బొగ్గు బొగ్గు ఒక చోట ఉంటుంటే అగ్ని బొగ్గులో ప్రవేశించదు. ఈ బొగ్గు అగ్నికి సమీపంగా చేర్చాలి. ఎంత సమీపంగా ఉంటుంటాదో ఈ అగ్ని అంత బొగ్గులో ప్రవేశిస్తుంది. ఈ సమీపించినటువంటి యొక్క అగ్ని బొగ్గుకు మధ్య లోపల ఒక ఫ్యాన్ మనం విసిరాలి. ఈ ఫ్యాన్ విసిరేటప్పటికీ బొగ్గు పూర్తి అగ్గిగా మారిపోయింది ఉండాలి. కాబట్టి భగవంతునికి సమీపము కావాలి. భగవంతుని అభిష్టమైనటువంటి గాలి వీచాలి. నియర్ అండ్ డియర్ రెండు ఉండినప్పుడే దైవత్వాన్ని పొందుతాం. నీరుగా ఉండి కూడా మనము డియర్ లేకపోతే కప్పల వలె ఉంటున్నాం మనం తామర పుష్పం వల్ల. పైన తామర పుష్పాల పైన ఉంటున్నాయి, కానీ దానిలో ఉన్న మకరందాన్ని తాను కొనటం లేదు. నుంచి వస్తున్నాయి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, అక్కడి నుంచి వస్తున్నాయి తుమ్మెదలు, కానీ పండిపోతున్నాయి. డియర్ వాళ్ళ లోపల, నియర్ మీలోనే ఉంటుండాలి. కనుక డియర్ అండ్ నియర్ రెండు మీలోనే ఉంటుంటుంటే సర్వం బ్రహ్మవిత్ బ్రహ్మయోగతి ఏకత్వం పొందుతుంది. దూరం నుంచి వచ్చినటువంటి వారు, ఆహా విద్యార్థులు ఎంత అదృష్టవంతులు, స్వామి వారితో మాట్లాడుతూ వారితో తిరుగుతూ వారితో ఉన్నారనుకుంటారు. కానీ వారికి ఎవరికి సమీపంలో ఉన్నారనేది వారు తెలుసుకోలేకపోతున్నారు. అంతరార్థాన్ని చక్కగా మీరు గుర్తించండి. ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయం లోపల, ఈ త్యాగయ్యకు చాలా చిక్కులు కలిచాయి, అనేక హింసలకు గురి అయిపోతూ వచ్చాడు, ఇతన్ని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. అప్పుడు త్యాగయ్య యోచించాడు, నాలో భక్తి లేదా, లేక రామంలో శక్తి లేదా, నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ కష్టాలు నన్ను బాధించవే, నిజంగా రామంలో ఆ శక్తి ఉంటుంటే నాకు ఈ కష్టాల్లో తను పెట్టడే. భక్తి ఉన్నది కానీ రాముల్లో శక్తి లేదనుకున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి నిష్ఠురాలు కూడా ఆడుతారు భక్తులు. యోచించాడు, రాముల్లో శక్తి లేదా, రాశాడు.

రాముడికి అంత శక్తి లేకపోతే కోటి హనుమంతుడు లంకను దాటుతాడా? అంత పెద్ద సముద్రాన్ని దాటగలడా? యశోద కృష్ణుణ్ణి ఏమాత్రం ప్రయత్నించినా గానీ కట్టలేకపోయింది. చిన్న కృష్ణుణ్ణి ఆ యొక్క భగవంతుడు అంత శక్తి లేకపోతే ఈ కార్యాలకు అతీతంగా తాను ఉండగలడా? అదే కాదు, లక్ష్మీదేవి వల్లచున్నా లక్ష్మణుండు కొలచున్నా. లక్ష్మీదేవి ప్రపంచములకంతా కూడా అనుగ్రహించేటువంటి దేవి, సమస్త శక్తులను అనుగ్రహించేటువంటి దేవి. ఆమె ఈ యొక్క పరమాత్ముని మెచ్చి వస్తుందా? పరమాత్ముడు ఈ శక్తి లేకపోతే లక్ష్మి ఇతన్ని వరిస్తుందా? కాదు కాదు, అతనిలో శక్తి ఉంది. తరువాత సూక్ష్మ

శ్రీశక్తి మహా గొప్పది స్వామి, నా బలహీనత వల్ల నిన్ను ఆ విధంగా నిన్ను దూషించాను, ఇది నా యొక్క బలహీనత. లేకపోతే స్వామిలో నీ శక్తి లేకపోతే అర్జెంటీనా నుంచి రావన్నా ఆస్ట్రేలియా నుంచి రావన్నా ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్లకు? నీ తెలివి కంటే వాళ్ళ తెలివి తక్కువైనటువంటిదే, లేకపోతే నీ తెలివితేటల కంటే వాళ్ళ తెలివితేటలు ఇంకా కొంతవరకు ఉత్తమమైనటువంటివా? కాదు కాదు. సర్వమును త్యాగము చేసి ధనమునకు లెక్క పెట్టక, అనుకూలమును సుఖాలకు లెక్క పెట్టక వారు వస్తున్నారంటే వారికి ఎంతవరకు ఉంటుంది అలా భక్తి ప్రపత్తుడు? కనుక బ్రాహ్మణాదులు మీరు మాత్రం మా యొక్క అభీష్టం నెరవేర్చాలని బలహీనత పడకూడదు, దైవంపైన దోషములు వేయకూడదు. శక్తి లేకపోతే ఇంత దేశం నుంచి ఇక్కడికి వస్తారా? మతముల వారు ఇన్ని విధములుగా ఏకత్వం చెందుతుందా? ఏ సంకల్పం చేతి ఈ యొక్క దీని అంత అంత అభివృద్ధి గావిస్తుందా? అది ఈ రకమైనటువంటి విచారణ చేస్తూ చేస్తూ వస్తే మీ అల్పత్వం బయటపడిపోతుంది. కనుక మీ అల్పత్వమే ఈ విధమైనటువంటి యొక్క స్వల్పభావాలకు బంధితమైపోతుండాలి. కనుక అధిక భావాన్ని, ఉత్తమమైన భావాన్ని, విశాలమైన భావాన్ని పెంచుకుంటూ రావాలి. మన విద్యార్థులందరూ కూడా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ దీంట్లో ఉండి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినప్పటికీ ఒక ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి. విద్యార్థులను విద్యార్థులుగా ఉండాలి కానీ విషయార్థులుగా మార్చకూడదు. బయట ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క దీనికి, మన విద్యార్థుల యొక్క దీనికి పూర్తి భిన్నంగా ఉంటుండాలి. మనం సర్వులను గౌరవించాలి. కేవలం అల్పబుద్ధులకు మనం అవకాశం ఇచ్చి ఏ విధమైనటువంటి ఒక చెడ్డ పేరుకు మనం గురి కాకూడదు. విద్యార్థులారా, మీరు మార్క్స్ లేకపోయినా కూడా పర్వాలేదు కానీ రిమార్క్స్ మాత్రం తెచ్చుకోకూడదు. అలానే విద్యార్థి ఇలాంటి వాడు అని చెప్పిన పేరు వస్తే ఇంకేమాత్రం కూడా మనకు గౌరవం ఉండదు. అలాంటి సత్కీర్తిని సాధించాలి. ఏ విధంగా మీరు గేమ్స్ లోపల గొప్ప గొప్ప ఉత్తీర్ణులైపోయి ఉత్తమ ప్రయోజనం అందుకున్నారు, అదే విధంగానే స్వామి దగ్గర నుంచి మీరు మంచి పిల్లవాడు అనేటువంటి బిరుదును అందుకోవడానికి ప్రయత్నించండి. లోకంలో అనేక బిరుదులు ఇస్తున్నారు, పద్మశ్రీ, పద్మవిభూషణ, పద్మ ఇంకేమేమో ఇస్తున్నారు, కానీ అది కాదు మన బిరుదులు. అమృతం విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృతపుత్రుడు రానాయన అనాలి. సామాన్యమైన పిల్లలుగా మనం ప్రవర్తించరాదు, ఆదర్శవంతమైన పిల్లలుగా మనం ప్రవర్తించాలి. ఏదో కొన్ని దోషాలు కలుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి, మనం లెక్క చేయకుండా సమస్త యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అదే మీరు సంస్థకు ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత. అట్టి కృతజ్ఞత లేనటువంటి వాడు అడవిలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే హీనుడు అని చెప్పవచ్చు. ఈ ఒక్క సంస్థకు మాత్రమే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీకు చేసిన ఉపకారం మాత్రం మర్చిపోకూడదు. ఆ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను పెంచుకొని కృతజ్ఞుడు కాకుండా విద్య అంతా కూడాను కేవలం ఉచ్చరించేటువంటి శ్లోకాలు వలె లేక ఒక విధమైనటువంటి యొక్క శ్లోకాలు చదివి అంతాలు చదివి ఏ గొప్ప పండితులు ఉండేటువంటి ఆడంబరమైనటువంటి చర్యల కంటే ఆచరణ రూపమైనటువంటి విద్యను మీరు అనుభవించడానికి ప్రయత్నించండి. ఈ ఆడంబరాలు, అహంకారాలు, మమకారాలు ఇవన్నీ కూడా రాక్షస విద్యలు. నిజముగా మీరు సాక్షర స్వరూపులుగా విద్యావంతులు కావాలి. దీనికి సరి అయినటువంటి ఆధారం భక్తి మాత్రమే. భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకొని అన్నిటికీ అతన్నే కేంద్రంగా ఉంచుకొని అన్ని మార్గములు కూడా అందునుంచే ప్రారంభం కావాలి. ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవిస్తాయి. కనుక విద్యార్థులారా, ఇది కేవలం ఒక నిమిత్త మాత్రంగా ఈ స్పోర్ట్స్ ఒక జరుగుతూ వచ్చింది. ఇది ప్రాపంచకు సంబంధమైనటువంటి శరీరానికి కూడా ఆరోగ్యం కావాలి,
ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుంది, ఆరోగ్యమైనటువంటి మనసు లోపల ఆరోగ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని కూడా అందిస్తుంది. ఈ ఆనందమే దైవ స్వరూపంగా మారిపోతుంది. కాబట్టి శరీరం ద్వారా మనసును అనుసరించి మనసును మాధవని ఎందు అంకితం గావించినప్పుడే ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణం త్రిదళాకారం త్రియత్వం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం బిల్వార్పణం శిల్వార్పణం శివార్పణం. ఈ మూడు బిల్వపత్రి ఉండేట్టుగా మనము ఈ మూడింటిని ఏకం చేయాలి. ఈనాడు లోకంలో ఎంతో విద్యావంతులు ఉంటున్నారు, ఎందరో వైజ్ఞానికులు ఉంటున్నారు, కానీ వారికి ఏమాత్రం కొన్ని సుఖశాంతులు లేవు. ఎంత గొప్ప గొప్ప యంత్రాలను తయారు చేస్తున్నారు, ఆటల బాంబు, హైడ్రోజన్ బాంబు, ఇంకా ఏమేమో బాంబులంతా చేస్తున్నారు, కానీ ఈ బాంబులన్నీ కూడా వారినే భయపెడుతున్నాయి. ఇది కాదు, మనం ఏకత్వంగా ఉండినప్పుడు ఈ యంత్రములంతా కూడా దూరం చేసి అన్ని విధాల త్యాగం చేసినప్పుడే నీకు నిజమైన అభయత్వం ప్రాప్తిస్తుంది. కేవలము ఒక హృదయమే పాషాణంగా ఉండేటువంటి చర్చిల్ ఆయన కూడాను కట్టకడపటికి ఎంతో విచారణ చేసుకున్నాడు. బ్రిటిష్ దేశం లోపల యుద్దం లోపల శవాలంతా పడిపోతే శవాలపై అంత బూషకాలతో నడిచినాడు. ఏమాత్రం కొన్ని భయభ్రాంతి లేకుండా ఎలాంటి వారు కట్టకడపట ఈ ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, ఆక్సిజన్ బాంబు, ఈ బాంబుల యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించుకుని న్యూక్లియర్ బాంబు అట ఒకటి కొత్తది, ఈ విధమైనటువంటి బాంబులంతా చూసుకుని తాను చెప్పాడు. అయ్యో, మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు, తనను తాను తెలుసుకోవటం లేదే అని విచారించాడు చర్చి. ఏ అర్థకులను ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, లోకములన్నీ గడిలోన జయించిన వాడవు, కాని ఇంద్రియాలోకము చిత్తమును గెలువ నేరవు. ఏమి ప్రయోజనం? చిన్న విద్యార్థి శక్తి కలిగినటువంటి ఒక సైంటిస్ట్ హిరణ్యకశిపుడు, సైంటిస్ట్ అంతా కూడా హిరణ్యకశిపుడు దగ్గర చాలా పూపంటే ఊగిపోతారు. పరిశోధన చేశాడు హిరణ్యకశిపుడు, ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని సాధించాడు. అలాంటి సైంటిస్ట్ ఈ చిన్న పిల్లవాడు ఇలాంటి క్వశ్చన్ వేశాడు. దాంతో అతని సైన్స్ అంతా కూడాను సెన్స్ గా మారిపోయినాయి. కనుక మనం సైన్స్ గొప్పది కాదు, మన సెన్స్ గొప్పవి. సైన్స్ పైకి పోతుంది, అది మన సెన్స్ అంతా క్రిందికి అధోగతి పాలైపోతున్నాయి. కనుక సెన్సెస్ పైన పంపించాలి, సైన్స్ అంతా కాళ్ళ కింద తొక్కాలి. ఈ సైన్స్ వల్ల వచ్చినటువంటి సైన్స్ కూడా చాలా గొప్పదే, కానీ దానికి ఒక ఒక అదును ఉంటుండాలి, ఒక లిమిట్ ఉంటుండాలి. మితిమీరి పోతే అన్ని కూడా మతి తప్పవుతుంది. అందరికీ తెలుసు, ఇప్పుడు రష్యా ఎంత గొప్ప పేరు పొందినటువంటిది, ప్రపంచంలో అన్నింటికంటే కూడా ఉన్నత స్థాయిని పొందినటువంటిది. చైనాలో చిన్న భిన్నమైపోయి తినడానికి తిండి లేదు. ఇప్పుడు ముస్లిం రాజ్యాలకంతా కూడాను ఈ యొక్క కెమికల్స్, ఈ ఆయుధాలు అన్నింటినీ అమ్ముకొని తింటున్నారు. నేను 8 సంవత్సరం పూర్వమో చెప్పాను, ఇది కమ్యూనిస్ట్ రాజ్యమని. కాదు కాదు, కమ్యూనెక్స్ట్ అన్నాను. వారు కూడా వస్తారు. ఈ విధమైన ఈనాడు పూర్తి పతనమైపోతుండాలి. దీనికి కారణమేమిటి? అహంకార అభిమాన మమకారంలే మూల కారణం. ఇవి ఏడైనా కూడా మానవుని అంతఃపతనం చేస్తాయి. విధేయతలు కావాలి, అదే విద్య యొక్క నిజమైన సారం. ఈ వినయ విధేయతలు కావాలంటే భగవత్ విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం లేకపోతే ఏమీ మనం సాధించలేము. కనుక విద్యార్థులారా, భగవత్ విశ్వాసాన్ని పెంచుకోండి. ఏ కార్యంలో మనం ప్రవేశించినప్పటికీ ఇది భగవంతునికి సమ్మతమైనటువంటి పనియా లేదా విరుద్ధమైనటువంటిదా అని విచారించాలి. దానికి హితమైనటువంటి ఒక దీనిని మనం అనుసరించండి, మీ యొక్క జీవితాన్ని ఆదర్శ జీవితంగా రూపొందింపచేస్తుంది. తల్లిదండ్రులకు ఉన్న సమాజానికి పుట్టిన దేశానికి కూడా సత్కీర్తి తేండి. భజన బినా సుఖ

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అనేకత్వములోని ఏకత్వమును విశ్వసించండి, దైవప్రేమను పెంచుకోండి, జనుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి, అందరి యందు దైవమున్నాడనే సత్యాన్ని మీరు మరువకండి, అందరూ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనే సత్యాన్ని క్రమక్రమేణా పెంచుకుని కట్టకడపటికి నీవు నేను ఒక్కటే అనే భావనలో మునిగిపోండి. అదే మన భారతీయ సంస్కృతిలో ప్రధాన సూత్రమైన యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలోని ఏకత్వాన్ని మీరు విశ్వసించండి, దానినే మన సంస్కృతిలో నమస్కారం అంటారు. ఈ నమస్కారం అంటే ఏమిటి? మానవుని 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు విడివిడిగా మొత్తం 10 తీసుకోక అన్నింటినీ ఒక్కటిగా చేర్చుకోవటం, అదే నమః నమః. అహంకారం లేనటువంటిది నమస్కారం. కొంతమంది చాలా చిత్రంగా నమస్కారం చేస్తుంటారు, ఇంకా కొంతమంది ఏదో గొడ్డలతో కొట్టినట్లుగా చేస్తారు. రెండు చేతులు చక్కగా చేర్చాలి, రెండు బొటన వ్రేళ్లు చక్కగా హృదయాన్ని తాకాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

ప్రశాంతి నిలయ నిర్మాణానికి పూర్వము నుంచి స్వామి సాధారణముగా సాయంత్రం భక్తులను తీసుకుని చిత్రావతి నదీ తీరంలో ఆ ఇసుకలోనే భజన కూడా జరిపించేవారు. స్వామి రచించిన కొత్త పాటలను భక్తులకు నేర్పించేవారు. సంశయములేవైనా ఉండినా అడగవచ్చునని భక్తులకు అవకాశం ఇచ్చేవారు. సంశయాలన్నిటికీ జవాబులు చెప్పి భక్తులని సంశయరహితులుగా చేసేవారు. ఇట్టి గోష్ఠులలో ఒకసారి 1940 నవంబర్ మాసంలో ఒక సాయంత్రం స్వామి భక్తులని నదికి తీసుకుని వెళ్లి తాను ఉత్సాహంతో ముందుగా నడుచుచుండా భక్తులు స్వామివారి వెంట ఆనంద పరవశంతో చిత్రావతికి చేరారు. తడిలేని నిర్మలమైన ఇసుక ప్రదేశంలో స్వామి భక్తులతోడ ఆసీనులయ్యారు. పురుషులందరూ ఒకవైపు, స్త్రీలు మరొకవైపు బారులు తీరి కూర్చున్నారు. సంభాషణ మొదలైంది. ఒక భక్తుడు, స్వామి, మోక్షమును పొందగోరు కర్మను పూర్తిగా విసర్జింపవలన అని వినయముతో అడగా స్వామి ఇలా సమాధానం చెప్పారు. భగవానునికి సర్వకర్మలను, కర్మఫలములను సమర్పించండి. సమర్పణము వలన కర్మఫలమందలి ఆసక్తి పోతుంది. ఆసక్తి లేక కర్మ చేసిన కర్మబంధములుండవు. ఆసక్తియే సర్వదుఃఖములకు, పునర్జన్మకు కారణమని తెలియను. కర్మతో కూడని భక్తి గోడలేని పునాది వంటిది. భక్తిలేని కర్మ పునాదిలేని గోడ వంటిది అని చెప్పారు. తమ సమత్వ సిద్ధాంతము, సందేశములను గూర్చి స్వామి ఇలా చెప్పారు. నేను ప్రతి మనుజుని సేవకుడను. నన్ను ఏ పేరున పిలిచినను మారు పలికెదను. అన్ని పేర్లును నావే. నిర్ణీతమైన పేరు అని ఏ ఒక్కటీ లేదు. మీరు నన్ను విడిచినను నేను మిమ్ము విడవను. నీడవలే మీ వెంటనే ఉంటాను. నాస్తికులే లేరని నా అభిప్రాయము. భగవంతునిపైననే ఆధారపడి భగవానుని కొరకే అందరూ ఉన్నారు. సూర్యుడు లేడన్న మాత్రమున ఆయన అదృశ్యమగుటలేదు కదా. కాబట్టి భగవన్నామ సంకీర్తన చేయుడనుచూ స్వామి సంకీర్తన ఆరంభించారు. మరొక భక్తుడు పూర్వావతారమైన షిరిడీ సాయి గురించి అడుగగా, స్వామి ఇసుక నుండి షిరిడీబాబా ఫొటోను తన హస్తముతో తీశారు. ఆ చిత్రమును చూచుటకు మిక్కిలి అందముగా ఉంది. అచ్చట చేరిన భక్తులందరూ ఆ పటము చూసి తుదకు ఆ పటమును ఒక భక్తునికి పూజ చేసుకోమని స్వామి ఆశీర్వాదంతో ఇచ్చారు. స్వామి త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ అవతారమని చెప్పుచూ ఇసుక నుండి అందమైన దత్తాత్రేయ లోహ విగ్రహమును తీసి భక్తులకు చూపించారు. దానిని మరియొక భక్తునికి పూజకై ఇచ్చారు. ఇంతలో భక్తులందరూ ఉత్సాహపూరితులై స్వామిని చుట్టేశారు. వారి ఆనందమును సంతోషపెట్టదలిచి ఇసుక నుండి చాలా పెద్దది అగు కలకండ పెళ్లను తీసి దానిని ముక్కలు ముక్కలుగా చేసి పెద్దలకు, పిల్లలకు, అందరికీ స్వయంగా పంచిపెట్టారు. తరువాత ఇసుకని చేతిలోకెత్తుకుని దానిని ఒక పళ్లెంలోకి వేయగా అది విభూతిగా మారిపోయింది. ఆ విభూతిని స్వామి సర్వులకు పంచిపెట్టారు. బాబాకి బాహ్య ప్రదేశములందు ఇట్టి సంకీర్తనలను, ఉపదేశములను చేయడానికి సమావేశము జరుపుట ఇష్టము. సాధారణముగా ఇతర పట్టణములకు వెళ్లినప్పుడు కూడా ఆ పట్టణ సమీపంలో ఉన్న నదీ ఇసుక ప్రదేశంలోనో, సముద్ర తీరములోనో భక్తులను తీసుకుని వెళ్లడం ఆచారమైపోయింది. రాజమండ్రి గోదావరిలోనూ, వెంకటగిరి వద్ద కైవల్యానదిలోనూ, కాళహస్తి దగ్గర స్వర్ణముఖి నది, తమిళనాడులో వైఘానది, రిషికేశ్లో గంగానది, జీలం కాశ్మీరులోనూ, మథుర దగ్గర యమునానదిలో మొదలగు పుణ్యనదీ తీరమందలి ఇసుక ప్రదేశంలో మద్రాసు, మచిలీపట్నం, కన్యాకుమారి, కోవలం మొదలగు పట్టణాల్లో సముద్ర తీరన్నందు స్వామి సమావేశం జరిపేవారు. ఇట్టి సమావేశాలలో ఇసుక నుండి పటములను, విగ్రహములను, విభూతిని, రుద్రాక్షమాలలను భక్తులకు తానివ్వదలిచిన మరిట్టి వస్తువులనైనను తీసి భక్తులకొసగేవారు.

మండలి ఇసుక ప్రదేశంలో మద్రాసు, మచిలీపట్నం, కన్యాకుమారి, కోవలం మొదలగు పట్టణాల్లో సముద్రతీరం నందు స్వామి సమావేశం జరిపారు.

పుట్టపర్తిలో అన్ని పండుగలు ఎంతో వైభవంగా జరిగేవి. కృష్ణాష్టమి, ముక్కోటి ఇలాంటి పండగలకి ముందు రోజు సాయంకాలమే భక్తులని తీసుకుని వెళ్లి శ్రీరాముని విగ్రహాలను, శ్రీకృష్ణుని విగ్రహాలను తీసి నిలయమున ఆ విగ్రహాలకి పూజ చేయించి పిమ్మట ఆ విగ్రహాలను గృహములలో పూజించుకొనుటకు కొంతమంది భక్తులకి ఇచ్చేవారు. కాళహస్తి ఇలాకా పెళ్లకూరితోట సమీపమందలి స్వర్ణముఖీ నదిలో స్వామి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహములను తీసి వెంకటగిరి సంస్థానాధీశులకివ్వగా వారు తమ పూజలో పెట్టుకుని నేటికీ పూజిస్తున్నారు. వైకుంఠేకాదశి సాయంకాలం భక్తులను నదికి పీల్చుకుని పోయి సంకీర్తనము, సంభాషణము జరిపిన పిమ్మట హస్తము నుండి అమృతమును తీసి భక్తులకు పంచిపెట్టారు. ఆ రుచిని వర్ణించుట వీలు కాదు, అది అనుభవైక వేద్యమే. అట్టి అమృతపానము చేసినవారు ధన్యులు. 1958 డిసెంబరు మాసంలో స్వామి కేరళ రాష్ట్రాన్ని సంచారమనర్చుచున్నారు.

సంవత్సరం ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 21వ తేదీన సంప్రాప్తమైంది. తిరువనంతపురంనకు నేడు మైళ్ల దూరములో ఉండు కోవలం సముద్ర తీరమునకు భక్తులను బాబా పిలుచుకుని వెళ్లి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి కొన్ని కీర్తనలను పాడారు. పిమ్మట భజన జరిగింది. ఆ సమయంలో ఇసుక నుండి అతి సుందరమైన చందనపు కృష్ణ విగ్రహాన్ని తీశారు. ఆ కృష్ణుడు మురళీధరుడై ఉన్నాడు. పిమ్మట శ్రీ రాధాకృష్ణ ప్రతిమలతో కూడిన బంగారు ఉంగరాన్ని తీశారు. ఆనాడు వైకుంఠేకాదశి అయినందున స్వామి అమృతాన్ని తీసి తమకిత్తురని భక్తులందరూ ఉత్సాహంతో ఉన్నారు. వారి ఆశ ఫలించింది. ఎక్కడి నుండియో అమృతపు సువాసన వచ్చుచున్నది. ఇంతలో స్వామివారి హస్తము నుంచి అమృతము ద్రవింపనారంభించింది. ఆ వాతావరణమంతయు ఆ మధురమైన సువాసన. స్వామి ఆ అమృతాన్ని ఒక రజితపాత్రలోనికి తీసి నింపారు. అచ్చటి చేరిన సర్వులకు, భక్తులకే కాక జాలరులకు కూడా ఆ అమృతాన్ని పంచారు. వర్ణనాతీతమైన ఆ ఆస్వాదుత్వము, ఆ సువాసన వేనోళ్ల కొనియాడుచూ తమ భాగ్యమే భాగ్యమని అమృతపానము చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉగాది పండగ నాడు స్వామి ఉగాది పచ్చడిని నిలయమందు భక్తులకందరికీ పంచేవారు. భోగి సంక్రాంతి పశువుల పండగ సమయమని నిలయమందు గోవులకు అలంకారం చేసి ఊరేగింపు చేసేవారు. ప్రశాంతి నిలయంలో ఉపనయనములు, షష్ఠిపూర్తి ఉత్సవాలు, నామకరణములు ఇట్టి శుభకర్మలను స్వామి సన్నిధిలో భక్తులు జరుపుకునేవారు. హాలులో పూర్వభాగమున ఉన్న రంగస్థలము ఇట్టి శుభకార్యములకు ఉపయోగించేవారు. దీపావళి పండుగ నాడు స్వామి నిలయముందున్న భక్తులకు, వారి పిల్లలకు, గ్రామస్థులందరికీ పటాసులు పంచిపెట్టేవారు. నిలయమంతా దీపాలంకరణ చేసేవారు. ప్రతి సంవత్సరం ప్రశాంతి నిలయంలో 3 పండుగలను విశేష వైభవంతో జరుపుకునేవారు. వేల కొలది జనులు వివిధ పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వచ్చి ఉత్సవములను గాంచి స్వామి ఆశీర్వాదాలను పొంది తిరిగి వెళ్లేవారు. నవరాత్రి, శివరాత్రి, బాబావారి జన్మదినము ఈ 3 ఉత్సవములు ఎక్కువ ప్రసిద్ధిగాంచాయి. దసరా ఉత్సవాలని ఆశ్వీజశుద్ధ పాడ్యమి నుండియే స్వామి ప్రారంభించేవారు. బాబావారిని సర్వాలంకార శోభితుని చేసి విజయదశమి నాడు శమీపూజయు, సీమోల్లంఘనము జరపబడేవి. ఆ జగన్మాత ప్రతినిధులే స్త్రీలని, అందువలన నిత్యము 2 వేళల నిలయమున స్త్రీ భక్తులు కుంకుమార్చన, భజనలు జరుపునట్లు విజయదశమి నాడు షిరిడీ సాయిబాబా విగ్రహానికి పంచామృతాభిషేకము, కుంకుమాభిషేకము, విభూతితో అభిషేకము చేసి పూజలు, భజనలు యథావిధిగా చేసేవారు. ఆ ఆదిపరాశక్తికి నవరాత్రులలో సంగీతము, సాహిత్యము మొదలగు వివిధ కళా ప్రదర్శనాలని స్వామి ఏర్పాటు చేసేవారు. ఈ నవరాత్రి వైభవ విశేషాలను తెలుపు 1958వ సంవత్సర కార్యక్రమము ఇలా జరిగింది. నిత్య కార్యక్రమంతో పాటు విశేష కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆశ్వీజశుద్ధ పాడ్యమి నాడు ఉదయమే ప్రశాంతి నిలయం పైన ప్రార్థనానంతరము స్వామి పతాకాన్ని ప్రతిష్ఠించారు. గంటలు మోగుతున్నాయి. భక్తులు కింద నిశ్శబ్దంగా నిలిచి పతాక ప్రతిష్ఠను తిలకించుచున్నారు. సాధారణంగా ఇట్టి సమయమున బాబావారు పతాకమందలి లాంఛనమును గూర్చియు, కింద సమర్పింపబడిన వలయ సహిత కమలదండమును గూర్చియు ఉపన్యసించేవారు. తరువాత సుమంగళుల చేత కుంకుమార్చన జరిగింది. సాయంకాలం కూడా కుంకుమార్చన చేశారు. 2వ రోజున సమాజ సేవ జరిగింది. భక్తులందరూ కలిసి ప్రశాంతి నిలయ ఆవరణమంతా శుభ్రము చేసేవారు. బాబావారు ఆ సమయమున భక్తులతో కూడా ఉండి పనిని గమనించేవారు. నిష్కామకర్మ యొక్క, సేవ యొక్క ప్రాశస్త్యమును గూర్చి వారికి స్వామి వివరించేవారు. 3వ దినము పిల్లల కార్యక్రమం జరిపేవారు.
భక్తుల యొక్క బిడ్డలు, చుట్టుపక్కల ఉన్న పాఠశాల పిల్లలు కార్యక్రమంలో పాల్గొనేవారు. నాటికలు, పాటలు, గద్య పద్యములు, ఆటలు ఎవరి శక్తి కొలది వాళ్లు ప్రకటించేవారు. బాబావారు ఆ చిన్నపిల్లలని ఉత్సాహపరచుచూ కడపటికి వారందరికీ బహుమతులనిచ్చేవారు. నాలుగవ రోజు కవి సమ్మేళనం జరిగేది. పెక్కుమంది పండితులు, కవులు పాల్గొనేవారు. స్వామివారి సన్నిధిలో వారి వారి రచనలను వివరించి చెప్పేవారు. స్వామివారు అందరికీ గొప్ప బహుమతులొసంగి సత్కరించి ఆశీర్వదించేవారు. స్వామి అనుగ్రహానికి సూచకములైన ఈ బహుమతులను పండితులు, కవులు అమూల్యమైనవిగా భావించి భద్రపరుచుకునేవారు. ఆ సంవత్సరం దసరాలో స్వామివారు తమ మృదుమధుర గంభీరోపన్యాసములను రెండు మూడు పర్యాయములైనా ఒసగి భక్తులను ఆనందపరవశుల్ని చేశారు. ఆరవ నాటి సాయంత్రం, ఎనిమిదవ నాటి సాయంత్రం మీరా భజనయు, బృందావన భజనయు జరిగింది. ఏడవ రోజు అన్నదానము, వస్త్రదానము జరిగింది. సుమారు 4-5 వేల మంది నారాయణులకు తృప్తిగా భోజనం పెట్టి వారికి వస్త్రాలను సమర్పించేవారు. స్వామివారొక్కొక్కప్పుడు స్వయంగా బూందీని వడ్డించేవారు. వారి మధ్య బాబా తిరుగుతూ ఎవరికీ ఏ కొరతయూ లేకుండా చూసుకునేవారు. ఇంతమందికి ఇక్కు మృష్టాన్నదానము, వస్త్రదానము జరుగుతుండా పత్రికలలో ఎందుకు ప్రకటించరని స్వామివారిని కొందరు ప్రేక్షకులు అడిగితే, స్వామి, ఆ సంగతిని మీరు పత్రికలలో ప్రకటించుకొందురా అని అడిగారు. సుమారు 500 మంది స్త్రీలకు చీరలను, 500 పురుషులకు వస్త్రాలను అర్హులైన వారిని ముందే గమనించి వారికి చిట్టీలిచ్చి భోజనానంతరము వస్త్రములనిచ్చేవారు. స్వామి ఆ దినము మహానందపూర్ణులై విశ్రాంతిని కూడా మాని ఆదర్శప్రాయముగా కర్మనాచరించేవారు. వికలాంగులను, వృద్ధులను పరామర్శించేవారు. భక్తులే స్వచ్ఛంద సేవకులుగా నుందురుగాన వారిచేతే తగిన సహాయం బీదలకు చేయించేవారు. ఇట్టి అన్నదాన సమయమున వర్షము ప్రారంభమైనచో స్వామి తమ శక్తిచేత వర్షమును నివారించి కార్యమును విజయవంతముగా జరిపేలా చూసేవారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యంను సాయుజ్యంను సారూప్యంను అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక కస్తూరి బాధపడుతూ ఉండేవారు. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరి భార్యతో, ఆ రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల కల విశ్వాసానికి ప్రతిఫలంగా రామకృష్ణుడు కస్తూరిని నా వద్దకు చేర్చారు అని అన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నిటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి సాధింపచేసింది. స్వామి కస్తూరిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన వేడిపాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడిపాల గిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారు. కస్తూరికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మని అడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారు. కస్తూరి ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగగా ఆ విషయం బోధపడింది. కస్తూరి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడిపాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరికి చెప్పడం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పడం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తన సర్వవ్యాపకత్వాన్ని అనేక మార్లు కస్తూరిని అనుభవించేటట్టు చేశారు. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరికి ఉన్నతోద్యోగము, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలోని ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా నియమించినట్లు ఆదేశాలు అందాయి. కాని దావణగిరి కాలేజీలో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయడం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థులలో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా మారిపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరిని ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత కస్తూరి స్వామి వద్దకు చేరి, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి చాలా సంతోషం అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించి కస్తూరి మెడలో వేసి ఆశీర్వదించారు. కస్తూరి తన నిర్మల భక్తితో స్వామిని, ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు కళాశాల నందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుటకు ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలను స్వామి కస్తూరికి అందించారు. ప్రశాంతి నిలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలేవారు కారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం సారాంశమేమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆ సభలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు వెళ్లి కస్తూరి
సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని అప్పటికి తెలుగులో పూర్తిగా మాట్లాడటం చదవటం రాకపోవడం వల్ల కన్నడ భాషలో రాసుకుని స్వామి ముందు ఉంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని త్రోసిపుచ్చి, ఉపన్యాసమంటే ఆర్టిఫిషియల్ గా కాదు హార్టిఫిషియల్ గా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి పేరు కింద పిహెచ్డి అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ పిహెచ్డి డిఆర్ఎం కాలేజ్ దావణగిరి అని అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసిన కస్తూరి కంటి వెంట నీరు ఆగలేదు. మద్రాసు నుండి మైసూర్ నుండి కాని పిహెచ్డి పొందటం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బుక్కపట్నం వెళ్లగానే కస్తూరి స్వామి పాదాలపై పడి, స్వామి నేను పిహెచ్డి చేయలేదు, నాకు ఆ అర్హత లేదు అని చెప్పారు. స్వామి నవ్వుతూ కస్తూరిని లేపి, కాదు నువ్వు పిహెచ్డీవే అని అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని అనగా, స్వామి పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని అన్నారు. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయమును లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి స్వామి తత్వాన్ని తెలుసుకునే ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీతీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావడానికి అయిష్టంగా ఉన్నట్టయితే కస్తూరి తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, స్వామి ఇవాళ పౌర్ణమి, వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి అంటూ అభ్యర్థించేవారు. ఎందుకంటే స్వామి చేసే మహిమలను సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరితో, ఏమిటి మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుకలేదు అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలోని ఆంతర్యం స్వామి పసిగెట్టారు. ప్రశాంతి నిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుక తిన్నెలున్నాయి. కస్తూరి మళ్లీ, స్వామి అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గుట్టలపై కూర్చుని భజన చేద్దామా అని అన్నారు. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారు, నాకు తెలుసు మీకు నిజంగా ఆసక్తి భజనలో లేదు, నేను చేసే అద్భుతాలను చూడాలనే మీకు ఆసక్తి, ఇసుక లేకపోతే అవి జరగవేమో అని మీ అభిప్రాయం అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తర్వాత స్వామి మళ్లీ ఆగి వారందరి వైపు చూస్తూ, మిరకిల్స్ మిరకిల్స్, అంతా మీ భ్రమ, మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు, కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు, మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో స్వామి ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యతత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గుర్తించారు. ఒకసారి కస్తూరి కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారు. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పొదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతనిని చూసి ఆ ఉంగరాన్ని ఇమ్మనమని, దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందని విన్నారు. అది విన్న కస్తూరి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించి ధరించారు. కాని స్వామి 2 ఏళ్లపాటు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కస్తూరి ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్ళలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు. కాని ఏమీ లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశం తర్వాత రోజు స్వామి కస్తూరిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు. ఇంటర్వ్యూలో స్వామి కస్తూరిని ఉంగరం ఇమ్మనమని అడిగారు. కస్తూరి ఆనందపరవశుడై ఉంగరాన్ని స్వామికి ఇచ్చారు. స్వామి దానిని చూస్తూ, నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తునిలా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం, నన్ను నీ మనసులో ఉంచుకో
అదే నా ఇల్లు, అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఉంగరం మాయమైపోయింది. కస్తూరి నిర్ఘాంతపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరిని బయలుదేరమని తలుపు తీశారు. భారంగా అడుగులు వేస్తున్న కస్తూరిని చూసి స్వామి, ఏమి కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారు. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరితో, ఇంక నువ్వు నేను నిన్ను నా వాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలని కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరం ఇది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకుంటావు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని అన్నారు. స్వామి కస్తూరిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం కస్తూరి సంతకం చేసిన చెక్కును దానిని తిరిగి పంపించడం కోసం దానితో పాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవరును బెంగళూరులో ఉన్న కస్తూరికి పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవరును పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వెళ్లి జేబులో చేయి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరు లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరిగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతకడం ప్రారంభించారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని భయం వేసింది. కనీసం చెక్కు నెంబరు కూడా రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆతుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏమి చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఈ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానలో తడిసిన బూటుకాలు ముద్రలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి కింద పడిపోయింది. ఎవరో ఆ కవరును భద్రంగా పోస్టు బాక్సులో వేయడం వలన పోస్టు మాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దానిని పంపించాడు. కస్తూరి పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీసుకే వచ్చేసింది. మరి ఒకసారి కస్తూరి కాలేజీ ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాలు ప్యాకెట్లు ఉన్నాయి. కస్తూరి సీలు విప్పి ప్రశ్నాపత్రాలను 25 పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన ప్యాకెట్లు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి స్వామి పటం ముందు నిలబడి, చాలా పెద్ద తప్పు జరిగింది, నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు అని ఏడవసాగారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 ఉండగానే కస్తూరి ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లాగా జరగాలి. ఏమాత్రం సాధ్యం కాని పని.
మళ్లా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను అధికారులను అందరినీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్వామి, ఇప్పుడేమిటి దారి అని ఆయన ఆవేదనంతా వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైలులో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. రిజిస్ట్రార్ గారు కస్తూరికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరి భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని మీరు కలుసుకోవచ్చని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగడానికి ముందు కస్తూరి వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఆయన ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ సలహా ఇచ్చారు. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ వరండాలోకి రాగానే కస్తూరిని చూసి, ఏమిటి విశేషాలు అని అడిగారు. కస్తూరి ఆయనతో, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని అన్నారు. విద్యార్థుల మూలంగానా అని వైస్ ఛాన్సలర్ అడిగారు. కస్తూరి, లేదండి, ఇది నా స్వయంకృతాపరాధమే అని అన్నారు. దాంతో ఆయన తేలికబడి సంతోషంగా కస్తూరితో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లగా మీరు దావణగిరి విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అల్లరి పెట్టారో అని కస్తూరి చెప్పిన విషయమంతా విని, మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థలలోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నేనేమీ పట్టించుకోను అని రిజిస్ట్రార్ను లోపలికి పిలిచారు. జరగవలసిందంతా చూసుకోమని ఆయనను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిని చూసి వైస్ ఛాన్సలర్ ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంకా సంతోషంగా ఉండండి, ఊరికే దిగులు పడకండి, ఉల్లాసాన్ని మీ సహజ హాస్యధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి రోజు కస్తూరి ప్రశాంతి నిలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరి స్వామితో, స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్కి బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు. నాకు అంతా తెలుసు, అది కూడా నీ ఆఫీస్ గదిలో. సరేనా, పర్వాలేదు, నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించాడు కదా, నాకు తెలియదా? నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా, నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను, ధైర్యంగా ముందుకు పో అని అన్నారు. తరువాత 1954 పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పింఛను ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి స్వామికి చెప్పగానే స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ, గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమ్మని ఆదేశించారు. అమ్మనూ భార్యనూ కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టిక్కెట్లను కొను, వాటితో 4 ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తను కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నటినో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగళూరు వచ్చాక కస్తూరి కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యం కాని, అసంతృప్తి గాని, అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించారు. కస్తూరి స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954 కస్తూరికి స్వామి ప్రశాంతి నిలయంలో స్థిర నివాస యోగాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము, ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతి నిలయానికి 20 గజాల దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరికి ఇవ్వబడింది. కస్తూరి
అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియతిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా తన స్వచరిత్రలో వివరించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. కృష్ణావతారంలో స్వామి గోపాల బాలులతో, గోపికలతో ఆడి పాడి అందరికీ అద్వితీయమైన అనుభూతిని ఏ విధంగా అందించారో, సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనందపరవశులుగా చేసే ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో వింతేమి ఉంటుంది? కస్తూరి కుటుంబం స్వామి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే స్వామి ముందువైపు నుండి వచ్చేవారు. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారు. పక్కింట్లో పచార్లు చేస్తున్న స్వామి మనింటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా వెనకగా వచ్చి కస్తూరి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారు. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 ఏళ్ల భక్తునితో 30 ఏళ్ల భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరికి, ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురానుభూతులను అందించారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ, వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ, ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ, మధ్య మధ్యలో హాస్యపు జలులలో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారు. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహానికి బంగారు నగలతో స్వామి స్వయంగా చేసే అందమైన అలంకరణ వంటివి ఎన్నిటినో కస్తూరి ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నదీ ఒడ్డున కూర్చుని భక్తులచే భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే అవకాశం కస్తూరికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం మరియు స్వామి పుట్టినరోజునాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరికి ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరికి స్వామి ప్రసాదించిన ఒక వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహా అవకాశం కస్తూరికి అనుగ్రహింపబడింది. 1956లో నూతనంగా స్థాపించబడిన బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామం లాంటి ప్రశాంతి నిలయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరికి ఆహ్వానాన్ని స్వీకరించడానికి మనస్కరించలేదు. కాని దానికి స్వామి అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీలులేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పనే. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, నాతోనే అని స్వామి కస్తూరిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆలిండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరి తిరిగి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా స్వామి సన్నిధికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, ఋషికేష్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరికి షష్ఠీపూర్తి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. బుక్కపట్నం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారు. ఆలిండియా రేడియో నుండి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో, సహస్రనామాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. తరువాత స్వామి తన హస్తచాలనంతో కస్తూరికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరి ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతూ ఉండగా సర్వజగద్రక్షకుడైన స్వామి వారి వద్ద నుంచుని
కస్తూరి భార్య తలపై తన కుడిచేతి నుంచగానే పసుపు కుంకుమ కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు. అది కాకుండా మనకి ఎప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్, ఎస్పెషలీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకెప్పుడు మన భజన్స్, అది కాకుండా ఎప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్ ఇప్పుడు.

0: అదేంది కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
1: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండుంటుంది ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే.
0: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
1: చెప్పు.
0: హ్యాపీ బర్త్డే.
1: హ్యాపీ బర్త్డే. మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
0: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
1: అవును,
0: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
1: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
1: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
1: ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
2: సరే సార్.
1: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్. జే అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
3: అండ్
1: ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
0: అందరూ వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకు బర్త్డే? ఎవరి బర్త్డే ఇవాళ? ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి యొక్క బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
0: ఓ, హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్ట్స్ ముత్తర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయింది సేవ మనం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
1: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
0: 18 ఏళ్ళు అయింది.
1: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది.
0: కానీ ఒకటి హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
1: నో డ్యూస్ సైన్ చేయించుకోవడం,
0: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది. ఆహా, ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్, అదేమంటే 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంతలాగా పనిచేసేది,
1: యాక్సెసిబిలిటీ ఉండేది,
0: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన తర్వాత ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాను పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అనుకున్నా, నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంపీ చదువుకుంటున్నాను, నువ్వు ఫస్ట్ ఎంపీ కదా, నేను సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
1: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా. ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తుంచుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అన్నమాట. ఎవరైనా
0: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
0: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద 3 లాంగ్వేజెస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
1: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి. డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అన్నమాట.
0: సేవాభావం.
1: మరి చూద్దాం, యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే, ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటాడనేది తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు. ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే ఒక ఇంకో కేసు తీసుకోండి. అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ళ సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి ఈ విద్యను నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడూ గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకుంటున్నాను.
1: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు, నేను 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నాను అనమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నాను అనమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చిన దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యు విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. 2 రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా 2 ఏళ్ళు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యానమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
1: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి కెమిస్ట్రీలో ఈ ఇయరే జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
4: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ పది రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము. 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను. ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే ఇచ్చిన 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో, అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్లి చూసుకోమన్నారు. 7 పెడతా అన్నారు, ముందు 6 వెళ్లాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను, స్వామి దర్శనం చేసుకుని సమాధి దర్శనం చేసుకుని వెళ్లాను. వెళ్లిన తర్వాత అక్కడ 4వ పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
1: చాలా బాగుంది దశగిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
4: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది.
1: చెప్పదే,
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా కానీ సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ దాని ఒక నీళ్ళ తీసుకుని రోజు 5 లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 లేయడం మానలేను. 12 పడుకున్నా, 1 పడుకున్నా 5 మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, ఛాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో ఛాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
1: తప్పకుండా.
0: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్,
1: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ద సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పీహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు, ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో. మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికి స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. అనిస్తే సార్ కి చాలా స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు. ఏంటి స్వామి మాతో మాట్లాడలేదని దే ఆస్ట్ స్వామి. లైన్ లో ఉంటే స్వామి దర్శన లైన్ లో వచ్చినప్పుడు అన్నారంట, ఆ మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడలేదు స్వామి మాట్లాడలేదు స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు లేదు లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకొని చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందన్నమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏ ఉడతాం అని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది, స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే సడన్ గా ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదరు, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, చేయలేపి స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంట్రా నీ డౌట్ అని, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థమయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా రెండు వేలు చూపించి, అంటే మనం టాయిలెట్ కు వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్కి వెళ్ళటము, మైండ్ కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము, మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్ తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది, ఇది దిస్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
5: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
1: చెప్పు సాయి.
5: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి, సో నేను సుప్రభాతం చాంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని, కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
1: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
5: ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను, దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 MBA ఓన్లీ 2 ఇయర్స్, భార్గవ్ ఇలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకొని ఇప్పుడు కరెంట్లీ తను US లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగ తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము, అప్పుడు మనకి దాని ఎఫెక్ట్. ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
6: హాస్టల్ గురించి చెప్పాలి, స్టూడెంట్ గా ఒక మౌలి కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్ గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్ గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్ లో 10-12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక పిహెచ్డీ స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ ఎంబీఎస్ కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూలు. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పేవాళ్ళు, ఎంబీఏ మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్లో ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చుని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వార్డెన్ అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయటకు పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్న ఇలా అయితే లాభం లేదని చెప్పి, రూమ్లో 12 మంది ఉన్నాను, 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రమే, వాడు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరిని లేపాలి. లేపి హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్స్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాప అందరిని లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకి ఒకసారి వాళ్ళు టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మనం వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్, బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులకి ఎక్కడ పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు. మన రూమ్లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి, ఎందుకంటే పడుకున్నప్పుడు మనం లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి, మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. దాని మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ ఏ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట, మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని, స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యువర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు, కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు. మేము సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు జూనియర్స్ తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అన్నదమ్ముల కలిసి ఉన్నామండి. ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. 8th క్లాస్ నుంచి పిహెచ్డి స్కాలర్ వరకు చూసుకుంటే సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాం అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్ లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి. భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే అది హాస్టల్.
1: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదు అనిపిస్తుంది. మరి దస్తగిరి ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
4: ఈ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం. అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నమా అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు. ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామిని ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలయ్యి రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
0: ఇప్పుడు అబ్బాయి దస్తగిరి చెప్పిన నైట్ ప్రయోజనం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావనలు ఉన్నారు కదా ఇక్కడ. బృందావనలో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయీలో స్వామి ఉండేవాడు. స్వామి వచ్చారు బృందావనకి వచ్చారు. అప్పుడు డీ ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది. రాత్రి నైట్ ప్రేయర్, ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందో తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు. స్వామి తేంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ త్రయిలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. అంటే స్వామి కోపంగా నిజమే ఇంకేంటి, నేను వెయిట్ చేస్తున్నాను, వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వాడిన సరికి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి. మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను, మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు, అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే మన రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా, మనకి తెలుసో తెలియక మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మనం ఫ్రీ చేయిస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
1: భార్గవ్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి, వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్ కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
0: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్
1: 2 అవర్స్
0: 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
2: దీని గురించి చెప్పాలంటే నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం పొద్దున 6:30 నుంచి రాత్రి 7, 7:30, 8 గంటల వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడెప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతిక్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకసారి తర్వాత షిఫ్ట్ ఆఫ్ వర్క్ షిఫ్ట్ ఆఫ్ వర్క్, అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్, ఇంకో వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అని అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మన దొరికిన టైంలో మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున టైం దొరకదు. కాబట్టి ఆ 8 నుంచి 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల, అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే ఆ చాలా టైం ఉందిలే, ఆ చాలా టైం ఉందిలే, రాత్రి 12 వరకు చదువుకుందాం అని అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కు ఉందని తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
7: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించలేం. అలాగా తరువాత ఉదయమంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 6-5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
1: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ 5 తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయన ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి. గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
4: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనమేం చేయలేం.
1: కరెక్ట్.
4: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
1: యాక్టివేట్
4: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాతం అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను, ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది, రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాగింగ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్ కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా, ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు కూడా, అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొన వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చిన వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాడిని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను, ఆడాము. ఆడిన తర్వాత రెండు రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను, ఆడుతుంటే ఆడాను, వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్, వెంటనే అయిపోయింది. నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట, కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు ఇలా ఉంది అని కాకుండా, రోజు మందిరికి వెళ్లకుండా, రోజు చదవడం కాకుండా, వీటి ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
1: చాలా బాగుంది సగిరి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంట నువ్వేమైనా చెప్తావా?
8: తప్పకుండా సార్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన అని నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 సంవత్సరంలో స్వామికి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ 2 జూలై 1968లో అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరగకుండానే 9 జూన్ 1969లో బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామి ఓపెన్ చేశారు, గాని పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979లో స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975లోనే ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
2: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
8: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది. కానీ 25 డిసెంబర్ వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
2: అదేంటి ఎలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరిగింది, మరి డిసెంబర్ 25 గా గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
8: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980న స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు, కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడి చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనం ఉంచడం, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉండాలి, ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
9: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
8: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు, అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
1: భార్గవ్,
0: ఒక ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుందాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు, మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్ లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన అందరూ గమనించారు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశగా చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణాదేవి, స్వామి మనకిచ్చారు,
1: స్వామి
0: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి ఇది, మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం కొనుకుంటున్నాం, మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నా అనుకునేవారు. ఒక ఆయన చెప్పాడు ఏంటంటే, 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తారు, తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు మనం కూడా ప్రేయర్ చేసుకుందామని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా మీరేం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి,
1: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
0: చూస్తారు వాళ్ళు. అంటే అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరు దాన్ని పాటించారు. వాళ్ళు చూసారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
1: మరి మణికంఠ,
8: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవాడంట శివశంకర్ సాయి సార్తో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవారంటే, హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవారు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అదే అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను అన్నమాట, స్వామి అంటున్నారు మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని. అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు, ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
1: బ్రదర్స్, మీరందరూ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్. కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి విద్యార్థులను, ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th December రండి, అని క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు. కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికి తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మన ఇల్లే కాదు, స్వామి కూడా ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
10: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 December 18th. ముందర ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మేము అందరిలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ ఈ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా ఓల్డ్ December 18th అది ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్లో, హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారో లేదైతే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టారు ఆ స్పేస్ అటు సైడ్ కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, అటు పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటుంటో చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి అంతకు ముందర ఎవరు చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనగమని ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ ప్రాంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించి ఇచ్చారు చెన్నారెడ్డి గారికి, ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసి పాలు తాగారు. తర్వాత అసలు సింగర్ కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది యాక్చువల్గా సెంటర్లో, అది అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో, అది పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారికి బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో 2-3 సార్లు చెప్పాడు స్వామి ఆ ఫోటో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, 2-3 సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 టైమ్స్ రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ అనో స్వామి చెప్తారు కదా యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి, స్వామి అంటే నాది కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తే అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని, ఆయనకి ఇవ్వాలని నాకు బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th December క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ 2-3 times వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు, కాలేజీ స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేత నేనే చాలా సార్లు చూపించాను స్వామికి టేస్ట్, ఏంటి కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రొవిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్పిన మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒక్కప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు. ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
1: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావనతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వి ఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరవణం చేసుకోవడం ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్ కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
5: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే వారి ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
11: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ వారేజీ పిల్లలే. నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి. ప్రైమరీ స్కూలు, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరి పిల్లలంతా కూడా నా వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వాడుకోరు, వారిని వదిలి నేను ఉండలేను.
5: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరికొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్ మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మాకు వదిలేండి మేము చేసుకుంటాము అని అనగానే స్వామి, అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి అక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
1: చాలా బాగుంది సాయి. మనం చూడండి ఎప్పుడైనా స్వామి
5: చూస్తూ, అరే వెంకటచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా

0: తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంక స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
1: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాం కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కు వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి. అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్ గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవారు, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దానికి హీ స్టార్ట్ రోలింగ్ దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్. స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా మెలేసి లాస్ట్ లో చిన్న హోల్ ఉంటే దాన్ని పట్టుకుని ఉఫ్ఫని ఇట్లా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్. దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8 9 అలా చేశారు. చేసి స్వామి హింసెల్ఫ్ హెస్ ఫ్రైడ్ దట్. ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు గారు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఎక్స్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది. స్వామి చేసింది ఎంత బాగుంటుంది ఇంకా మధురం అది. దట్ వాజ్ ఏ గ్రాండ్. అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదు అండి. అనుభూతి అని ఎట్టుంటుంది, ఆనందం చెప్పడానికి లేదు అది. దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ సే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు అంత మాయ ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తిను అన్నారు పక్కనే ఉంది. అతి ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని తక్కువ ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు కానీ కాదు అది.
0: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని, అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
2: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్వామి పోర్టికోలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకి కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో? సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మళ్ళీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు, నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
3: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ.

0: ఈ తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి స్వామి ప్రేమ అతీతం. మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మొత్తం అది మాత్రం ఒక హై లెవెల్
1: మన ఊహకే అందని.
2: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు, వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్ గ్రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు నన్ను మాత్రం మర్చిపోయారు, ఇప్పుడు పిలవని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి లేదు స్వామి, పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నేను రాగి సంకటి తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్న స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, స్వామి ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే నన్ను పిలవలేదే పిలవని పేరంటానికి నేనెందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
1: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారనమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
3: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు. దివాకర్ వెంకటాధాని గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టేసి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్క ఉండని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చారు. కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంతా స్టూడెంట్సే అని చెప్పేసి చూడు చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాను అని చెప్పేసి బాయిలర్ చూపించారు. ఎంత గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే. అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే అండి ఆయన చెప్పేసి స్వామి వాళ్ళని అప్పుడే చేశారు. స్వామి నువ్వేం చదువుతున్నావు నువ్వేం చదువుతున్నావు నువ్వేం ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగలే. నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాను అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చి ఉండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. నేను బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచి పెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నాను తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదారులు. స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే భాగ్యం అవకాశం కాదు ఇది. ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పెడితే రేపు పొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను. అందుకని సేవ. ద్రౌపది కృష్ణుడికి చిన్న చీరముక ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది, అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తాం కదా ఆయన, భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని. అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు, అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు, ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
1: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే మనం చేసినటువంటి ఈ మంచి పనులు ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిగా పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది. ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది,
4: రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన అంటే ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితోటి, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగా నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను. అలాంటి
1: అట్మాస్ఫియర్
4: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూశారు, మనం మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి
1: చెప్తాడు
4: కదా.
5: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తలా ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 8 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలా ఒక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ళ మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికి అందరమన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
1: మరికంట
6: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్ తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడాడు అన్నమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవక, అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ ఏమన్నాడంటే, ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
7: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అన్నమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది. ఇది మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఓన్లీ వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అన్నమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి మీకు అర్థం కావట్లేదు, నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పుకుంటూ అలాగా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించుని ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపు ఇలా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేము చేయాలి, ఇది చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు, ఇవేం మాటలు లేకుండా
1: తన డ్యూటీ
7: తన డ్యూటీ నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యత తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. అది చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నింది.
4: అది ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేనున్నాను అని నిదర్శనం ఏమైనా చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా నాతోటే స్వామి ఉన్నారు, ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతోటి ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
1: చెప్పచ్చు.
8: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే ఒకసారి కుల్వంద్ హాల్లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది, నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడూ మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకేం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అని ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
4: జీహెచ్ అంటే జనరల్
1: హాస్పిటల్,
8: అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే, మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లు నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను. అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు సర్వ్ చేస్తారు. అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కలలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను, ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను, నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ బెటర్మెంట్ రాసుకొని మళ్ళీ స్కోర్ చేసుకోవచ్చు. అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళీ బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి, వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటలో వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను. ఎగ్జామ్ రాశాను, నాకు 75 కి 75 వచ్చింది. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా ఆ టేటిని పట్టించుకోకుండా నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు. రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి, సుప్రభాతాలు చేయాలి, ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి, కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు 1 స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్ తీసుకుంటానని. అదేవిధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు. ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75 కి 75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు, కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ షేర్ చేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నాకు లాస్ట్ టైమ్ సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడ ఉన్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమ్మట నీలాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అంటే, స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
1: చాలా బాగుంది. మనకంట
9: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రేర్ చేసావా, నువ్వు నన్ను మీరాలా ప్రే చేసావా నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నాను మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము వాళ్ళ డివోషన్ మా దగ్గరికి వెళ్ళవచ్చుద్ది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను. స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచిన ఎవరు అన్న అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బటర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయాను, అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్న. టీచర్ అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడుచుంటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నారు. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
4: అయిపోయింది.
9: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అన్న అంటే, లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను, స్వామి ఇక్కడే ఉన్నారు ఎక్కడే పారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యి, ఎందుకు నా గురించి ఎదుగుతున్నావు, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి, వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ నన్ను పిలుస్తున్నాను, నేను వెళ్ళాలి. ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి, నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన మనం పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
4: అద్భుతం. ఇంకెవరైనా
1: చెప్తారా?
10: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అన్నమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయవల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను, మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదన్నమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజీలోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాన్ని స్వామికి ప్రే చేసేవాన్ని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్లి పడిపోయి ఏడ్చేశాను, స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నాకు కాలు నొప్పుడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చింది అనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడు పొందుతూ ఉన్నాను.
1: చెప్పు దశేరి.
0: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని. అట్లా అనుకున్నాను. తర్వాత కొన్ని కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు? తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు. తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా
4: అన్ని చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గర.
1: చాలా బాగుంది ఇన్ని విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్. దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
8: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు, దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
7: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
8: చెప్పు ఉదయ్.
7: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచ్డీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్ లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపు డబ్బంత తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు జ్వరం, ఎలా ఉంది అది అని టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారు అనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు, ఏమన్నా తిన్నావా అని అడిగితే తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే, లేదు సార్, ఆ అబ్బాయి తినలేకపోయాడు, అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను అని అంటే నా వైపు తిరిగి, నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు అసలు కొంచెమైనా, ఆ అబ్బాయి తినలేకపోతున్నాడు అంటే నువ్వు పెట్టి తినిపించాలి కానీ నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినట్టు కదా, నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి, నా చేతిలో నుంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండుంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యకి ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నన్ను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు. సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
1: చాలా బాగుంది.
9: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి, నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని. అతను ఎయిత్ క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రజెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకుని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చోని దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడిగిన అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేని లోడ్ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా డిసెంబర్ అక్టోబర్ 5th నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే, ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయిన టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేసిన ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్ రాత్రి 2 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేసి ఆయన అలా నా వంక చూసినారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్నా. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను, నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే, లేదు లేదు స్టూడెంట్స్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని పంపించాను పడుకోమని. వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నా. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని, డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే, అప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మొదలైంది. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేసిన 2 రోజులు అయింది దేవీపాలనం చేసి, సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 week హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 week హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మదర్లో కదులుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయ విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూశాను ఆయన. ఎందుకు ఏడుస్తున్నా చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే, ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే, నేను ఎందుకు బాధపడుతున్నాను మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఏ ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానమాట. అలా మాట్లాడుతున్నాను. ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం ఆ వయసు కూడా లెక్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే, ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే, స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, స్వామి ఇంకెంత ప్రేమ చూపించి ఉండాలి వీళ్ళ మీద. వీళ్ళు మనకంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు, డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
1: అశోక్,
11: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
7: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, MBA మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
11: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే, భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి, మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను. అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు? మీరే నా గురువు. మీరు చెప్పారు స్వామి ఒకనాడు, మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని. అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నిజంగా స్వామియే మనకి జగద్గురు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ జగద్గురు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
1: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
4: 2 గంటలు అయిపోతుంది,
1: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజీ షెడ్యూల్ లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళ అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
4: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@ssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత వారం శ్రీకాకుళం బాల వికాస్ చిన్నారులు భగవాన్ బాబావారి వచనామృతం ఆధారంగా చేసిన ఒక చక్కని రూపకాన్ని విన్నారు కదా. అయితే ఈ వారం కూడా ఈ పిల్లలు మరొక అందమైన కార్యక్రమాన్ని మనకి అందించనున్నారు. ఈనాడు ఈ బాల వికాస్ విద్యార్థులు ఒక క్విజ్ కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రండి, ఇక ఆలస్యం చేయకుండా క్విజ్లోకి వెళ్దాం.

0: సాయిరాం పిల్లలు.
1: ఈ రోజు మాకు మీరు క్విజ్ పెడతారన్నారు.
0: అవును, మనందరం ఇప్పటి వరకు బాల వికాస్ లో చెప్పుకున్న విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకునే విధంగా క్విజ్ పెడతాను. అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. ఒక పోటీలా కాకుండా ఒకరికొకరు సపోర్ట్ గా ఉండి ఆడాలి, సరేనా?
2: సరే టీచర్.
3: మరి క్విజ్ లో రౌండ్స్ అన్ని చెప్పండి టీచర్.
0: ఆ విషయమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి రౌండ్ లో స్వామి అవతార వైభవం సంబంధించిన ప్రశ్నలు, రెండవ రౌండ్లో రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన ప్రశ్నలు, ఇక మూడవ రౌండ్లో మతములు, ప్రవక్తలు, చిహ్నములు, గ్రంథములు, నాలుగవ రౌండ్ జనరల్. అర్థమైంది కదా? మీ అందరినీ ఐదు గ్రూపులుగా విభజిస్తున్నాను. అవి ఏమిటంటే స్వామి చెప్పిన మానవతా విలువలు. ఏమిటవి చెప్పండి?
2: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఐదు.
0: కరెక్ట్ గా చెప్పారు. ఈ మానవతా విలువలను మనం ప్రతినిత్యం ఆచరిస్తే మన జీవితం బంగారు బాటగా స్వామి మలుస్తారు. అందుకే మానవతా విలువలను ఆధారంగా చేసుకుని పిల్లలందరి కోసం బాల వికాస్ కార్యక్రమం పెట్టారు స్వామి. సరే, ఇక మొదటి రౌండ్ మొదలు పెడదామా? ఇప్పుడు మొదటి రౌండ్ లో మనం చెప్పుకున్న ప్రకారం స్వామి అవతార విషయాలను గురించి ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. సత్యం, మొదటి రౌండ్ లో మీ మొదటి ప్రశ్న, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఎప్పుడు ఎక్కడ పుట్టారు?
4: 1926 నవంబర్ 23 పుట్టపర్తిలో పుట్టారు.
0: కరెక్ట్. ఇప్పుడు ధర్మ, మీ ప్రశ్న, స్వామి తల్లిదండ్రులు ఎవరు?
5: ఈశ్వరాంబ, పెదవెంకమరాజు.
0: కరెక్ట్. శాంతి, మీ ప్రశ్న, స్వామి అవతరించిన వంశం ఏది?
6: రత్నాకర వంశం.
0: స్వామి వంశానికి సంబంధించిన ఒక భజన పాట మీకు నేర్పించాను, గుర్తుందా?
2: గుర్తుంది టీచర్.
0: ఒకసారి పాడదామా?

0: బాగుంది, బాగా పాడారు అందరూ. ఇప్పుడు నాలుగవ ప్రశ్న, ప్రేమ గ్రూప్, మీకు పుట్టపర్తిలో గల పవిత్రమైన నది ఏది?
1: చిత్రావతి.
0: బాగుంది. ఇప్పుడు అహింస, మీ ప్రశ్న, పుట్టపర్తిలో స్వామి ఆశ్రమం పేరేమిటి?
2: ప్రశాంతి నిలయం.
0: కరెక్ట్. ఇప్పుడు సత్య గ్రూప్, మొదటి రౌండ్ లో మీ రెండో ప్రశ్న, పుట్టపర్తికి గల అసలు పేరు ఏమిటి?
3: గుల్లపల్లి.
0: గుల్లపల్లి కాదు, గొల్లపల్లి. కరెక్ట్. ఏంటి?
3: గొల్లపల్లి.
0: కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ధర్మ, మీ ప్రశ్న, స్వామి ఏర్పాటు చేసిన భజన మండలి పేరేమిటి?
2: పండరీ భజన మండలి.
0: కరెక్ట్. శాంతి, మీ ప్రశ్న, స్వామి పాడిన మొట్టమొదటి భజన ఏమిటి?

0: సరైన సమాధానం. ఇప్పుడు ప్రేమ, మీ ప్రశ్న. స్వామి జీవిత చరిత్ర రచించబడిన గ్రంథం పేరు ఏమిటి?
1: సత్యం సుందరం శివం.
0: సత్యం సుందరం శివమా? లేకపోతే దాని ఆర్డర్ ఏమైనా మారుతుందా?
1: ఆర్డర్ మారుతుంది టీచర్.
0: ఏది మరి సరైనది?
1: సత్యం శివం సుందరం.
0: సరిగ్గా చెప్పారు. ఇప్పుడు అహింస, మీ ప్రశ్న. స్వామి తాను దైవాన్ని అని ఎప్పుడు అవతార ప్రకటన చేశారు?
1: 1940 అక్టోబర్ 20.
0: బాగుంది, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఈ రౌండ్ లో ఆఖరి ప్రశ్న. సత్య, మీ ప్రశ్న. భగవంతుని టెలిఫోన్ నంబర్ గా స్వామి దేనిని పేర్కొన్నారు? దాన్ని ఏమంటారు? కరెక్ట్. ఇప్పుడు ధర్మ, మీ ప్రశ్న. పుట్టపర్తి నుండి ప్రచురింపబడే ఆధ్యాత్మిక మాసపత్రిక ఏది?
1: సనాతన సారథి.
0: కరెక్ట్. శాంతి, మీ ప్రశ్న. ఈశ్వరమ్మ గారికి తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి?
1: నామగిరమ్మ.
0: చాలా చక్కగా చెప్పారు. ఈ పేరు చాలా మందికి తెలియదు. మనందరికీ ఏం తెలుసు? ఈశ్వరాంబ అని మాత్రమే తెలుసు. కానీ ఈశ్వరాంబ గారికి అసలు పేరు ఏంటి అంటే నామగిరమ్మ. ఇప్పుడు ప్రేమ, మీ సమాధానం, మీ ప్రశ్న. ప్రేమ, మీ ప్రశ్న. స్వామివారి సుప్రభాతమును రచించినది ఎవరు?
1: శ్రీ తిరుమలాచారి.
0: ఆయన పూర్తి పేరేంటి?
1: దుప్పాడ తిరుమలాచారి.
0: దుప్పాటి, దుప్పార కాదు, దుప్పాటి తిరుమలాచారి గారు. ఇప్పుడు అహింస, మీ ప్రశ్న. సాయిబాబా అని స్వామి మల్లె పువ్వులను విసిరారు కదా, ఎప్పుడు అవతార ప్రకటన చేసినప్పుడు మల్లె పువ్వుల్ని ఇలా చెల్లారు, అప్పుడు సాయిబాబా అని ఏర్పడ్డాయి కదా. సాయిబాబా అన్న పదమునకు అర్థమేంటి?
1: సాయిబాబా, దివ్యత్వము కలిగిన తల్లి తండ్రి అని అర్థం.
0: వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడితో మన మొదటి రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మన రెండో రౌండ్ ని మన దివ్య టీచర్ కండక్ట్ చేస్తారు, సరేనా?
1: సరే టీచర్.
2: పిల్లలు,
1: సరే,
2: రెండవ రౌండ్ దేనికి సంబంధించింది?
1: రామాయణాలు.
2: సరే, దీనిపై ప్రశ్నలు అడుగుతాను, సరేనా?
1: సరే.
2: సత్య, మీ మొదటి ప్రశ్న. వనవాస కాలంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఏ పర్వతంపై నివసించేవాడు?
3: చిత్రకూటం.
2: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ గడిపారు?
1: విరాటరాజు కొలువులో.
2: శాంతి, మీ ప్రశ్న. భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు?
1: సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాను.
2: ప్రేమ, ఇక మీ ప్రశ్న. రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఎవరు ఉపదేశించారు?
1: విశ్వామిత్రుడు.
2: ఎప్పుడో తెలుసా? ఏ పర్వతంపై నివసించేవాడు?
3: చిత్రకూటం.
2: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. పాండవులు అజ్ఞాతవా

0: అప్పుడు మార్గ మధ్యంలో విశ్వామిత్రుడు ఉపదేశించారు. ఇక అహింస మీ ప్రశ్న. మహాభారత సందేశం ఏమిటి?
1: ధర్మో రక్షతి రక్షితః.
0: అంటే
1: ధర్మాన్ని రక్షించిన వాడే రక్షించబడతాడు.
0: ఇక ఈ రౌండ్ లో సత్య మరలా మీ ప్రశ్న. భారతంలోని ఏ పర్వంలో భగవద్గీత ఉన్నది?
2: భీష్మ పర్వము.
0: వెరీ గుడ్. ధర్మ మీ ప్రశ్న. పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రం బోధించిందెవరు?
1: భీష్ముడు.
0: శాంతి మీ ప్రశ్న. భగవద్గీతలో ఎన్ని శ్లోకములు ఎన్ని అధ్యాయములు ఉన్నాయి?
1: 700 శ్లోకములు 18 అధ్యాయములు ఉన్నాయి.
0: ప్రేమ మీ ప్రశ్న. వ్యాసుని భాగవత రచనకు ప్రోత్సహించిందెవరు?
1: నారద మహర్షి.
0: అతను ఎప్పుడూ కూడా ఒక నామాన్ని జపిస్తుంటారు, ఏంటది?
1: నారాయణ నారాయణ.
0: వెరీ గుడ్. అహింస మీ ప్రశ్న. తెలుగులో భాగవతమును రచించిన ప్రఖ్యాత కవి ఎవరు?
1: బమ్మెర పోతన.
0: సత్య ఈ రౌండ్ లో మీ చివరి ప్రశ్న. గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు? గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు?
3: విశ్వామిత్రుడు.
0: వెరీ గుడ్. ధర్మ మీ ప్రశ్న. గట్టిగా చెప్పండి అమ్మా. సత్య
1: విశ్వామిత్రుడు.
0: ధర్మ మీ ప్రశ్న. విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం పేరేంటి?
1: సిద్ధాశ్రమం.
0: శాంతి మీ ప్రశ్న. కృష్ణుడు ధరించే హారం పేరేంటి?
1: కౌస్తుభం.
0: వెరీ గుడ్. ప్రేమ మీ ప్రశ్న. అయోధ్య నగరం ఏ నదీ తీరమును కలదు?
1: యమునా నది.
0: వెరీ గుడ్. అహింస మీ ప్రశ్న. గోపికల భక్తికి యాదవుల భక్తికి గల భేదమేమిటి?
1: గోపికలు సర్వదా కృష్ణ మేము నీవారము అనేవారు, యాదవులు కృష్ణ మేము మావారు అనేవారు.
0: అది వాళ్ళిద్దరు భక్తులకి డిఫరెన్స్ అనమాట. చూడండి, ఏంటనేవారు గోపికలు ఎప్పుడు కూడా కృష్ణ నేము నీవాడము అనేవారు, కాని యాదవులు మాత్రం కృష్ణ నీవు మావాడివి అనేవారు అనమాట. అదే ఆ ఇద్దరికి ఉండే డిఫరెన్స్. ఇక మూడవ రౌండ్ మతములు గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ రౌండ్ కి దీపా టీచర్ కండక్ట్ చేస్తారు. సరేనా?
1: సరే టీచర్.
4: సాయిరాం పిల్లలు,
1: సాయిరాం టీచర్.
4: ఇక మూడవ రౌండ్ స్టార్ట్ చేద్దామా?
1: సరే టీచర్.
4: సత్యం మీ ఫస్ట్ క్వశ్చన్, శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధారం ఎక్కడ ఉంది?
2: సాయిహుండం.
4: వెరీ గుడ్. ధర్మ మీ ప్రశ్న. రంజాన్ ఉపవాసం దేనికి ముడిపడి ఉంది?
1: సూర్యదర్శనం.
4: సూర్యదర్శనం నక్షత్ర దర్శనం?
1: చంద్రదర్శనం.
4: వెరీ గుడ్. మరి మర్చిపోయారా?
3: లేదు టీచర్.
4: శాంతి మీ ప్రశ్న, మక్కా మదీనా ఎక్కడ ఉంది?
1: సౌదీ అరేబియా.
4: ప్రేమ మీ ప్రశ్న, సిక్కుల మత గ్రంథం ఏది?
1: గురు గ్రంథ్ సాహిబ్.
4: ఓకే వెరీ గుడ్. అహింస మీ ప్రశ్న, అగ్ని ఏ మత చిహ్నము?
1: జోరాస్ట్రియన్.
4: వెరీ గుడ్. సత్య మీ ప్రశ్న, ఇస్లాం మత స్థాపకుడు ఎవరు?
2: మహమ్మద్ ప్రవక్త.
4: వెరీ గుడ్. ఇంకోసారి చెప్పమ్మా.
2: మహమ్మద్ ప్రవక్త.
4: ధర్మ మీ ప్రశ్న, ప్రవర్త కాదమ్మా మహమ్మద్ ప్రవక్త. మళ్ళీ చెప్పండి.
2: మహమ్మద్ ప్రవక్త.
4: వెరీ గుడ్. ధర్మ మీ ప్రశ్న, జోరాస్ట్రియన్ మత పవిత్ర గ్రంథం ఏది?
1: జెండ్ అవస్థ.
4: హిందూ మత గ్రంథం ఏదమ్మా?

0: భాగవతం.
1: సరిగ్గా చెప్పండి.
0: భగవద్గీత.
1: బౌద్ధ మత పవిత్ర గ్రంథం ఏది?
0: ధర్మపదము.
1: వెరీ గుడ్. అహింస మీ ప్రశ్న. క్రైస్తవ మత ప్రవక్త చిహ్నములేవి?
0: క్రీస్తు చిహ్నము సిలువ.
1: ఈ నాలుగో రౌండ్ దివ్య టీచర్ కండక్ట్ చేస్తారు.
2: సాయిరామ్, మీకు మూడో రౌండ్ లో టీచర్ దేనికి సంబంధించి ప్రశ్నలు అడిగారు కదా, వీటిలో రామాయణానికి సంబంధించి మనం బాల్వికాస్ లో ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం, అదెవరైనా చెప్పగలరా?
3: టీచర్, నేను చెప్తాను టీచర్.
2: చెప్పు చరిష్మా.

0: వెరీ గుడ్. చూసారా, ఈ ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణం అంతా ఉంది కదా. సరే, ఇక మనం నాలుగో రౌండ్ ని మొదలు పెడదామా?
1: సరే.
0: నాలుగో రౌండ్ దేనికి సంబంధించింది కదా. సత్య, మీ మొదటి ప్రశ్న, తెలుగు నక్షత్రములు ఎన్ని?
2: 27.
0: అవి ఏమి?
2: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
0: వెరీ గుడ్. చూసారా, చిన్న పిల్లైనా చాలా చక్కగా నక్షత్రాలన్నీ చెప్పింది. ఒక్కసారి సాహితీకి అందరూ క్లాప్స్ కొట్టండి. ఇక ధర్మ, మీ ప్రశ్న, తెలుగు నెలలెన్ని?
3: 12.
0: అవి ఏంటి?
3: చైత్రం, వైశాఖం, జాతం, ఆచారం, శ్రావణం, భాద్రపదం, ఆత్వర్యం, కార్తీకం, మార్గశిరం, పుచ్చం, మాఘం, పాల్గుణం.
0: వెరీ గుడ్. శాంతి, మీ ప్రశ్న, ఋతువులు ఎన్ని? అవి ఏంటి?
4: 6. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు.
0: వెరీ గుడ్. ప్రేమ, మీ ప్రశ్న, నవరత్నాలు ఎన్ని?
5: 9.
0: అవి ఏమి?
5: వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, మౌక్తికము, ప్రవాలము.
0: వెరీ గుడ్. అహింస, నవవిధ భక్తి మార్గములు ఏవి?
6: శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం.
0: సరేనా. ఇక సత్య, మీ ప్రశ్న, వినాయకుడు వాహనం పేరేంటి?
1: ఎలుక.
0: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న, దుర్గాదేవి వాహనం ఏది?
1: సింహం.
0: శాంతి, సరస్వతీదేవి వాహనం ఏంటి?
1: హంస.
0: ప్రేమ, శివుడి వాహనం ఏంటి?
1: నంది.
0: ఇక అహింస, కుమారస్వామి వాహనం ఏంటి?
1: నెమలి.
0: వెరీ గుడ్. ఇప్పుడు మనం బాలి వికాస్ లో కొన్ని స్వామి చెప్పిన కొన్ని వాక్య విభూతులను చెప్పుకున్నాం కదా. అందులో నేను సగం ఆ సెంటెన్స్ లో సగాన్ని చెప్తాను, మీరు మిగతా సగం పూర్తి చేయాలి. సరేనా? సత్య, మీది, అతి భాష మతిహాని. వెరీ గుడ్. ధర్మ, మీకు అన్నము నిమిత్తమై కాదు
1: ఆదర్శం నిమిత్తమై జీవించండి.
0: శాంతి, మీకు గడిచిన నిమిషం మరల రాదు,
1: వచ్చే నిమిషం మీది కాదు.
0: వెరీ గుడ్. ప్రేమ, నోరు మంచిదైతే
1: ఊరు మంచిదవుతుంది.
0: అహింస, ఇక చివరిది, నాలుకపై భగవన్ నామము. ఇంకెవరైనా చెప్పగలరా?
1: చెప్తాం టీచర్. చేతులతో భగవాన్ నామము.
0: కాదు,
2: చేతులతో దీన జన సేవ చెయ్యండి.
0: కరెక్ట్. నాలుకపై భగవన్ నామము, చేతులతో దీన జన సేవ చెయ్యండి. ఓకే, సరేనా. స్వామి కొన్ని వర్డ్స్ చెప్పారు కదా, దానికి అబ్రివేషన్స్ అన్ని అడుగుతాను. సత్య, మీకు స్వామి ఏబిసి అంటే ఏం చెప్పారు?
2: ఆల్వేస్ బీ
0: ఏంటి ఇంకోసారి చెప్పండి.
7: ఆల్వేస్ బీ కేర్ఫుల్.
0: ధర్మ 4F ఏం చెప్పారు స్వామి 4F గురించి?
8: ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్.
0: శాంతి, స్వామి 5Ds అని దేన్ని చెప్పారు?
5: డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: ప్రేమ, స్వామి వాచ్ గురించి ఏం చెప్పారు?
1: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: ఇక అహింస మీ ప్రశ్న. క్రైస్తవ మత చిహ్నము ఏంటని చెప్పారు ఇందాగా? సిలువ కదా, దాని మీనింగ్ స్వామి ఏమని చెప్పారు?
6: క్రాస్,
0: ఐ అనే ఈగోని నిర్మూలించాలి. అదే కదా స్వామి చెప్పింది,
6: నిర్మూలించాలి.
0: సరే పిల్లలు, ఈ క్విజ్ ప్రోగ్రామ్ బాగుందా?
1: బాగుంది టీచర్.
0: అందరికీ నచ్చిందా?
1: నచ్చింది టీచర్.
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బాల్ వికాస్ అనే కార్యక్రమానికి సంబంధించి తయారు చేసిన బోధనా పద్ధతులు, సిలబస్ అంతా కూడా పిల్లలలో చిన్ననాటి నుండి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను బంగారు బాటలో పయనించి వారి తల్లిదండ్రులకు, సంఘానికి, దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనే ఆశయంతో స్థాపించారు. అందులో భాగంగా ఉన్న పిల్లలైన మీరు గురువులుగా ఎన్నుకోబడిన మనమందరం చరితార్థులం. అందరూ పిల్లలు చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరెన్నో విషయాలతో వచ్చే బాల్య వికాస్ క్లాస్ లో కలుద్దాం. జై సాయిరాం.
1: జై సాయిరాం.
9: శ్రీకాకుళం బాల వికాస్ పిల్లలచే నిర్వహింపబడిన ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, గురువులు వారి పేర్లు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న గురువులు శ్రీమతి వి శ్రీదివ్య, శ్రీమతి పి దీప, శ్రీమతి లావణ్య. ఇందులో పాల్గొన్న విద్యార్థులు చిన్నారులైన లక్ష్మీసాయి, మహిత, సాయి సాహితి, చరిష్మా సాయి, మాధురి, సాయి శరత్, ఆకాష్, కమలి, చరిష్మా, రమ్య, సాయి ప్రేరణ, శ్వేత. ఈ చిన్నారులందరినీ కూడా స్వామి తన ఆశీస్సులు దండిగా కురిపించమని స్వామిని మనసా వాచ కర్మణా వేడుకు.
10: ఇంతవరకు మీరు శ్రీకాకుళం బాల వికాస్ చిన్నారులు అందించిన క్విజ్ కార్యక్రమాన్ని విన్నారు. ఇది విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. వచ్చే వారం మరొక చక్కని కార్యక్రమంతో మన శ్రీకాకుళం బాల వికాస్ చిన్నారులు శ్రోతలందరినీ అలరిస్తారు. అంతవరకు సెలవు. సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భాగవతంపై శ్రీ కోటా శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భాగవతం చదివితే భాగవతవరా అంటారు స్వామి. భాగవతవరా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే, మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాసమహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యాకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాసమహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన, చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను. అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకి 4 శ్లోకాలు నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే, ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడివి అవుతావు, నీ జన్మ చరితార్థమవుతుందని చెప్పారు. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాసమహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు. మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనామహర్షి ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు

నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగర్ రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం స్వామి అంటారు. అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని. అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనం ఏమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షిత దగ్గర కూచుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి, అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి, అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్ కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుఖమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణం శ్రవణం. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్నదాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోని కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అన్న శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరియసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట.
వెళ్ళేట వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారట, అయినా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను అంటే, కాదయ్యా నేను వెళ్ళి చూడాలన్నారట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్ళి అది చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడగండి అన్నారట. అంటే కాదు బాబు నేను చూడాలన్నారట. అంటే సరే అని ఒక భటుణ్ణి పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్ళిపోయి అతి త్వరలోనే త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నారట, చూడండి స్వామి నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్ళు పడుతున్న యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు నారాయణ, నాలుగు అక్షరాలు నారాయణాయ, ఐదు అక్షరాలు నారాయణ అన్న నాలుగు అక్షరాలు చేసుకుని ఉంటే ఇంత యాతన ఉండదు కదా. అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాతన పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి. అది ఒక్కసారి అనుకుని ఉంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకొస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మనేమన్నా తరింప చేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, కానీ లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది, అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చూసుకుంటే భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. ఒకవేళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తథ్యం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,

స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగాట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణ అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాననుకుంటున్నావా, అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త యత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా, ఒక పద్యం పాడినా, నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరు అనమాట అక్కడి నుంచి, తిష్ట, అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పార్ట్లాగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేదేంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా, గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది. అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతరామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనం చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండిరా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము, కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనము మన జీవితాలను గడిపితే తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకు అందిస్తున్న ఆలోచనలు ఏమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు, భక్తులు, వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకు అనిపించే భావం ఏమిటంటే,

0: ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రల్లోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా, ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే, అంటే అర్థం ఏమిటంటే, నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్లపిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే, గొల్లవారందరికీ కృష్ణుడు అంటే ఎంత భక్తి అంటే, వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో, లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తప్ప వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు. కృష్ణుడు అటువంటి పని చేయడు అని వాళ్ళని పంపించేసి అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఏవయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా, ఇది ఎప్పుడు రూఢి అయిందంటే, సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండము, నన్ను అడిగితే పెడతాను, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట,
1: మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ,
0: అమ్మా నేను అస్సలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్ధం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్ధం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అర్థాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెన తినడానికి ఆస్కారమే లేదు, ఈ విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట, అమ్మా నేను నీకు అసలు సహజంగా పుట్టినవాణ్ణి కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుడిని నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా, తూ నహి మాఖన్ కాయో అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఇవిడు చెప్తూ ఉంటాయి. సార్, ఇంతవరకు ఏమైందంటే నువ్వు ఎందుకు తిన్నావు అంటే, మై నహి మాఖన్ కాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, యశోదాదేవి అంటోంది తన వైపు నుంచి, తూ నహి మాక, నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్దాస్ గారి చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట,
1: మై నహి మాఖన్ కాయో
0: అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడనే చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకను కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మ నువ్వు నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజం, నువ్వే నిజము అన్నప్పుడు అప్పుడు పరమాత్మ తానూ భక్తుడిని చక్కుని చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని స్థిరం చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాసు ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెన తిండం పరిస్థితే కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాషా. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు వెలువెల్లాడిపోయింది. కృష్ణుడిని పిలిచి అడిగిందిట,

ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండూ అనుకోవచ్చు. అంటే అన్న చెప్పా అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్ల అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు కనుక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి.

నోట్లో పెట్టుకున్నావు కదా, ఎక్కడో ఏది చూడండి, ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అందిట యశోదాదేవి. అనేసరికి అంటాట కృష్ణుడు,

సుటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా. అంటే అమ్మా, ఇవి మాటలు కాదు, నేను ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలే సుమా, మాటలివి కాదమ్మా, ఆటపాటే సుమా. సూటిగా సమీపించి నీకెప్పుడు అర్థమవుతుంది, నేను ఎప్పుడు అర్థమవుతానంటే సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలి తప్ప అది ఇది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతనమా, పోతనమాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.

యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు, ఆయన అసలు పేరు సుధాముడు, ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలోని చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని ఆ కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు కట్టెలు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లు పడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారట. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీద ఎక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది, కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరి అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికి ఇచ్చింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు సుధాముడికి ఆ అటుకులు గుర్తుకొచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో, ఆ చలిలో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు, సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుంట, నోరు చప్పుడు అవుతోందిట. ఆ చప్పుడు అవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామా ఏదో చప్పుడవుతోంది అంటే, అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా, అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే, అవును అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్ళీ పడుకున్నట్ట. సర్వాంతర్యామి ఆయనకంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడు అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు, నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆటుకులు కూడా తినబోతుంటే, తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామ నాకు కూడా ఆకలిస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట్ట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటును కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు తన ఆకలికి తట్టుకోలేక పాపం ఆ చిన్నపిల్లవాడు, ఏమీ లేదు కృష్ణ నాకేమీ ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా, ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమి చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిది. అయితే సుధాముడు కొత్తసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట్ట, ఏం సుధామ మళ్ళీ ఏదో చప్పుడవుతోంది, ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా, ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచే నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట్ట, అంతేనా సరేలే అయితే అలాగే కాని అన్నట్ట. అయితే పరమాత్మకి
మొట్టమొదట మనం ఏమనుకున్నాం, మనం తినే ముందర పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి. మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా మా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం, కృష్ణుడి కోసం, అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్ధం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠినిక దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య చక్కని పతివ్రత, అయినా కూడా సంపాద అనేది లేకుండా ఎందువల్లో అకటిక దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనసుకేమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు, భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా వెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే, ఆయన అన్నట్ట తప్పు, మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే, మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్లి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టు అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందరండి గుజరాత్లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మహానుభావులు, గొప్పవారు, గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు, కాబట్టి ఏమన్నా తీసుకువెళ్ళాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్లీ ఆ భార్య, ఆవిడ ఓ చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్లీ ఎక్కడ మర్చిపోతాడో కూచేరుడు సుధాముడు అని, ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందరి నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ, కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహిత్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.

నేస్తమా, నిన్ను చూసిన ఆనందములో అడగమరచితివి. ఎచటనో గల నీ స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

0: లక్ష్మీనాథ, కరుణతో నన్ను కటాక్షించినావా?
1: పిడికెడటుకులు తిని నా
2: ఎచటనో గలవి స్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

మనం చెప్పుకుంటున్న యశోధ భక్తి వాత్సల్యం అయితే, కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది ఇప్పుడు. అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా బావా, అది ఒక గద్దలాగా ఉంది కదా. అంటే అది నిజంగా గద్ద కాదట, పావురమో ఏదో అయి ఉండొచ్చు. అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట, అవును బావా అది గద్దే అన్నట్టు. కొంతసేపాగా అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట. అంటే అవును బావా అది చిలుకే అన్నట్ట. కొంతసేపాకి మళ్ళీ, ఇది పావురం అయ్యా చిలుక కాదు. అంటే అవును బావా అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జునుడిని పైనుంచి కింద వరకు చూసి అంటాట, ఏమయ్యా అర్జున, నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాట, కృష్ణ నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావం అయినా ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్ద అంటే అది గద్ద అవ్వడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లో ఉన్నా అది గద్దం చేస్తావు. అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతో మంది మహానుభావులు, ధర్మస్వరూపుడు యుధిష్ఠిరుడున్నా, మిగతా భీముడు, బలశాలి భీముడున్నా, భీష్ముడు ఉన్నా, అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు, ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు, ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన, భగవంతుడి ఆలోచనగా భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

0: విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటి, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించచ్చు, ఎన్ని సార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం. సాయిరాం.
1: ఇప్పటి వరకు మీరు శ్రీ కోటా శివకుమార్ గారు భాగవతంపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1, 2వ తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటానుకోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తి భవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమస్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ? దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకు చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికి వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటూ ఇటూ కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి. కనుక నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకును ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, మీ కుటూరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను,
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుడి దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతునిపై బెగ్గు చెయ్యడు, భగవంతుడు ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగునబడున.

0: ఉగకతనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయములు తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. అడగనక్కర్లేదు. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాము. ప్రాప్తించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి, అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. అంతటి విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు. ఈ విశ్వాసం లేకపోవటం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నిటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితము లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం, కానీ డివైన్ మదరు ప్రాకృతి సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో. ఇది మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్చర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాలి. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిట్టి బట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమైన కొను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైన సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమతత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు, మనసుకు పుట్టినటువంటిది వాక్కు. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. సర్వుడు ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందుకు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? ఉన్నది. అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంతమాత్రం నా చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది. దీనినే బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు, అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరం చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నానో ఏ విధంగా ఉంటున్నానో అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క. కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ. సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, ఇవి రెండూ ఒక్కటైపోయినాయి. కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. తలచటం ఒక్కటి, అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి ఈ వాక్కు. మైండ్ యొక్క బిడ్డ. ఈ మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నీ తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకర్పుడు మహాదుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుకనే నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపములు చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహభావం త్యాగం చేయటం కాదు, ఆలుగిద్దలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏదేమి త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘమునంతా సూర్యుని నుంచినే పుట్టాయి. ఆ మేఘము తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదేవిధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పట్లో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనేలేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళున్నాయి, ఎన్ని చేతులున్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే. అని అన్నింటినీ కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు మదిలే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇదియే నిజమైనటువంటి భక్తి.
1: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయా అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
2: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరా. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకుందాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని, 10 గుర్రాలుగా దాల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి, వారి కర్మ గనక గొప్పగా ఉండి, వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న హృదయంలోనే, వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం అని చెప్తుంది. అదేవిధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటిని పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల, వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు, ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామే చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20, అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5, 5, 5, 5, 20 అవుతాయి. లేదు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10, 10, 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరమే. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20, 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి, కాబట్టి ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అని లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21 జీవుడు, ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసి లెక్కండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరో అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుకుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే చేరి పంచేంద్రియములన్నీ చేరక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను పుట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయగలిగిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు. ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్ ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, ఈ అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది. అది ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాలి. ఓ ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము మనోలయమైన మకారము ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది పెదవులు ముయ్యరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 మాత్రము మనము ఓంకారము మనము జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

0: ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్ తర్వాత మకారం అయ్యేసరికి మళ్లీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటారు. ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము. ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకటి అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం. మనం 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.
1: ఈశ్వరాంబా

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకే వచ్చినాయండి, మన గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అమ్మలాంటిది. ఇందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారం. కాబట్టి మనకి ఈశ్వరమ్మలని మన హృదయం ఈశ్వరంబ సుత శ్రీమన్. అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే, మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉత్తిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహీతం. అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థమవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. గుణార్థం మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ముని ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యము దైవ కార్యమే చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుచుకోవడము, తలుచుకోలేకపోవడము ఇటువంటివి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసారథిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.

దుత్తిస్తో దుత్తిష్ట భక్తీశ రెండు సార్లు ఎందుకు అంటున్నామండి? అంటే స్వామిది రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ మూడార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్ర లే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్తగా ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట పరతీశ, ఉత్తిష్ట జగద్దీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్తలోగా సుఖనో భవంతు, అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి, నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది, అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు ఘర్షణ పడుతున్నారు స్వామి, ఒకళ్ళనొకళ్ళు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పర్ధలు ఉండగలవా, ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని అని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రాకండి, ఉత్తిష్టో ఉత్తిష్ట పతీశ ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణాపూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకంటే లోకమంగళ సిద్ధయ్యి, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం. ఇక మూడో శ్లోకం అండి,

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తట విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడున్న ఆ స్వామి మీరు మేల్కొండి, తిష్టంతి సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు, కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి వాళ్ళందరూ, అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు సేవక జనాహ తమ దర్శనార్థం మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని మెరిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తమ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో అప్పుడప్పుడు. అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌధ్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌధ్య. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో, తిష్టంతి, ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి కూర్చున్నారు ఎవరు, సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు, ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు, ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు, 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి, దర్శనదో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం జ్ఞానం. అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది, స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి, సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది, మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకుమించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి నన్ను బాధ సమస్తలు ఒక మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతున్న హృదయంలో ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తమ సుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అమితమైన ప్రేమ పెట్టుకుని. చూడండి, ప్రశాంతి నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుంటే, ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి వీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామ కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాన్ని తరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలను తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాద నీ పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్యం మహోత్సుకతయా, ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే, రండి, ఆదాయ దివ్య కుసుమాని, దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి? అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ. ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్టపుష్పాలని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు, ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాని మనోహరాణి, మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు, ఈ తత్వాలు, ఈ జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది. కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలని సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో? నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాల యందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల యందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని త్యాగరాజ స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవనంది మూలే. అట్లా ఆ విధంగా ఒక భావం ఉండేటువంటి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

0: Ave Suprema. దేశాంతరాగత బుధాస్ తవ దివ్యమూర్తిం సందర్శనాదిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గల వారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూడార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే. కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సన్. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది అండి. ఎంత చక్కగా ఉంచుకోండి అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొల్పితే ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది అండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి. అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన రసం త్యజస్రం. ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విద్దామని
1: శ్రుత్వా తవాద్భుత చరిత్రమ.

0: ఇందాక మన నేత్రాల గురించి రసనం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. శ్రుత్వా తవాద్భుత చరిత్రమ ఖండ కీర్తిన్, ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయిట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయిట. ఓహో ఇదిగా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలో ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరు వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, శ్రుత్వా తవాద్భుత చరిత్రమ ఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్, అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థమైతే అండి. కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని విరంగాని ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్, జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది, అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిందంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోంది అంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాను. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతం అయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు, వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన.
1: సీతా సతీ సమ విశుద్ధ

భవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని, ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలు అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలను ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మలు నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతి భీ, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్యనుతి భీ ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పని ధరించాడో, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతుడు సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనల్ని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తాడో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజూ ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విసంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరుతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన, ఏ విధంగా చేరుతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోని మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం, మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తిష్టది వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపత్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం ఉంది, కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడ గురువు అయి మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా, అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడప్పుడు స్వామిని బయటికి పంపించుకుందా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాము, అది తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా, ఏదో విధంగా ఒక పదిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందరు ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలు ఎందు తలవంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
1: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది, సత్వర ధ్యాన సిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్నవారు శ్రీమతి శేషవల్లి.
2: ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి, దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలోన. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్లగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్తకుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్తకుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్తకుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి మనస్సనే ఎడ్లకు సత్య ధర్మ శాంతి ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటివైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండీ,

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లు ఎక్కాలి. ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యనరాదా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాదా. శివ సాయి సునికనరాదా, జీవ సువివేకమును కొనరాదా. ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనేవారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా పంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వేల కోట్ల సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్క దాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతే ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి, సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్ దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. ఒక్క నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామినే మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూప ధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్ల పైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే, ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసె నీరధి ముత్యమౌ, మరచిపోకుడిట్టి మంచి మాట. మనస్సు ఎటు పారిపోతే అటు పారిపోని, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాం అనిపిస్తుంది, మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహన్ ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్య మహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటే ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగగానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి ద్రుల్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి, భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయ ధర్మ బినా సత్కర్మ నహి, ప్రజ్ఞానం వలన మనలో కరుణా దయా వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్ దాట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధివైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకుగాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా
పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100,000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. రెండు అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా నిర్మలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరకి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి రెండు కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా పుడికంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్ళతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం.
జ్యోతి. రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచి రాజశేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ओम श्री साई राम। संकल्प मात्र सृष्टि स्थिति लयकारकुलु समस्त जगत्तुकु माता पिता गुरु दैवमुलु प्रेम स्वरूपुलु मन पालिट कल्पतरु अयिन भगवान श्री सत्य साई बाबा वारी दिव्य पाद पद्ममुलकु शतकोटि प्रणामुलु। ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక సాయిరాం। స్వామి, మీ దివ్య భవ్యమైనటువంటి సంపూర్ణ అనుగ్రహ ఆశీలతో సంగారెడ్డి జిల్లా పర్తియాత్ర సందర్భంగా ఈ క్రింది ఆధ్యాత్మిక సేవా కుసుమములను ఆనందోత్సాహాలతో నిర్వహించుకుని తమ పాద పద్మముల చింత భక్తిపూర్వకముగా ప్రేమపూర్వకముగా సమర్పించుకుంటున్నాము తండ్రి, అనుగ్రహించి ఆశీర్వదించండి। జిల్లాలోని అన్ని సమితులలో సంస్థ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము తండ్రి। జిల్లాలోని ఒక సమితి స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భములో గోల్డెన్ జుబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము స్వామి। ఆధ్యాత్మిక విభాగములో భాగంగా నిత్యము ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తనలు ప్రత్యేక నగర సంకీర్తనలు నిత్య గృహ భజనలు కమ్యూనిటీ భజనలు వృద్ధాశ్రమ భజనలు నేషనల్ గ్రామ సేవలో ఎంచుకున్న గ్రామాలలో భజనలు నిత్య పూజ అభిషేక కార్యక్రమాలు చేయుచున్నాము స్వామి। ప్రతివారము అధ్యయన మండలులు సాధనా శిబిరములు ప్రతి నెల సత్సంగం మరియు సమర్పణ కార్యక్రమాల రూపములో స్వామివారి పూర్వ విద్యార్థులు మరియు ధన్యజీవుల ఉపన్యాసాలతో ఆధ్యాత్మిక సాధన చేయుచున్నాము స్వామి। తమరి శ్రద్ధ జయంతి సందర్భములో ఒక సమితి తమ 100వ సత్సంగ కార్యక్రమం పూర్తి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది తండ్రి। దేశ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేందుకు తమ దివ్య సన్నిధిలో నిర్వహించబడు ప్రతి పండుగను కూడా మేము స్ఫూర్తిగా తీసుకుని సంగారెడ్డి జిల్లాలోని మందిరాలలో ఆ పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము స్వామి। ప్రతి నెల సంకటహర చతుర్థి మాస శివరాత్రికి ప్రత్యేక ఏకాదశి రుద్రాభిషేకములు కొత్త ప్రాంతాల్లో పల్లకీ సేవలు సామూహిక శ్రీ సత్యసాయి వ్రతములు 12 గంటల తండులార్చన సహస్రనామార్చనలు ప్రత్యేక భజనలు చేస్తున్నాము స్వామి। తమరి 100వ జన్మోత్సవ వేడుకలను మా అందరి పుట్టినలు అయినటువంటి ఈ ప్రశాంతి నెలములో అలాగే మరియు సంగారెడ్డి జిల్లా అంతటా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో కళ్ళు పండుగ జరుపుకున్నాము స్వామి। వేద పోషణ యొక్క ప్రాముఖ్యతను చాటుతూ శివరాత్రి సందర్భంగా స్థానిక 16 శివాలయములలో సామూహిక రుద్రపారాయణాలు 41 రోజుల పాటు భక్తుల గృహములలో సామూహిక రుద్రపారాయణాలు జరుపుకున్నాము స్వామి। శబ్ద బ్రహ్మ పేరిట జరిగిన 100 గంటల రుద్రపారాయణలో మా జిల్లా నుండి వేద బృందం పాల్గొన్నది స్వామి। నేషనల్ వేద కాన్ఫరెన్స్ శ్రీ సత్యసాయి శృతి వైభవం ఎగ్జిబిషన్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో తలపెట్టిన ఏకాదశ రుద్రపారాయణలో మా జిల్లా వేద బృందం పాల్గొన్నది స్వామి। శ్రీ సత్యసాయి సేవా సంస్థలో భారతదేశముచే నిర్వహించబడు శ్రీ సత్యసాయి లీడర్షిప్ త్రూ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం మరియు వాహిని సుధామృతలో మా జిల్లా నుండి పాల్గొని మీ దివ్య సన్నిధిలో సర్టిఫికెట్లు అందుకున్నారు స్వామి। శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రను జిల్లాలోని ప్రతి సమితి నందు దర్శింపజేశాము తండ్రి, అలాగే శ్రీ సత్యసాయి ప్రేమజ్యోతి ప్రతి సమితికి చేర్చాము స్వామి। ప్రత్యాత్ర పురస్కరించుకుని ఈ ప్రత్యాత్ర పురస్కరించుకుని 100 రోజుల దీక్షా సాధన తపోవన పారాయణాలు శ్రీ సత్యసాయి వ్రతములు గాయత్రి మంత్రజపము 12 గ్రామ సేవలు పూర్తి చేసుకుని వచ్చాము తండ్రి। మానవ సేవయే మాధవ సేవ అను మీ పలుకులను శిరసావహిస్తూ జిల్లాలోని వివిధ సేవా కార్యక్రమాలు చేయుచున్నాము స్వామి। ప్రతి నెల అర్హులైన వారికి 100కు పైగా అమృత కలశములు, ప్రతి నెల 2300 పైగా నారాయణ సేవలు, ప్రతినిత్యము 5 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది విద్యార్థులకు అల్పహారం మరియు 2 సమితులలో సుమారు 70 మందికి నిత్యనారాయణ సేవ, 2 సమితులలో ప్రతి గురువారము మరియు శనివారము కలుపుకొని 300 మందికి నారాయణ సేవ, వివిధ సందర్భాలలో ప్రసాద వితరణలో జన్మదిన వేడుకలలో భాగంగా 5000 మందికి పైగా మహానారాయణ సేవలు చేసుకునే భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు స్వామి। గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి నెల మెడికల్ క్యాంప్స్, క్లినికల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ద్వారా 100 మందికి చెకప్ మరియు సమితులలో ప్రతి నెల
ఒక ఉచిత హోమియో, ఒక అలోపతి సదుపాయాలు అందిస్తున్నాము స్వామి. పై వైద్య సేవల ద్వారా నెలకు సుమారు 500 మంది లబ్ధి పొందుతున్నారు తండ్రి. అలాగే 2300 మంది పైగా కేటరక్ట్ ఆపరేషన్ జరిగాయి తండ్రి. ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు సాయి ప్రోటీన్లు అందజేస్తున్నాము స్వామి. మహిళలకు స్వయం ఉపాధి కల్పించుటకు 3 బ్యాచులలో కుట్టు శిక్షణ తరగతులు ఇచ్చాము స్వామి. ఈ శిక్షణలో భాగంగా వారిలోని సమర్థతను తెలియజేసే వక్తృత్వ పోటీలు, ముగ్గుల పోటీలు మరియు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించాము తండ్రి. వీరిలో ఇప్పుడు సంస్థలో చేరి మీ సేవ చేసుకుంటున్నారు తండ్రి. చలితో బాధపడుతున్న వారికి 1000 దుప్పట్లు పంపిణీ, గ్రామ సేవలో భాగంగా మెడికల్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు, పశువుల పరీక్షలు మరియు అలాగే మందులు అందజేశాము తండ్రి. ప్రతి గ్రామ సేవలో అమృత కలశాల పంపిణీ, వృద్ధులకు చేతికర్రల పంపిణీ, పాదరక్షలు, గొడుగులు, దుప్పట్లు, చీరలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భీమరత శాంతి, అక్షరభ్యాస మాతృపూజలు, దేవాలయంలో పరిశుభ్రత, ప్రేమతరు, గ్రామ యువతకు ఆటల పోటీలు, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఇతర స్టేషనరీ పరికరాలను అందిస్తున్నాము తండ్రి. ఈ గ్రామ సేవలలో భాగంగా సుమారు 3000 మందికి సేవలు అందుతున్నాయి స్వామి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఇఎస్ లిమిటెడ్ అను సంస్థ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా 12 ప్రభుత్వ పాఠశాలను రినోవేట్ చేసి పెయింటింగ్, బెంచెస్, వాష్రూమ్స్ రిపేర్, స్పీకర్స్, సైకిల్స్ మొదలగునవి అందించాము స్వామి. మీ శ్రీజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు ఒక ప్రత్యేక సేవారూపంలో స్కూల్ పిల్లలకు పళ్ళు, చెప్పులు, ప్లేట్స్, స్కూల్ బ్యాగ్స్, పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, బీటెక్ చదువుతున్న 2 విద్యార్థులకు ల్యాప్టాప్స్, మహిళలకు నూతన వస్త్రములు, ఎండలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారికి క్యాప్స్, గొడుగుల సేవ చేసుకుని భాగ్యాన్ని మీరు కల్పిస్తున్నారు తండ్రి. స్వామి, తమరు నడియాడిన పుణ్యభూమి ప్రశాంతి నిలయంలో సేవలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ నవంబర్, జనవరి, ఏప్రిల్ మరియు అలాగే స్పోర్ట్స్ బ్యాచ్, శివరాత్రి ఆరాధనోత్సవం మరియు ఇతర స్పెషల్ బ్యాచ్ల్లో కూడా సేవలు పాల్గొంటున్నారు తండ్రి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలను భావితరాల్లో నడిపించే పట్టుకొమ్మలు బాల వికాస్ విద్యార్థులు. అటువంటి విద్యార్థులను ప్రోత్సహించుటకు మా జిల్లాలోని బాల వికాస్ గురులు వారిని చేపట్టి మీ బాటలో నడిపిస్తున్నారు తండ్రి. జిల్లాలో 4 గ్రూప్స్ కలుపుకుని మొత్తము 76 బాల వికాస్ సెంటర్లలో 1420 మంది బాల వికాస్ విద్యార్థులు ఉన్నారు స్వామి. సమితిలో ప్రతి సమితిలో గురుల శిక్షణ తరగతులు జరిపి తద్వారా 16 నూతన బాల వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాము తండ్రి. జిల్లాలో 5 విద్యాజ్యోతి పాఠశాలలో విలువలతో కూడిన విద్యను బోధించున్నాము తండ్రి. బాల వికాస్ తరగతులతో పాటు జన్మదిన వేడుకలు మరియు ఈశ్వరమ్మ వారోత్సవాలలో బాల వికాస్ చిన్నారులచే స్వరవేద సంగమం, సంగీత విభావరి, కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ కిజెస్, వక్తృత్వ పోటీలు, వృద్ధాశ్రమ సేవ, మాతృపూజలు, బాల వికాస్ పిల్లలచే ప్రత్యేక నగర సంకీర్తనలు, వాక్ఫర్ వాల్యూస్, తండులార్చన మొదలగునవి జరుపుతున్నాము స్వామి. ప్రభుత్వ పాఠశాలలో మెడికల్ చెకప్స్, డెంటల్ చెకప్స్, బాల వికాస్ పిల్లలు, పదో తరగతి పిల్లలకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాము తండ్రి. శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైదరాబాద్ నుండి జరిగిన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నందు మా జిల్లా నుండి చిన్నారులు పాల్గొన్నారు స్వామి. మరియు 2 సమితులలో సమ్మర్ క్యాంపు కూడా నిర్వహించాము స్వామి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ నిర్వహించిన స్వచ్ఛ ఉత్సవంలో భాగంగా వెల్త్ అవుట్ ఆఫ్ వెస్ట్ అనే అంశంపై మా బాల వికాస్ చిన్నారులు పాల్గొన్నారు తండ్రి. నేషనల్ లెవెల్లో జరిగిన వ్యాస రచన పోటీలలో మా జిల్లా నుండి 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు తండ్రి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ సిల్వర్ జూబిలీ వేడుకలలో భాగంగా జరిగిన ఎలిక్యూషన్లో మా జిల్లా బాల వికాస్ చిన్నారి ప్రథమ విజేతగా నిలిచి సర్టిఫికెట్ అందుకున్నది స్వామి. 4 నిరుపేద బాలికల ఉన్నత చదువులకు సంస్థ ద్వారా సహాయము అందుతున్నది స్వామి. ప్రతి 3 గ్రూప్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ప్రీ సేవలుగా అనేక సేవలలో పాల్గొంటున్నారు స్వామి. అలాగే సంస్థను బలోపేతం చేయుటకు జిల్లాలోని అన్ని సమితులలో యువతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ యువ విభాగముచే వివిధ కార్యక్రముల సరళి నిరంతరం జరుగుతున్నది స్వామి. జిల్లాలో జరుగు గ్రామ సేవలు మరియు పల్లక సేవలలో యువత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామి. బ్లడ్ గ్రూపింగ్ సేవ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు లిక్విడ్ లవ్ ప్రోగ్రాం ద్వారా వివిధ సందర్భాలలో
బ్లడ్ డొనేట్ చేస్తున్నారు స్వామి. స్వచ్ఛతను దివ్యత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని దేవాలయాలను అలాగే స్థానిక రైల్వే స్టేషన్ ను శుభ్రపరచడం జరిగింది స్వామి. ప్రేమతురు కార్యక్రమంలో భాగంగా 2000 మొక్కలు నాటాము స్వామి. 2000 నోట్బుక్స్ పంపిణీ. కాలిస్టు కార్పొరేట్ పేరుట జిల్లాలోని కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ నేర్పించాము స్వామి. జిల్లాలోని ఒక సమితి సర్వీస్ నౌ అను ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్పిస్తూ 190 మందికి సేవ చేస్తున్నది స్వామి. ప్రభుత్వ కళాశాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ప్రభుత్వ హాస్టల్ క్లీనింగ్, పురాతన ఆలయాలను పరిశుభ్రపరిచే కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నది స్వామి. జిల్లాలోని ఒక సమితి సమ్మర్ క్యాంపు పేరిట గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, హ్యూమన్ వాల్యూస్, క్లాసికల్ డ్యాన్స్ వారికి సంస్థను పరిచయం చేశాము తండ్రి. వారిలో 100 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రతియాత్రలో పాల్గొని తమ దర్శనార్థమై వచ్చారు స్వామి. అలాగే యువత జనవరిలో స్పోర్ట్స్ బ్యాచ్, ఆరాధనోత్సవము మరియు శతజయంతి వేడుకలు సందర్భంగా యువత ప్రశాంతి నిలయంలో ప్రత్యేక సేవలో పాల్గొంటున్నారు తండ్రి. జిల్లాలోని మహిళ యువత ప్రతినెల ఒక చక్కటి కార్యక్రమాలతో వృద్ధాశ్రమ సేవలు చేస్తూ వేసవిలో క్యాప్స్ మరియు గొడుగుల పంపిణీ, అప్పుడే పుట్టిన బిడ్డలకు నూతన వస్త్రములు, అంగన్వాడీ పిల్లలకు సాయి ప్రోటీన్ పంపిణీ వంటి కార్యక్రమం నిరంతరం జరుగుతుంది స్వామి. ఈ సేవా పుష్పములను మీ పాదపద్మముల చెంత భక్తితో సమర్పిస్తున్నాము స్వామి. మున్ముందు మరిన్ని సేవాభాగ్యములను ప్రసాదించి మీ అవతార ఉద్యమంలో మమ్మల్ని మంచి పనిముట్లుగా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ఈ సంగారెడ్డి జిల్లాలోని ప్రతి కుటుంబమును తాము అనుగ్రహించి మీ అపార అనుగ్రహ ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వారిపై కురిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము స్వామి. మీరు మాకు ప్రసాదించిన కొన్ని సేవా పుష్పములను వీడియో రూపంలో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అనుగ్రహించి ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాదీత స్వరూపమైన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు ప్రణమిల్లుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఓ స్వామి, మీరు దయతో అనుగ్రహించి అనుమతించిన ఈ సంగారెడ్డి జిల్లా పవిత్ర పర్తియాత్రలో భాగంగా మీ పిల్లలమైన మేము ఈనాడు మీ పదసన్నిధి వద్ద యుగ అవతార్ అనే బుర్రకథను సమర్పిస్తున్నాము. ఆశీర్వదించండి స్వామి.

0: అవతరిస్తూనే ఉన్నాడ్రా.
1: అవునరా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారా గీతలో గీతాచార్యులు.
0: ధనమూలమిదం జగత్, పైసామే పరమాత్మా హే లేకిన్ జాన్ ఖత్రేమే హే అని అంటానరా నేను.
1: అదేమిట్రా అలా అన్నావు?
0: రైమ్ రిధమిక్ గా ఉంటుందని ప్రాస కోసం వాడానరా.
1: బాగుందిరా మీ రైము రిధము, కానీ మరి ఆలస్యం ఎందుకు?
0: అన్నయ్య, ఆ రంగుళాల కరెన్సీ 6 అడుగుల మనిషిని శాసిస్తోందిరా.
1: అక్షర సత్యం చెప్పావు చిన్నాడా.
0: అయినా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావనరా?
1: ఏమి తీసుకురాలేదు కదా.
0: మరి వెళ్లేటప్పుడు తీసుకెళ్లగలరా ఎవరైనా బంగారు బిస్కెట్లు?
1: తీసుకెళ్లలేము కదా.
0: ఎంతైనా డబ్బుకి దాసోహం, జబ్బుకి సోహం మన మనిషి.
1: మంచి వేదాంతం చెప్పావురా చిన్నాడా. అందుకేరా ఈ కలియుగంలో విశ్వ మానవ విఖ్యాతికి, విశ్వరక్షణకు వెలుగుతేజమై ఆ భగవంతుడు మళ్ళీ అవతరించాడురా. ఆ అవతారమే ఈ కలియుగ అవతారం రా చిన్నాడా.
0: అవునా అన్నయ్య?
1: అవునరా.
0: అయితే అసలు ఈ యుగావతారుని గురించి, అసలు అవతార అవసరం గురించి నాకు కాస్త విపులంగా చెప్పరా.
1: చెప్తాను వినరా. రౌడీలు, కీచకులు, కంసులు, రావణాసురులు, ఫ్యాక్షనిస్టులు వేల కొలది పుట్టుకొచ్చి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే అవతారం ఎత్తక తప్పలేదురా భగవంతునికి.
0: పరదారను పంచదారగా భావించిన అటు వాలి ఇటు రావణాసురుడు చివరకు ఏమయ్యారా?
1: అవునరా, సాటి మనిషి తోటి మనిషితో విభేదాలు సృష్టించుకుని, అశాంతిని పెంచుకుని, అరిషడ్ వర్గాలకు బానిసలై, నీతి నియమాలకు నిలోదకాలిచ్చి నిరంకుశత్వ పాలన సాగిస్తూ ఉంటే ఈ చీడ పురుగులను ఎవరు ఏరీ పారేయగలరురా? ఈ పీడిత ప్రజలను ఎవరు ఉద్ధరింపగలరురా?
0: అందుకే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 గుణాలను 5 ఆయుధాలుగా చేసుకుని నా జీవితమే నా సందేశం అంటూ పుడిమిపై 2వ కాశీ పుణ్యాల రాశి అయిన ఈ పుట్టపర్తి క్షేత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మన కోసం శివశక్తి అవతారంగా మన కోసం మళ్ళీ అవతరించారా.
2: జై.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్సుమాంజళ్ళు అర్పించుకుంటూ అయితే సోదరా
1: చెప్పరా,
0: మనం ఈనాడు యుగావతార్ అనే బుర్రకథను చెప్పుకోబోతున్నాంరా. ఇక ప్రారంభిద్దామా? మరి
1: తప్పకుండా ప్రారంభిద్దాం అన్నయ్య. ఎంతైనా మనం చాలా అదృష్టవంతులంరా.
0: ఎందుకనిరా?
1: ఎందుకంటే ఈ కలియుగంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న మనలాంటి వాళ్ల కోసం ఆ భగవంతుడు మళ్లీ మళ్లీ

0: రత్నాకర వంశంలోని శ్రీ పెదవెంకమరాజు గారికి, మీసరగండ వంశంలోని శ్రీ ఈశ్వరమ్మ గారికి జరిగిన వివాహంతో ఈ అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందిరా చిన్నాడా.
1: చాలా చక్కగా వివరించావరా అన్నయ్య.
0: అయితే చిన్నాడా, మనం ఇక్కడ ఒక పవిత్రమైన విషయం చెప్పుకోవాలరా.
1: పవిత్రమైన విషయమా? ఏమిట్రా అది? త్వరగా.
0: పరమశివునికి తల్లిదండ్రులు లేరు కదా?
1: అది అందరికీ తెలిసిన విషయమే కదా.
0: అట్టి పరమశివునికి చిరకాలంగా ఒక చిన్న కోరిక ఉండేదిట్రా.
1: ఏమిట్రా అన్నయ్య, పరమశివుడికే కోరిక ఉందంటావు?
0: అవునరా.
1: అదేమిటో త్వరగా చెప్పు మరి.
0: తల్లిదండ్రులు లేనటువంటి పరమశివునికి తాను ఒక తల్లికి తనయుడిగా పుట్టాలని, అమ్మా నాన్న అని పిలవాలని,
1: ఓహో
0: తల్లిదండ్రుల ప్రేమ పొందాలని, ఆ తల్లి ఒడిలో ఒదిగిపోవాలని కోరికుండేదిట్రా చిన్నా.
1: ఎంత చక్కటి కోరికలరా అన్నయ్య అవి.
0: అవునరా, పారిజాతానికి పరిమళం సహజంగానే అబ్బినట్టు మన ఈశ్వరమ్మ గారికి కూడా ఇలాంటి తపనే కలిగిందిరా.
1: అంతే కదరా, మరి అదేమిటో త్వరగా అది కూడా చెప్పు.
0: ఈశ్వరుని వరప్రసాదంతో జన్మించిన ఈశ్వరమ్మ గారికి ఆ త్రినేత్రుడే తనకి తనయుడిగా పుట్టాలని, అమ్మా అని పిలవాలని, అమ్మా అని పిలిపించుకోవాలని ఆకాంక్షించిందిరా.
1: అమ్మా ఈశ్వరమ్మ, నీ వ్యక్తిత్వానికి జోహార్లమ్మా. అటు ఆడతనానికి ఇటు అమ్మతనానికి అమ్మమ్మ నువ్వు. ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ.
0: అయితే చిన్నాడా, ఇటువంటి పుణ్యాలను పుణికిపుచ్చుకున్న ఈశ్వరమ్మ గారికి 1926 నవంబర్ 23 మన స్వామి వారు జన్మించారా.
1: ఆహా అన్నయ్య, ఎంత గొప్ప విషయాన్ని నువ్వు బాగా చెప్పావరా.
0: ఆ పసిబాలుణ్ణి చూడడానికి పుట్టపర్తి గ్రామమంతా తరలి వచ్చిందిరా.
1: వస్తుంది కదరా మరి.
0: ఆ పసిబాలుడు ఎలా ఉన్నాడో మన పెద్దాడొక తెలుగుపతి రూపంలో చెప్తాడు రా, విందాం ఇప్పుడు.

0: ఆహాహాహాహా, ఎంతటి మధురాతి మధురమైన మధురామృతమైన వర్ణం రా పెద్దాడా నీది.
1: నాకైతే వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయనుకో.
0: నాకు కూడా చిన్నాడా? అయితే చిన్నాడా, మన స్వామివారు కార్తీక సోమవారం నాడు జన్మించారా?
1: ఆహా, ఏమన్నావురా అన్నయ్యా, కార్తీక మాసమా?
0: అవునరా.
1: అసలు కార్తీక మాసం అంటేనే వనభోజనాల పరంపర, భోజనాలు భలే భేషుగ్గా ఉంటాయనుకో.
0: ఆ బ్రహ్మాండమైన భోజనాల పట్టికేంటో మాకు చెప్పరాలా ఊరించకుండా?
1: చెప్తాను, చాలా శ్రద్ధగా విను.
0: చెప్పరా, వింటాను.
1: మాప కొమాప గువకు ఆలు ఓలు మాలు మీలు గౌగేపే.
0: ఈ ఆలు ఓలు మాలు మేలు ఏంట్రా, చెరువులో కప్పల్లాగా?
1: ఓహో, నీకు తెలీదు కదూ.
0: అస్సలు తెలీదురా.
1: చెప్తాను, చాలా చాలా శ్రద్ధగా విను.
0: వింటానరా, చెప్పు.
1: మాప అంటే మామిడికాయ పప్పు.
0: కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది చూడు.
1: కొమాప అంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి.
0: అబ్బో.
1: గువకు అంటే గుత్తి వంకాయ కూర.
0: బ్రహ్మాండం అనుకో.
1: ఆలు ఓలు అంటే అప్పడాలు ఒడియాలురా.
0: నాకు ఆకలేసిన చిన్నడా.
1: మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలురా.
0: ఇంకా ఎన్నిరా.
1: గౌగేపే అంటే గౌడ గేదె పేరుగు.
0: మనిషి అన్నవాడెవడైనా ఇన్ని దట్టించి తిన్న తర్వాత అసలు పైకి లేవగలంటావారా?
1: దాందే ఉందిరా, ఒక చిన్న సైజ్ మొబైల్ క్రెన్ తెప్పిస్తే సారీ, ఎవరినైనా పైకి లేపేయచ్చు అతి సునాయాసంగా.
0: నీ తిండిగో లాపితే ఇక కథలోకి వెళ్దాంరా పద.
1: సరే పద.
0: భక్తి లేని బ్రతుకు భరింపలేని బరువురా చిన్నాడా.
1: నిజంరా అన్నయ్య.
0: భక్తి శక్తియే ముక్తికి తెరువురా.
1: అవునరా.
0: సాయి శక్తికి తిరుగులేదురా.
1: తిరుగులేదురా.
0: సాయి భక్తునకు ఎదురు లేదురా.
1: ఎదురే లేదురా.
0: జయోస్తు సాయి భక్తుడా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా.
1: అవును కదా.
0: అదే విధంగా మన స్వామి వారు కూడా బాల్యం నుండి దివ్య లీలలు చేస్తూ దివ్య మహిమలు చూపిస్తూ అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఇసిత్వ వసిత్వ వంటి అష్టసిద్ధులను ప్రదర్శిస్తూ పండితులని శాస్త్రవేత్తలని మహానుభావులని సంభ్రమాశ్చర్యచకితులను చేశారా మన స్వామి.
1: అవునరా అన్నయ్య, నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది స్వామివారి బాల్యంలోని ఒక చిన్న సంఘటన.
0: ఏమిట్రా సంఘటన?
1: అది 1940 ఉరవకొండ గ్రామం. స్వామివారిని తేలుకుట్టింది
0: సాయిరాం.
1: వెంటనే స్వామివారు స్పృహ తప్పి పడిపోయారు.
0: తర్వాత ఏం జరిగింది చిన్నాడా?
1: స్పృహ వచ్చినప్పటి నుండి స్వామివారు వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అంతుపట్టని స్వామి వింత ప్రవర్తన చూసి పదవెంకమరాజు గారు స్వామివారిని ఈ విధంగా నిలదీసి అడిగారు.
0: ఏమని చిన్నాడా?
1: తానెవరో చెప్పమని.
0: అప్పుడు స్వామి ఏం చెప్పారు చిన్నాడా?
1: అప్పుడు స్వామి చల్లని చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా అవతార ప్రకటన చేశారా.

0: ఆహా అన్నయ్య, నా మనసు ఉర్రూతులోగుతోందిరా, నాకు స్వామి గురించి ఇంకా ఇంకా ఇంకా ఇంకా చెప్పరా.
1: చెప్తాను వినరా, మన స్వామి వారికి ఈశ్వరమ్మ గారంటే ప్రాణంరా.
0: అవునరా,
1: మరి ఈశ్వరమ్మ గారికి మన స్వామి అంటే పంచప్రాణాలురా.
0: నిజంరా, వారిద్దరి అనుబంధం అమోఘం, అద్వితీయం, అజేయం, అజరామరం రా.
1: అవునరా, ఈశ్వరమ్మ గారు సేవా తత్పరులు. ఆవిడ తన ఊరి కోసం, తన వారి కోసం స్వామిని మూడు కోరికలు కోరారా.
0: మూడు కోరికలా అన్నయ్య, ఏమిట్రా అవి?
1: విద్య, వైద్యం, త్రాగునీరు.
0: ఆహా,
1: తన నాలుగవ కోరికగా స్వామిని పుట్టపర్తి వదిలిపెట్టవద్దని కోరారా ఈశ్వరమ్మ గారు.
0: ఎంత చక్కటి నిస్వార్థమైన కోరికలరా అన్నయ్య అవి.
1: అవునరా, ఆనాడు స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా.
0: ఏమని మాట ఇచ్చారా?
1: పుట్టపర్తి వదిలిపెట్టను అని.
0: ఆహా,
1: ఆనాడు స్వామి ఆ మహాసాత్వికి ఇచ్చిన వరాలకు ప్రతిరూపాలే నేడు మనం చూస్తున్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, శ్రీ సత్యసాయి విద్యావాహిని, శ్రీ సత్యసాయి దీనజనోదరణ పథకం, శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్ లాంటివి ఎన్నో ఎన్నెన్నో రా.
0: చాలా చక్కగా వివరించావురా అన్నయ్య.
1: ఆ తల్లి తనయుల ప్రేమానురాగాలు హద్దులు లేనివిరా.
0: నిజంరా,
1: సామాన్యురాలు గృహిణి గృహమ్మ అయిన ఈశ్వరమ్మ గారిని అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలకు తీసుకువెళ్లారా మన స్వామి.
0: నిజం చెప్పావురా అన్నయ్య.
1: అమ్మా ఈశ్వరమ్మ తల్లి, ధన్యమాయనమ్మా మా జన్మ, పర్తివాసుల పుణ్యమమ్మ, పుడమి చేసిన భాగ్యమమ్మ నీదు జన్మ అమ్మా ఈశ్వరమ్మ.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా,
0: స్వామి ఇచ్చిన ఈ సేవా స్ఫూర్తితోనే సాయి భక్తులందరూ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు భక్తితో శ్రద్ధతో నిస్వార్థంగా నిరంతరంగా స్వామి సేవ చేసుకుంటూ వారి జీవితాలను ధన్యం చేసుకుంటున్నారా.
1: నిజంరా అన్నయ్య, మన సంగారెడ్డి జిల్లా పర్తివాసులనే తీసుకో, వారు కూడా ఎవరికి తోచిన విధంగా వారు ఎంతో భక్తితో శ్రద్ధతో స్వామి సేవ చేసుకుంటూనే ఉన్నారా.
0: మన స్వామి సంస్థలలో సేవ చేసుకున్న వారికి చేసుకున్నంతరా చిన్నాడా.
1: అవునరా అన్నయ్య, వారందరి జన్మ ధన్యమాయరా, స్వామి మనసే వెన్నపూసరా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ఇక్కడ నుండి కథ ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుందిరా.
1: అనూహ్యమైన మలుప అంటే అది కుడి చేతి వైపుగా లేదా ఎడం చేతి వైపుగా అన్నయ్య?
0: నీ తెలివి అంచనాలకు మించింది, కానీ ఆ అనూహ్యమైన మలుపు ఏంటో చెప్తాను వినేసి.
1: సరే త్వరగా చెప్పు మరి.
0: మన స్వామివారు పుట్టపర్తిలో అవతరించిన తర్వాత కైలాసంలోని వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిందిరా.
1: ఎందుకనిరా?
0: ఎందుకంటే ఆ అతిదంపతులిద్దరూ ఆలోచించి అదృశ్యమైపోయారా.
1: అవునా అన్నయ్య?
0: అవునరా. తల్లిదండ్రుల ఎడబాటు భరించలేని గణపతి కుమారస్వామి ఏమీ తోచని స్థితిలో ఉన్నారా?
1: అయ్యో,
0: నంది భృంగి ప్రమద గణాలు ఒక్కరేమిట్రా, ఆ వెండికొండ మొత్తం వెలవెలబోతోందిరా.
1: అయ్యయ్యో,
0: నారదుడు తన మహతిని మీటుకుంటూ ఆ అతిదంపతుల జాడ కోసం బయలుదేరాడురా.
1: అన్నయ్య, ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉందిరా.
0: నీ సందేహాలకు ఎన్నడూ తక్కువ లేదు, గాని చెప్పేసి త్వరగా.
1: నారదుడికి బట్టతల ఉంటుందంటావా?
0: ఏమిట్రా అన్నావు?
1: నారదుడికి బట్టతల ఉంటుందంటావా?
0: నారదుడికి బట్టతల ఉందో లేదో నీకు నాకు ఎందుకు చిన్నాడా?
1: ఎందుకంటే బట్టతల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు కదా.
0: ఏమిట్రా అది?
1: బట్టతల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు కదా మన పెద్దలు.
0: నీ మొహన్లా ఉందిరా, అది బట్టతల కాదురా, పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారా పెద్దలు.
1: ఓహో, అది పట్టుదల. సరే అన్నయ్య, ఇప్పటి నుండి నేను కూడా దేనికి పట్టు వదల.
0: సరేరా, ఇక కథలోకి వెళ్దాం పద.
1: సరే పద.
0: దేవుడే లేని దేవాలయమైందిరా కైలాసం.
1: అవునరా.
0: కళలు తప్పిన కైలాసం వెలవెలబోతోందిరా.
1: అయ్యయ్యో,
0: పార్వతీ పరమేశ్వరులిద్దరూ శివశక్తి అవతారంగా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించిన విషయాన్ని నారదుడు వెళ్లి కైలాసంలో చెప్పేశాడురా.
1: ఎంతైనా మహాఘటికుడురా అన్నయ్య నారదుడు.
0: అవునరా. అప్పుడు కైలాసంలోని పరివారం అంతా ఒకరి తర్వాత ఒకరు ప్రశాంతి నిలయం చేరుకుంటున్నారా.
1: ఏమన్నావురా అన్నయ్య? ప్రశాంతి నిలయమా?
0: అవునరా.
1: అదెక్కడుందిరో?
0: అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. మన దేవుడుండే గుడి, ఈశ్వరమ్మ ఒడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తి అవతారుడి నానుడి, దేవతలందరి బడి. అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. అల్లదే ప్రశాంతి నిలయం.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ఈ విధంగా గణపతి, కుమారస్వామి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సీతారామ లక్ష్మలు హనుమత్ సమేతంగా ప్రశాంతిలయం చేరుకున్నారా?
1: ఆహా,
0: నంది, భృంగి, గోసంతతి మొత్తం గోకులాన్ని చేరుకున్నాయరా?
1: ప్రమత గణాలన్నీ మన ప్రశాంతిలయంలో దివ్య కమలాలుగా మారి ప్రశాంతిలయాన్ని చూసుకుంటున్నాయరా?
0: మంచు కొండలోని మంచు మాయమైందిరా?
1: అయ్యో,
0: మానస సరోవరం మౌనం దాల్చిందిరా?
1: అయ్యయ్యో,
0: పార్వతీదేవి విన్నపం మేరకు పరమశివుడు తన కంఠమందలి గరళాన్ని ఆ మంచుకొండపై వదిలి వచ్చాడరా?
1: అవునా అన్నయ్య?
0: అవునరా, ఆ గరళ తాపానికి మంచు అంతా కరిగి ఔషధి ప్రస్థపురంగుండా ప్రవహించి గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్రజలాలుగా మారి పరమశివుడు ప్రస్తుతం కొలువైన పుట్టపర్తి చేరి సాయిగంగలా మారి ఉరూరిని పల్లెపల్లెని పునీతం చేస్తోందిరా.
1: ఆహా అన్నయ్య, నువ్వు ఎంతో గొప్ప మహిమాన్వితమైన అద్భుతాన్ని చాలా సులువుగా చెప్పేశావురా.
0: ఈ శుభ సందర్భంలో పెద్దాడొక పాట పాడతాడురా, మనం విందాము.
1: తప్పకుండా.

0: అయితే చిన్నాడా
1: చెప్పరా అన్నయ్య,
0: ముక్కోటి దేవతలు విద్యార్థులై భక్తులై బాసెల్లుతున్నారా?
1: అవునరా.
0: అష్టదిక్పాలకులు ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారా?
1: ధన్వంతులు వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారా? కాకలు తీరిన కళా దిగ్గజాలు
0: ఇక కళామ్మ తల్లి సరస్వతీమాత కన్నసన్నల్లో శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలలో భావ రాగ తాళయుక్తంగా ప్రత్యక్ష భగవాను మురిపించి మరిపించి మైమర్పిస్తున్నారా?
1: ఇటు యేసుబుద్ధ సౌరాష్ట్రులు భక్తి వైభవానికి కలద్దులై మన హెల్వ్యూ స్టేడియంలో తమ తమ స్థానాలను అలంకరించారా?
0: ఇక ఏడు కొండలు దిగివచ్చిన శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు ఇటవెలిగ ప్రతీశుడు నేడు పృథివీయందు
1: నిత్యం వండి వారుస్తూ నిత్యాన్న దానానికి వేలుపై వెలుగొందుతోందిరా క్యాంటీన్ లో అన్నపూర్ణ మాత.
0: ఇక సాయి గీత మానస పుత్రిక అయిన సత్యగీత మంగళానికి ప్రతీకగా స్వామి చేసే ప్రతి శుభ కార్యానికి మంగళాన్ని పలుకుతోందిరా.
1: స్వామివారి శతజయంతుత్సవాల్ని పురస్కరించుకుని మరియు లోక కళ్యాణం కోసం మన ప్రశాంత నిలయంలో అనునిత్యం అంగరంగ వైభవంగా అనేక ఉత్సవాల్ని జరిపిస్తూనే ఉన్నారా?
0: అవునరా. యజ్ఞ యాగాది కర్తవుల్ల హవిర్భాగానికి అనుగుడా పరమేశ్వరుడేరా?
1: ఆహా,
0: ఆ పరమేశ్వరుడే శివశక్తి అవతారుడైన మన సత్యసాయిశుడురా.
1: అన్నయ్య, ఈ ఒక్క మాటతో నా మనస్సంతా ఆనందంలో మునిగిపోయిందిరా.
0: నాది గుడారా చిన్నాడా, అయితే చిన్నాడా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచరీస్ అనే గ్రంథంలో మన స్వామివారి అవతారం గురించి చాలా చక్కగా వివరించాడురా.
1: భారతీయ నాడీ గ్రంథాలన్నీ కూడా స్వామివారిని ఆచార వ్యవహారాలతో ఆకార సాకారాలతో అత్యద్భుతంగా వర్ణించాయిరా.
0: ఆ పరమశివుని జటాజూటం మన స్వామికి ముచ్చటైన కురులుగా మారాయిరా. ఆ జటాజూటం అందలి చంద్రుడు పూర్ణచంద్రుడై ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడురా.
1: ఓహో,
0: ఆ పరమశివుని నాగాభరణం ప్రశాంతి నిలయంలోని ప్రవేశ ద్వారం దగ్గర నాగేశ్వరుడిగా వెలసాడురా.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరం అయిందిరా. శివుడి త్రిశూలం మన ప్రశాంత నిలయంలో ఉత్తర ద్వారం నందలి గోపురంగా మారిందిరా.
0: ధమరుకం భజన మందిర పార్వతి గంటగా మారిందిరా. భస్మం దివ్యలీలా విభూతి అయిందిరా.
1: శివుడి త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే మన స్వామి నేత్ర ద్వయంలో కలిసిపోయిందిరా.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసను మరిపిస్తూ చల్లని చూపులతో వెన్నెల వెలుగులై సాయిమాతగా వెల్లివిరిసిపోతుందిరా చిన్నాడా.
1: అత్యద్భుతం కదరా అన్నయ్య.
0: అవునరా. అయితే చిన్నాడా, పరుగు పందెం లాంటి జీవన సాగరంలో ఆధ్యాత్మిక మార్గం చాలా అవసరంరా.
1: చాలా అవసరంరా.
0: అప్పుడు ఆధ్యాత్మిక శక్తి మనల్ని అనునిత్యం నడిపిస్తూనే ఉంటుందిరా.
1: అవునరా. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి జీవితం ముగింపు లేనిదిరా.
0: అవునరా.
1: స్వామివారి మాటలు పాటలు ఉపదేశాలు ఉపన్యాసాలు మళ్లీ మళ్లీ మనందరం వినాలని తద్వారా ఈ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానరా. అలాగే స్వామివారి అపారమైన ప్రేమామృత ఆశీర్వచనాలన్నీ మనందరి మీద కుదిపింపచేయాలని స్వామివారిని వేడుకుంటున్నానరా.
0: స్వామి, 1960-70 దశకంలో మీ వద్ద చేరిన కృష్ణ భాస్కర్ మాస్టర్ తమ పదసన్నిధి వద్ద ఎన్నో బుర్రకథలను సమర్పించారు స్వామి. వాటిల్లో యుగావతార్ బుర్రకథ కూడా ఒకటి స్వామి. ఇప్పుడు స్వామివారి శతజయంతి ఉత్సవాల పరమాద్భుతమైన తరుణంలో మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సంగారెడ్డి జిల్లా స్వామి భక్తుల పవిత్ర ప్రతియాత్ర శుభ సందర్భంలో ఈ యుగావతార్ బుర్రకథను మీ పదసన్నిధి వద్ద సమర్పిస్తున్నందుకు ఎంతో పరమోత్కృష్టమైన ఆశీర్వచనంగా భావిస్తున్నాం స్వామి. స్వామి, వివిధ భాషలకు చెందిన కవులు, కళాకారులు, పండితులు, శాస్త్రవేత్తలు మిమ్మలను పద్య గద్య వచన రూపంలో కీర్తించి స్తుతించారు స్వామి. అటువంటి ఒక మధురాతి మధురమైన తెలుగు పద్యంతో ఈనాటి బుర్రకథను ముగించి తమ పాదపద్మముల వద్ద సమర్పిస్తున్నాం స్వామి.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

南人马，打南金人马，实金啊那么南金。

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1992 జనవరి 14 ప్రశాంతి నిలయంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఎలా ఉండాలో తెలియజేస్తూ అసలైన విద్య అంటే ఆధ్యాత్మిక విద్యే అని చెప్పారు. విద్యార్థులకు గుణగణాలే ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు ఆచరణాత్మకమైన విద్యలనే అభ్యసించాలి, ఆడంబరమైన విద్యలను కాదు. ఇంద్రియాలను అనుసరించడం పశు లక్షణం, ఆత్మను అనుసరించడం మానవ లక్షణం. ఎల్లప్పుడూ ఇంద్రియ నిగ్రహం కోసమే పాటుపడాలి, అందుకోసమే విద్యను అభ్యసించాలని తెలియజేసిన ఈ ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వినండి.

బహుళ విద్యలయ్యే వాంఛను మితిమీరే పలుకులందు హీరు పనికి జీరో.

కొంచెమైనా ఆచరించరయ్యా, బహుళ విద్యలయ్యే వాంచలు మితిమీరే పలుకులందు హీరో తనికి జీరో తెలివితేటలు ఎన్ని కలిగే లాభం వేమి తెలివితేటలు ఎన్ని కలిగి లాభంబేమి కొంచెమైనా ఆచరించరయ్యా కొంచెమైనా.

చేసుకున్న భోగ భాగ్యాలు ఎన్నిటి పెంచుకున్న తృప్తి మనిషికి కలుగదు.

ఆత్మతత్వంబు చేరుకున్నప్పుడే కాని తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు. తృప్తి శాంతియు మనిషికి జ్ఞప్తికొచ్చు. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, ప్రపంచములో ఏ పదార్థము చూచినను మానవునకు భయాన్వేదం ఉన్నది. కాని ఒక్క వైరాగ్యం మాత్రమే మానవునకు అభయత్వాన్ని అందించుచున్నది. లోకములో మానవుడు ఈ పరమసత్యాన్ని గుర్తించుకొనలేక అనేక విధములైనటువంటి వాంఛలను అభివృద్ధి గావించుకొనుచున్నాడు. మానవులకు దేహముపై అభిమానం ఉండినంత వరకు దృశ్య వస్తువులపైన మమత్వము తప్పదు. మమత్వము ఉండినంత వరకు మానవునకు అశాంతి వీడదు. కనుక ఇట్టి అభిమానమును మమత్వాన్ని త్యజించే నిమిత్తమై ప్రాచీన కాలమునందు వేదము కాలమునందు కూడాను విద్యను అభ్యసించడానికి ప్రయత్నించారు ఋషులు. నిగ్రహశక్తియే వినయమునకు ప్రధాన గుర్తనియు, వినయమే విద్యకు ప్రధాన ప్రాణమనియు ఆనాటి ఋషుల యొక్క విశ్వాసము. వినయము కలుగవలనన్న ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై విద్యను అభ్యసించవలను. కనుకనే ప్రాచీన కాలమునందు ఇంద్రియ నిగ్రహముతో పాటు ఆర్జించిన విద్యకే వారు అనేక విధములుగా ఘనతను అందిస్తూ వచ్చారు. ఇంద్రియ నిగ్రహములకు దమము అని పేరు. కాని కాలకర్మ కారణ కర్తవ్యాలు కదిలిపోవటం చేత ఈనాటి విద్యార్థులు యందు దమ అనేటువంటి పదము త్రిప్పి చదివినప్పుడు మద అనేటువంటిది మగా మారిపోతూ వచ్చింది. కారణమేమనగా విద్యార్థుల యందు ఉండవలసిన వినయ విధేయతలు శూన్యమైనది. ఇంద్రియ లోలత్వమే విద్యా విద్యార్థులకు ప్రధాన ప్రాణముగా విశ్వసిస్తూ వచ్చారు. కనుక ఇంద్రియ నిగ్రహమే విద్యార్థులకు ప్రధాన సూత్రము. ఇంద్రియ నిగ్రహముతో పాటు అభ్యసించిన విద్యలకు పాక్షర అని సంస్కృత పదమును వారికి బిరుదుగా అందిస్తూ వచ్చారు. పాక్షర అనేటువంటి యొక్క సంస్కృత పదములో ఉండినటువంటి అంతరార్థము వినయ విధేయతలతో ఇంద్రియ నిగ్రహమును గావించి తమ దివ్యత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అని దీనికి సరి అయిన అర్థము. దమము మదముగా మారినప్పుడు సాక్షర అనేటువంటి పదం కూడాను త్రిప్పి చదివినప్పుడు రాక్షస అనేటువంటి రీతిగా మారుతూ వచ్చింది. కనుక దమముతో సాధించినటువంటి విద్యావంతుని సాక్షర అనియు, దమము లేక అభిమాన అహంకార మమకారముల చేత అభ్యసించిన విద్యావంతులకు రాక్షస అని కూడాను పేరు పెడుతూ వచ్చారు. కేవలము పండితుడు మాత్రమే అయినంత మాత్రం చాలదు. అంగ ఉపాంగములను అధ్యయనము చేసి గొప్ప సంస్కృత పండితుడని కూడాను పేరు పొందినప్పటికీ ఈ విధమైనటువంటి దమమే లేకుండినా వినయ విధేయతలే లేకుండినా ఈ విద్యలన్నీ కూడాను రాక్షస విద్యలేని ఆనాడు ప్రబోధిస్తూ వచ్చారు. ఈనాటు వేదకాలమునందు అనేక విధములైనటువంటి యొక్క విశ్వాసములు కలిగి మానవత్వము కలిగి దివ్యత్వాన్ని విశ్వసించి పవిత్రతను ఆశించి వారు నిత్య జీవితం గడుపుతూ వచ్చేటువంటి వారు. కానీ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయిన కొలది క్షణములో ప్రపంచమునే భస్మం గావించేటువంటి యంత్రములు కనిపెడుతూ వచ్చారు.
అంతటి మహత్తరమైనటువంటి శక్తి కనిపెట్టినటువంటి వైజ్ఞానికుడు కూడాను శాంతిని పొందలేకపోతున్నాడు. పంచభూతములను అష్టగతము గావించుకొని వాటితో ఆటలాడుతున్నటువంటి వైజ్ఞానికుడు నిర్భయాన్ని పొందలేకపోతున్నాడు. సామాన్య మానవునికున్నటువంటి యొక్క శాంతి భద్రతలు కూడాను వైజ్ఞానికుడు లేక తమ యొక్క జీవితమును కేవలము అయస్పదంగా మార్చుకుంటూ వస్తున్నాడు. జీవితమే అస్తవ్యస్తంగా మారిపోతూ వచ్చింది. దీనికి కారణమేమనగా ఈనాటి విద్యను కేవలము గ్రంథములకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్నది. కనుక కేవలము తమ యొక్క జీవనోపాధి నిమిత్తమై ఉద్యోగమును ఆశించి ఎక్కే గుమ్మము దిగే గుమ్మంగా తయారవుతున్నారు. కనుక విద్యకు ఉద్యోగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమును తృంచివేయాలి. విద్య విజ్ఞానం కోసమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి లోకములో మానవుడు రెండు విధములుగా కనిపిస్తున్నాడు. ఒకడు దురాశపరుడు, రెండవ వాడు ఆశలేనటువంటి వాడు. ఆశలేనటువంటి వారికి సమస్త ప్రపంచం కూడాను ఒక తృణప్రాయంగా చూస్తాడు. ఆశ కలిగినటువంటి వాడికి మేరు పర్వతం కూడాను అనగా బంగారం పర్వతాన్ని ఇచ్చినప్పటికీ వాడిని సంతృప్తి గావించలేడు. ఒకనొక సమయంలో ఒక సాధకుడు బ్రహ్మను ప్రశ్నించినాడట. బ్రహ్మగారు, మీరీ మేరు పర్వతమును ఎందుకోసం సృష్టించారు, ఎవరికోసం సృష్టించారు అన్నాడు. నాయన, రామాయణంలో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉంటున్నాడు. అతని రూపములు మహావిచిత్రమైనటువంటివి. అతనికి శిరస్సు లేదు, అనగా లేకపోలేదు. భుజములపైన ఉండవలసినటువంటి శిరస్సు కడుపు పైన ఉంటున్నది. అతని పేరే కబందుడు. తన యొక్క శిరస్సును తన యొక్క మేధస్సును సర్వము కూడాను కడుపునకై పాటుపడుతుండాలి. తన యొక్క తలను కడుపు నిమిత్తమై వినియోగం చేస్తున్నాడు. అతనికి కడుపే కైలాసం. కానీ తన యొక్క జీవిత నిమిత్తమై ఏమాత్రం కూడాను చింతించక తాను కేవలము కామారాధనలందే తన జీవితం అంకితం గావించుకుంటున్నాడు. తన విశాలమైన హస్తముల చేత అందిన పదార్థములన్నింటినీ కూడాను తన పొట్ట కోసమే అందిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు మున్ముందు రాబోతున్నారు. తాము చదివిన విద్యను కాని నేర్చినటువంటి విజ్ఞానము కాని మేధాశక్తి కాని సర్వమును కూడాను కేవలము కడుపు నిమిత్తమై పాటుపడుతున్నారు. ఈ సమస్తమైనటువంటి సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు కూడాను కడుపునకై అంకితము గావిస్తున్నాయి. ఇది కాదు విద్య యొక్క ప్రధాన లక్ష్యం. కడుపునిచ్చిన భగవంతుడు ఆహారాన్ని ఇవ్వక తప్పడు. ఆత్మను వెతకవలసినటువంటి మానవుడు అన్నాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక ఈనాటి లోకములో మూడు భాగములు కబందులుగానే కనిపిస్తున్నారు, కాని విద్యావంతులుగా కనిపించటం లేదు. ఏ ఆటలు ఆడినా, ఏ పాటలు పాడినా, ఏ మాటలు చెప్పినా అన్నింటి ఎందుకును తమ యొక్క స్వార్థము సప్రయోజనమే వినియోగపరుచుకుంటున్నారు. కనుక మానవత్వం లోపల ఉండినటువంటి యొక్క ఈ బలహీనతను నిరూపించే నిమిత్తమై ఈ మేరు పర్వతాన్ని సృష్టించానన్నాడు. లోకములో రెండు విధములైనటువంటి మార్గములున్నవి, రెండు విధములైనటువంటి అధికారములు కూడా ఉన్నవి. ఒకటి బాధ్యత, రెండవది కర్తవ్యం. ఈ యొక్క అధికారం కూడా. కాని ఈనాడు మానవుడు తన యొక్క హక్కులకు మాత్రమే అరుళ్లు చాచి అనేక విధముల పోరాటకు ముందంజ వేస్తున్నాడు. కాని బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆర్థిక పరిస్థితులు ఎందుకూడను ఈనాటి మానవుడు తన బాధ్యతలను ఏమాత్రం కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. పదవి రావాలి, సరి అయినటువంటి జీవితము అందుకోవాలి, జీతము అధికం కావాలి, ఈ విధమైనటువంటి వాంఛల చేతనే తన యొక్క జీవితమును వ్యర్థము గావిస్తున్నాడు. కాని నేను అందుకునేటువంటి జీతములకు తగినంత పని చేస్తున్నానా, నా యొక్క కర్తవ్యాలను నేను నిర్వర్తిస్తున్నానా, నా బాధ్యత నేను పాటిస్తున్నానా
ప్రశ్నలు వేసుకోవటానికి అతనికి కాలము చిక్కలేదు. ఇది కేవలము లౌకిక రంగమునందే కాక ఆధ్యాత్మిక రంగమునందు కూడాను ఈ విధమైనటువంటి పొరపాటులో మానవుడు వెడమార్గం పడుతున్నాడు. నాకు భగవంతుడు కావాలి, నాకు ముక్తి రావాలి, యోగక్షేమములు కలగాలి అని ఆశిస్తున్నాడు మానవుడు. కానీ దానికి తగినటువంటి యొక్క ప్రయత్నములు చేయటం లేదు. నాకు భజనలు నాకు ఏమాత్రము నాకు అవకాశం లేదు, సాధనలు నేను చేయలేను, భగవంతుని నేను చింతించలేను, కానీ నాకు భగవంతుడు కావాలి. ఈ యొక్క సంకుచితమైనటువంటి యొక్క బుద్ధి కలిగినటువంటి మానవుడు తన యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విచారాన్ని చేయలేకపోతున్నాడు. ఏదైనా ఒక షాపుకు వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక వస్తువు మనం కొనాలని ఆశించినప్పుడు, ఆ వస్తువుకు తగినటువంటి మూల్యం అందించినప్పుడే ఆ వస్తువు మనకు హస్తానికి చిక్కుతుంది. ఆ యొక్క మూల్యమే దానికి అతనికి అందించకుండా ఉన్నప్పుడు ఆ వస్తువు మనము అందుకోలేము. అదే విధముగానే ఈనాటి మానవుడు భగవంతుణ్ణి యోగక్షేమమును అందించమని కోరుతున్నాడు, ముక్తిని ఆశిస్తున్నాడు, నిరంతరము శాంతి సుఖ సౌభాగ్యాన్ని కోరుతున్నాడు. కానీ ఈ యొక్క ఫలితములకు తగినటువంటి మూల్యమును తాను అందించడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ యొక్క యోగక్షేమములకు తగినటువంటి త్యాగాన్ని భగవంతునికి మూల్యంగా అందిస్తున్నాడా? శాంతి సంతోష సౌభాగ్యమును అందుకోవటానికి తగినటువంటి ప్రేమ అనేటువంటి మూల్యమును భగవంతునికి అందిస్తున్నాడా? మూల్యమును అందించక పదార్థమును మాత్రం ఆశిస్తున్నాడు. భగవంతుడు అంత తెలివి తక్కువ వాడు కాదు. ప్రతి దాని ఎందు కూడాను ఒక ఫలము నిష్ఫలము విజయము దానికి తగినటువంటి కృషి అన్నింటినీ అందిస్తూ వచ్చాడు. దేనినైనా ఒక దానిని మనం భగవంతునికి అర్పితము చేసినప్పుడే భగవంతుడిని మనం పొందవలసినటువంటి యొక్క సుఖ సంతోష సౌభాగ్యాన్ని మనం పొందడానికి అర్హులమవుతాం. కానీ భగవంతునికి ఏమాత్రం కూడాను మనము అర్పితం చేయడానికి సిద్ధంగా లేము, అందుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉంటున్నాం. కనుక పనులకు హీరో, పనులకు జీరో. ఈ విధమైనటువంటి యొక్క వికార మార్గములు ఈనాడు విద్యా విధానములో అభివృద్ధి కావటం చేతనే విద్యార్థులు అనేటువంటి పదమునకును సరి అయినటువంటి యొక్క అర్హతను మనము పొందలేకపోతున్నాం. కష్టములకు కృంగటము, సుఖములకు పొంగటము. పనులకు ఎన్నైనా కూడా ఉపదేశములు చేస్తున్నారే కాని ఆ చేసేటువంటి దాంట్లో తాను ఎంతవరకు ఆచరిస్తున్నాడు? పనులను త్యాగం చేయమని చెప్పిన ఆశిస్తున్నారే కాని తాను ఎంతవరకు త్యాగం చేస్తున్నాడు? అందుకున్న దానికి కృతజ్ఞతను మనం అందించాలని ఆశిస్తున్నామే కాని మనం అందుకున్న దానికి మనం ఏమి కృతజ్ఞతను అందిస్తున్నాం? కనుక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విషయములను కూడా విచారణ చేసి కేవలము ఒక తృప్తి పొందటం మాత్రమే కాదు, తన యందు తన లోపల తన తత్వాన్ని తన సత్యాన్ని తాను మొట్టమొదటి విచారణ చేయడానికి పూనుకోవాలి. తన సత్యాన్ని తాను చక్కగా గుర్తించినప్పుడే ఇతరుల యొక్క సత్యమును కూడా తాను గుర్తించడానికి అర్హుడవుతాడు. భక్తి ప్రపత్తులు ఎందుకూడను ఈ కలి ప్రభావం చేత అనేక విధములైనటువంటి వికారములు ఏర్పడుతూ వస్తున్నవి. ఎండుటాకు ముక్కుగుండు రెండు ఒకే ప్రదేశంలో ఉంచినప్పుడు గాలి లేకుండిన రెండు కూడాను నిశ్చలంగా ఉంటుంటాయి. కాని పెనుగాలి వీచిన తక్షణమే ఎండుటాకు అరమైలు ఎగిరిపోతుంది, కాని ఉక్కుగుండు అక్కడే నిలిచి ఉంటుంది. ఈనాటి భక్తుడి యొక్క పరిస్థితి కూడాను ఇట్లనే ఉంటున్నది. నిజమైన భక్తుడు, పూర్ణ విశ్వాసం గల భక్తుడు, భగవంతుని శరణాగతి పొందినటువంటి భక్తుడు, భగవంతుడే తప్ప నాకు అన్యము లేదని విశ్వసించినటువంటి భక్తుడు ఉక్కుగుండు వంటి వాడు. కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం కూడా తాను చెలించడు, భ్రమించడు. కాని బూటకు భక్తులు, మాటల భక్తులు, చర్యల భక్తులు, కేవలం ఆడంబర భక్తులు ఈనాడు కష్టములే కలిగినా ఏ కించిత్తు బాధలే సంభవించినా ఎండుటాకు వలె ఎగిరిపోతున్నారు. తన అభీష్టములే నెరవేరకుండినా అనేక విధములైనటువంటి యొక్క ద్వేషములను పెంచుకుంటున్నారు. తన యొక్క తప్పులను తాను ఏమాత్రము గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు. విద్యార్థి చెప్పినట్టుగా స్వామి మాతో మాట్లాడటం లేదు, స్వామి మా వైపున చూడటం లేదు, మా వైపున చూసి నవ్వటం లేదు అని మాత్రమే వారు హక్కులకు మాత్రమే వారు ప్రాపులాడుతున్నారు. కానీ దీనికి ఏది కారణం?
మన దోషములు ఏమిటి, మనం ఏ దాన్ని ఉల్లంఘించినాము, ఏ ఆజ్ఞను మనం పెడబెట్టడం పట్టినాము అనేటువంటి యొక్క తనలో తాను విచారణ చేయడానికి ఏమాత్రం కూడా నువ్వు పూనుకోవటం లేదు. నిజముగా తన దోషములే తాను చక్కగా విచారణ చేసుకున్నా ఈ విధమైనటువంటి యొక్క ఆలోచనలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. జీవితం అంతా కూడా మేము మానవ మాత్రులము, దోషములు తప్పులు చేయటము మా సహజము, కానీ స్వామి క్షమించాలి అని ప్రార్థిస్తారు. నిజముగా మేము మానవ మాత్రులు అంటున్నారు, మానవ మాత్రం తప్పే చేయకూడదు. ఒకవేళ తెలుసు తెలియకును ఒక పర్యాయం తప్పు చేస్తే తిరిగి అట్టి తప్పు రెండో పర్యాయం రాకూడదు. కనుక మేము మానవ మాత్రము తప్పు చేయటం మా యొక్క సహజం అని అనుకోవటము చాలా బలహీనమైనటువంటి తలంపు. ఆ విధమైనటువంటి యొక్క బలహీన తలంపులు మానవుల్లో ఏమాత్రము ఆవిర్భవించకూడదు. నేను బలహీనుడిని కాదు, నేను మృగమును కాదు, లేక నేను రాక్షసుని కాదు, నేను మానవుడను. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ యొక్క విషయాన్ని చక్కగా విచారణ చేస్తే దోషములు అనేటువంటి దానిని ఏమాత్రం కూడా నువ్వు సహజమని భావించలేడు. నరుడవు, నరుడు అనగా ఏంటి, ఆత్మస్వరూపుడవే. ఈ ఆత్మకు దోషములు ఏమాత్రం కూడా నువ్వు అంటుటకు వీలు లేదు. కేవలం దేహాభిమానం కలగటం చేతనే ఈ యొక్క దుర్బుద్ధులు, దురాలోచనలు, దుశ్చింతలు మనలో ప్రవేశిస్తున్నవి. కేవలం ఇంద్రియములని అనుసరించేటువంటి వ్యక్తి మాత్రమే ఈ విధమైనటువంటి భావానికి కొంచెం గురి అవుతున్నాడు. ఇంద్రియములను అనుసరించటము పశు లక్షణము, ఆత్మను అనుసరించటము మానవ లక్షణము. కనుక అలాంటి బలహీనతలను నీవు సమర్థించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది నా యొక్క సహజము, మానవత్వం యొక్క సహజసిద్ధమైనటువంటి లక్షణము అని భావించరాదు. ఇది నా యొక్క మానసిక బలహీనతలే అని విశ్వసించాలి. నీవు నిరంతరం కూడాను ఇంద్రియ నిగ్రహం కోసం నీవు పాటుపడాలి. నిజముగా నీవు ఇంద్రియ నిగ్రహమే ఉండినప్పుడు నీలో ఒక విధమైనటువంటి దివ్యమైన శక్తి ఆవిర్భవిస్తుంది. దీనికి ఒక చిన్న కథ ఉంటున్నది. ఒక సమయం లోపల ఒక దేశమునకు మన దేశమునకు బార్డర్ లో ఉండేటువంటి సమయంలో విదేశీయులు మన దేశంలో ప్రవేశించకుండా ఉండడానికి కొన్ని విధములైనటువంటి యొక్క బందోబస్తులు చేస్తూ వచ్చారు బాధ్యతలు. కానీ అప్పటికి కూడాను అనేక మంది విదేశీయులు ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు. అప్పుడు ఒక ఆఫీసరు కొంతమంది సిపాయిలతో చేరి వీళ్ళు సరైన రీతిగా పట్టే నిమిత్తమై మధ్యలో ఒక క్యాంపు వేశారు. ఈ క్యాంపు వేయటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అనగా మనపైన ద్వేషంగా ఉండేటువంటి వారు, మన రాజ్యాన్ని అపహరించాలనేటువంటి దురుద్దేశం ఉండేటువంటి వారు మన దేశంలో ప్రవేశించకుండా ఉండినప్పుడు అప్పుడు మనకు భద్రతలు ఉంటాయి. ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కనుక అట్టి దొంగలను పట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ భద్రతలను ఏర్పరచుకున్నారు. అప్పుడు రాత్రి పగలు చక్కగా పారా జరుపుతున్నారు. ఒకడు ఇందులో ప్రవేశించడానికి ఒక దొంగగా వచ్చాడు. అప్పుడు అతన్ని ఈ యొక్క సిపాయి పట్టాడు. యజమాని టెంటులో ఉంటున్నాడు. గట్టిగా కేక వేశాడు ఈ సిపాయి, సార్ సార్ సార్ నేను ఒక దొంగను పట్టాను అన్నాడు. ఈ కెప్టెన్ చెప్పాడు, వాళ్ళని తీసుకుని టెంట్లోకి తీసుకుని రామన్నాడు. ఆ సిపాయి చెప్తున్నాడు, సార్ వీడు అక్కడికి రానంటున్నాడు అన్నాడు. పోనీ నీవైనా ఇక్కడికి రా అన్నాడు. నన్ను కూడా వీడు వదలటం లేదు అన్నాడు. అంతరార్థం ఏమిటనగా సిపాయిలను లేక దొంగలను పట్టే నిమిత్తమై సిపాయిలను అక్కడ పెడితే సిపాయి దొంగలకు స్వాధీనమైపోయాడు. ఇంకా వాడు ఏ విధంగా ఈ దొంగలను పట్టగలడు? అదే విధంగా ఈనాటి విద్యార్థులు ఇంద్రియములను నిగ్రహించే నిమిత్తమై విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఇంద్రియములకు లోనై ఇంద్రియములకు వశమైపోతున్నారు. కనుక వీడు కేవలము సిపాయి లోపల కొంతవరకు బలహీనత ఏర్పడటం జరిగింది. మీరు పెద్ద సోల్జర్స్ గా ఉండాలి. మిమ్మల్ని హింసించిపజేసేటువంటి యొక్క దుర్గుణములను మీరు ఒక హద్దులో పెట్టుకోవాలి. ఈ విధంగా వారిని అదుపులో పెట్టుకోలేనటువంటి వారు మీరు ఏమాత్రం విద్యార్థులు కాలేరు. కనుక ఇంద్రియములు అనేటువంటిది మానవునికి పరమ ద్వేషి, శత్రువులు. వాటి ఇష్ట ప్రకారం మనం అనుసరించకూడదు. మన ఇష్ట ప్రకారమే ఆ యొక్క ఇంద్రియములను మనం ప్రవేశపెట్టుకోవాలి. దీనికి ఏది సులభ మార్గము? ఒక ఆధ్యాత్మికమే దీనికి సులభ మార్గం.
నియముగా దైవభక్తి విశ్వాసము మన హృదయములో అధికంగా ఉండినప్పుడు ఇంద్రియములు మనం ఏమాత్రం కూడాను మనములను ఏమాత్రం హింసించలేవు. భక్తి ప్రపత్తులు మనలో కొంత బలహీనమైపోవటం చేతనే ఇంద్రియములకు మనం వశమైపోతున్నాం. కనుక విద్యార్థులు ఏ విధమైన చర్యల్లో ఉండినప్పటికీ మొట్టమొదట ఇంద్రియములు చేసేటువంటి పనిని ఇది మంచి చెడ్డ అనేటువంటి విచారణ చేసి నీ కాన్షియన్స్ కు నీకు సరైనటువంటి తృప్తిగా నీవు నడుచుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ కొంతవరకు తమ కాన్షియన్స్ యొక్క దోషాలు కూడా కొన్ని ఉంటున్నాయి. ఇది కేవలము తెలివితేటలతో చేసేటువంటి కాన్షియన్స్ వేరే, కానీ హృదయంతో యోచించేటువంటి కాన్షియన్స్ వేరే. తమ తెలివితేటలను పురస్కరించుకొని తాను చేసేటువంటి పని ఇది సరైనది అని మూర్ఖంగా విశ్వసించడము అది కాన్షియన్స్ కాదు. తాను లోటుగా దిగి ఇది నాకును ఈ సమాజములకు ఈ యొక్క స్నేహితులకు నా యొక్క మిత్రులకు కూడాను ఇది సరైనటువంటిదే కాదా అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు నీ కాన్షియన్స్ నీకు సరైన జవాబిస్తుంది. కేవలము ఇండివిజువల్ కాన్షియన్స్, స్వార్థ సంబంధమైనటువంటి కాన్షియన్స్, ఇది వ్యక్తిత్వమైనటువంటి యొక్క కాన్షియన్స్ కాదు. సమస్త స్వరూపమైనటువంటి కాన్షియన్స్ ను మనం విచారించాలి. ఫండమెంటల్ కాన్షియన్స్ ను మనం విచారించాలి. సామాజిక సంబంధమైనటువంటి కాన్షియన్స్ ను మనం విచారించాలి. ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి భావాన్ని మనం విద్య ద్వారా అభివృద్ధి పరుచుకొని దాని ద్వారా మనం చేసేటువంటి పనులను మంచిగా చెడ్డ అనేటువంటి విచారణ చేయడానికి పూనుకోవాలి. విద్యార్థులారా, మనము అనేక విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు చేశాము. స్పోర్ట్స్ గేమ్స్ ఎందు కూడాను మనకు అనేక అద్భుతమైనటువంటి యొక్క చర్యల్లో మీరు చక్కని పేరును తెచ్చారు. ఈ గేమ్స్ అనేటువంటిది ఏమిటి? కేవలం ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, క్రికెట్ ఇలాంటివి గేమ్స్? ఇవి కేవలం వస్తుమయమైనటువంటి యొక్క గేమ్స్, కేవలం విషయమయమైనటువంటి గేమ్స్, ఇవి కేవలము భౌతికమైనటువంటి గేమ్స్. కానీ ఈ గేమ్స్ కాదు ముఖ్యమైనటువంటిది. ఇది కూడా లోకానికి అవసరమే. సికింప హేమతారక విద్య, పరమను సికింప బ్రహ్మ విద్య, ఇది ఐహికానికి సంబంధించినటువంటి విద్యలు కనుక ఇందులో కూడా మనం పాల్గొనాలి. కానీ ఈ గేమ్స్ కాదు ప్రధానమైనది. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. ఇది నీ యొక్క పెద్ద గేమ్. నీ యొక్క జీవితమే నీకు ఒక పెద్ద ఆట. జీవితం లోపల నీవు ఉత్తీర్ణుడు కావడానికి, సత్కీర్తిని తెచ్చుకోవడానికి సదభ్యాసాల్లో నీవు ప్రవేశించాలి. చింతన, సదాలోచన, సత్ప్రవర్తనే దీనికి సరైనటువంటి క్రమశిక్షణ. నీవు ఒక టెన్నిస్ లేక క్రికెట్ ఆడాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఈ విధంగా నీవు ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ గేమ్లో నీవు ఉత్తీర్ణుడు అవుతున్నావు. ఆ ఉత్తీర్ణుడు అనేటువంటి వాడు కొన్ని విధమైనటువంటి ప్రయోజనం అందుకోగలుగుతున్నాడు. అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక గేమ్ లోపల సత్కీర్తిని పొందాలంటే, ఆశయాన్ని నిలబెట్టుకోవాలంటే, విజయాన్ని సాధించాలంటే నిత్య జీవితంలో సదాలోచన, సత్ప్రవర్తన, సచ్చింతన అనేటువంటి ప్రాక్టీస్ చేయాలి. అవి మనం చేయటం లేదు. కనుక జీవితం అనేటువంటి గేమ్ లోపల మనము అన్ని విధాల కూడాను అపజయాన్ని పొందుతున్నాము. ఈ జీవితం అనేటువంటి గేమ్ లోపల మనం విజయాన్ని సాధించాలి. అదే నిజమైనటువంటి గేమ్స్. కనుక మానవుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను జీవితం అనేటువంటిది దీన్ని గేమ్గా పెట్టుకొని, అదే ఏముగా తీసుకొని తన యొక్క నిత్య జీవితాన్ని సాగిస్తూ పోవాలి. ద్వారా ప్రాచీన సాంప్రదాయ యొక్క సంస్కృతిని మనం ఈనాడు తిరిగి నిలబెట్టడానికి పూనుకోవాలి. మన యొక్క జీవితం అనేటువంటిది క్షణక్షణానికి తరిగిపోతున్నది, వయస పెరిగిపోతున్నది, కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాము. ఇంకా మనం సాధించేది ఏమిటి? కనుక మనం సాధించవలసినది ఈ యొక్క పవిత్రమైనటువంటి ఒక వయస్సు అంటే మనం సర్వమును సాధించాలి. అసలు మానవుని యొక్క ఆయు ప్రమాణం తరగడానికి కారణమేమిటి? మనము ఈ దేహమునకు నియమించినటువంటి యొక్క కాలమును దుర్వినియోగం చేసుకుంటున్నాం. దీనిని తగ్గించేటువంటిది ఏమిటి? ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని ముక్కలు చేసేటువంటిది ఏమిటి? మానవునికి 100 సంవత్సరములు ఆయుస్సు ఇచ్చినప్పటికీ
నిజముగా మనము దృఢ సంకల్పులుగా మనం ఉంటుంటే 100 సంవత్సరము తూచా మనం జీవించడానికి వీలవుతుంది. కానీ ఈ 100 సంవత్సరం కూడా 3 సంవత్సరాలుగా మారడానికి కూడా అది మనలోనే ఉంటున్నది. కనుక పెంచుకోవటం కానీ మన హస్తంలో ఉంటున్నది. ఎట్లా? ఈనాటి మానవుడి యొక్క ఆయువు తరగడానికి మూల కారణము మన దుర్బుద్ధులు, దురాలోచనలు, క్రోధము, అసూయ, అహంకారము, ఇలాంటి కత్తులు ఈ యొక్క ఆయువులు దినదినములకు ముక్కలు చేస్తూ వస్తున్నాయి. దురహంకారం అనేటువంటిది ప్రతి దినం కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తూ వస్తుండాలి. క్రోధము కూడాను మానవుని యొక్క ఆయువును తరిగిస్తూ వస్తుండాలి. ఎట్లా అనగా మనకు ప్రత్యక్ష ప్రమాణం ఒకటి ఉన్నది. ఒక్కసారి మానవునికి కోపం వచ్చినప్పుడు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఈ శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా కూడాను కేవలము ఒక పొంగిపోతుంది. ఈ యొక్క ఉడుకుగా మారిపోయి ఈ దేహంలో ఉన్నటువంటి సర్వ నరములు కూడాను బలహీనంగా ఆవిస్తుంది. నయాలు బలహీనత కావటం చేత దానికి సంబంధించినటువంటి అన్ని అంగములు కూడా బలహీనమైపోతాయి. ఈ బలహీనమైనప్పుడు అప్పటికప్పుడే మాత్రమే ఈ బలహీనత చేయదు. 6 నెలలు మనము భుజించినటువంటి ఆహారాన్ని కూడాను శక్తిని కూడాను ఒక్క క్రోధం చోపల క్షీణింపచేస్తుంది. తిరిగి మనము ఆ శక్తిని సంపాదించుకోవాలంటే తిరిగి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల లోపల ఎన్ని పర్యాయములకు క్రోధం వస్తుందో చెప్పడానికి వీలు లేదు. ఒక్కొక్క తూరి కూడా కోపం వచ్చినప్పుడు కూడా తరిగిపోతుండదు ఆయు ప్రమాణం. నరాలు కదిలిపోతున్నాయి. చాలా మందికి మీకు తెలుసు, కోపం వచ్చినప్పటికి పెదవులు అదిరిపోతాయి, కన్నులు అదిరిపోతాయి, వేళ్లు అదిరిపోతాయి, అంత బలహీనత ఏర్పడిపోతుంది. మనిషి కదిలిపోతాడు. తాత్కాలికంగా ఈ కోపం ఉపయోగపెట్టి మనం ఏదో సంతృప్తి పడుకోవడానికి ప్రయత్నిస్తున్నామే కాని కాదు, ఈ కోపము బయట వారిని కాదు, ఎదురువారిని కాదు, మనకే హాని చేస్తుండాలి. అదే విధముగానే మనలో ఒక అసూయ, ద్వేషము, అహంకారము, అభిమానము, ఇవి కూడా మానవుని ఎందున్నటువంటి యొక్క శక్తులను క్రమక్రమేణ కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ మానవుని ఎందు మానవత్వం అనగా ఏమిటి? శరీరము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క చేరికే మానవత్వం. ఇందులో ఒకటి చేయటము, రెండవది తెలుసుకోవటము, మూడవది ఉండటము అని దీని అర్థము. ఈ మూడింటి యొక్క చేరికే నిజమైన మానవుడు. ఎట్టి కర్మలు ఆచరించవలనన్నా కూడాను శరీరం ముందుకు పోవాలి. కడపటికి మనం భుజించవలనన్న కూడాను శరీరంతోనే మనం భుజిస్తున్నాం. కనుక నిత్య జీవితం లోపల కర్మలు ఆచరించేటువంటి శరీరము, కనుక చేయనది శరీరము. అయితే చేయటం మాత్రమే ఈ శరీరమునకు పరిమితమైపోయింది. కానీ ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి విచారణ శక్తి మనసులో ఉంటుండాలి. ఈ తెలుసుకునేటువంటి శక్తి మనసులో ఉంటుండాలి. కనుక తెలుసుకునేటువంటి మనస్సును, ఉండినటువంటి ఆత్మను రెండింటిని వదిలిపెట్టి కేవలం శరీరకంగా మనం కర్మలు ఆచరించుకుంటూ ఉండిపోతే దీనిని పశుత్వము అన్నారు. మనకు చేయటమే మన ప్రధానం కాదు, తెలుసుకుని చెయ్యాలి. ఈ తెలుసుకునేటువంటి మనసునే మనం ఉపయోగపెట్టినప్పుడు కేవలం చేయటం అనేటువంటిది పశువుగా పారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణము, పచ్చని ఒక గడ్డిని లేక పచ్చని ఒక పంటను పశువు చూచింది. పచ్చని పంటను చూసింది కదా అని తన ఆకలి తీర్చుకుందామని అందులో ప్రవేశిస్తుంది. అంతేకాని మనసు వరకు అది ప్రవేశించదు. అరే, అక్కడ ఎవరైనా కాపలా ఉన్నారా, ఇది ఎవరి పంట, మనం భుజిస్తే మనం దీన్ని కొడతారా, ఈ విధమైనటువంటి విచారణ దానికి లేదు. విచారణ లేకుండా ఆ పంటలో దొరపడటం చేత దెబ్బలకు గురి అయిపోతున్నాడు. కనుక పశువుగా మారిపోవటం చేతనే మనకు కష్టములకు గురి అయిపోతున్నాం. ఇక రెండవది మనస్సు. ఈ మనస్సు శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన ఆత్మను అనుసరించుక కేవలం శరీరం మాత్రమే అనుసరించినప్పుడు చేత, అనగా ఇంద్రియముల్ని అనుసరించటం చేత ఇది రాక్షసత్వంగా మారిపోతుంది. సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని చింతించలేకపోతుండాలి. శరీర మనసును రెండు కూడా ఏకం కావటం చేతనే రాక్షసత్వంగా మారిపోతుండాలి. శరీరంతో కాని మనస్సుతో కాని సంబంధం లేక తాను ఎప్పుడు కూడాను సాక్షిభూతంగా ఉండేటువంటి ఆత్మతత్వమే దివ్యత్వం అయిపోతుంది. కేవలం శరీరం మాత్రమే అనుసరించేటువంటిది పశువు, శరీర మనసును రెండింటినీ అనుసరించేటువంటిది రాక్షసత్వము.
దేని ఎందుకు సంబంధం లేకుండా సాక్షిభూతంగా నిలిచి స్వస్వరూపంగా ఉంచినటువంటిది దైవత్వం. ఒక మానవత్వము, పశుత్వము, రాక్షసత్వము, దైవత్వము మూడు కూడా ఒక మానవుని ఎందే ఉంటున్నాయి. కనుక నీవు దేని ఆశిస్తున్నావో దానికి తగినటువంటి ఒక ప్రయత్నం చేయాలి. నీవు మానవుడిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా, పశువుగా మారడానికి ప్రయత్నిస్తున్నావా, రాక్షసుగా రూపొందడానికి ప్రయత్నిస్తున్నావా, దివ్యమైనటువంటి ఆత్మస్వరూపుడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు. కనుక నీ యొక్క ప్రయత్నములను బట్టి నీ యొక్క స్థానమును నువ్వు చెందుతున్నావు. కనుక నీ మంచి చెట్టు స్థానములు నీ ప్రయత్నంలో ఉంటుండాలి. కనుక పురుష ప్రయత్నము అత్యవసరము. ఈ ప్రయత్నం కూడా నువ్వు నిత్యానిత్య పరిశీలన జరిపి అందులో ప్రవేశించాలి. ఆ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి మనకు విద్య అవసరం. విద్య కేవలము పొట్టకోటి నిమిత్తం కాదు, విద్య విజ్ఞానం కోసం, కృషికోటి కోసం. కనుక విద్యార్థులారా, ప్రాచీన కాలపు మహర్షులంతా కూడాను ఇంద్రియాలను నిగ్రహించుకుని వినో విధేయతలను చక్కగా ఆచరించి గొప్ప విద్యావంతులు అనేటువంటి యొక్క పేరును పొంది తాక్షరహ అనేటువంటి యొక్క బిరుదును వారు అందుకున్నారు. కనుకనే నాటి మొదలు నేటి వరకు కూడాను ఆ మహర్షుల యొక్క సాంప్రదాయము, మహర్షుల యొక్క ఆశయాలు, మహర్షి యొక్క శాసనాలు మనము తూచా నడుచుకుంటూ వస్తున్నాం. లేకపోతే వారు ఆదర్శప్రాయులు ఏమాత్రము కాదు. ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మ విద్యను అభ్యసించి అటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి మనకు విద్య అవసరం. విద్య కేవలము పొట్టకోటి నిమిత్తం కాదు, విద్య విజ్ఞానం కోసం, కృషికోటి కోసం. కనుక విద్యార్థులారా,

ఆత్మవిద్యను అభ్యసించి లోక సంబంధమైనటువంటి వ్యవహారంలో విజయం గాంచి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకున్నారు. కనుక మానవులు కూడాను మహర్షులు కావడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నములే మూల కారణం. కేవలం గుడ్డలు మార్చుకున్నంత మాత్రమే కాదు, గుణము మారాలి. మహర్షులంతా కూడా కేవలము ఒక ఋషులుగా సన్యాసులుగా ఒక కాషాయ వస్త్రము ధరించారని భావించరాదు. మనిషి మారినప్పుడే మనసు మారుతుంది, మనసు మారినప్పుడే మనిషి మారుతాడు. కానీ ఈనాడు మనసు మారటం లేదు, మనిషి మాత్రం మారుతున్నాడు. అలాంటివి కాదు మన యొక్క సాంప్రదాయము. ప్రాచీన సాంప్రదాయములన్నీ కూడాను అనేక ఉత్తమమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. కానీ దానిపైన శ్రద్ధ భక్తులు మనకు సన్నగిల్లిపోవటం చేతనే వాటిపైన అలక్ష్యాన్ని మనం చూస్తున్నాం. శ్రద్ధ భక్తులను పెంచుకోవాలి. విద్యార్థులారా, అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య విద్య. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది గీత. కావేరి కావేరిగా ఉండొచ్చు, గంగ గంగగా ఉండొచ్చు, యమున యమగా ఉండొచ్చు, గోదావరి గోదావరిగా ఉండొచ్చు. కానీ గోదావరి కృష్ణ కాదు, కృష్ణ కావేరి కాదు. కానీ నదీనాం సాగరోగతి, అన్ని నదులు కూడా ఏకమైపోయినటువంటి సముద్రము. సముద్రంలోనే కావేరి ఉంది, సముద్రంలోనే గంగ ఉంది, సముద్రంలోనే యమున ఉంటుంది, సముద్రంలోనే కృష్ణా గోదావరి ఉంది. అదే విధంగానే మనం అన్ని మార్గములు కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడం, విద్యా మార్గం కానీ, వైద్య మార్గం కానీ, ఇంకా ఆధ్యాత్మిక మార్గం కానీ, నైతిక మార్గం కానీ, భౌతిక మార్గం, సర్వ మార్గములు కూడా ఆ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెడితే ఇది మహా సముద్ర రూపాన్ని ధరిస్తుంది. కానీ ఈనాడు మనము సంసార సముద్రంలో ఉంటున్నామే కానీ ఆధ్యాత్మిక సముద్రంలో మనం లేము. సంసార సముద్రాన్ని ఆధ్యాత్మిక సముద్రంగా మార్చుకోవాలి. మానవుడు క్షీరసాగరుడు, భగవంతుడు క్షీరసాగరుడు. ఎక్కడ క్షీరసాగరము? ఈ భౌతికమైన ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుండదా? క్షీరసాగరమే ఉంటే ఈ ప్రభుత్వం అంతా దాన్ని బాటిల్స్ కంతా ఎత్తిపెట్టి అంత సముద్రాన్ని కూడా పూర్తి నిర్మూలం గావించిండే ఉంటుంది. కాదు కాదు, అది కాదు క్షీరసాగరము. మన హృదయమే క్షీరసాగరము, మన హృదయమే పాల కేంద్రము. అందులోనే మహావిష్ణువు శయనించి ఉంటున్నాడు. ఆ క్షీరసాగరం అంటే ఏమిటి అర్థము? క్షీరమనగా పవిత్రమైనటువంటి తెలుపు. ఇంతే కాదు, ఇందులో ఒక విధమైనటువంటి బలమును అందించేటువంటిది, దివ్యత్వాన్ని అందించేటువంటి ఒక వెన్న కూడాను ఇందులో చేరి ఉంటుంది. ఆ యొక్క వెన్ననే మానవుని యొక్క హృదయం యొక్క అంత్యమైనటువంటి ప్రేమతత్వం. ఈ ప్రేమ కేవలము ఈ యొక్క హృదయం నుంచినే ఆవిర్భవించింది. ఈ వెన్న పాల నుంచినే పుట్టి ఉంది. అయితే ఈ వెన్న పాలలో ఎక్కడ ఉంటుండాలి? ప్రతి డ్రాప్ లో కూడా, ప్రతి బిందువులో కూడా ఉంటుండాలి. కనుక మన హృదయములు, మన దేహములు, ప్రతి సర్వత్ర కూడా నిండినటువంటిదే ఈ యొక్క క్షీరము అనేటువంటి యొక్క పవిత్రత. పవిత్రతతో నింపినటువంటి హృదయములు చేసే కర్మలు పవిత్రంగా ఉండాలి, చూచే దృష్టి పవిత్రంగా ఉండాలి, వినే శ్రవణం పవిత్రంగా ఉంటుండాలి, తలచే తలపులు పవిత్రంగా ఉంటుండాలి. కానీ ఈనాడు మన యొక్క చర్యలు పవిత్రమైనవిగా లేకపోవటం చేత ఇది మనలో ఉన్నటువంటిది క్షీరసాగరమా క్షారసాగరమా అని కొంతవరకు విచారణ చేయవలసి వచ్చింది. ఈనాడు క్షీరసాగరంగా ఉండవలసినటువంటి మానవుల యొక్క హృదయము క్షారసాగరంగా మారిపోయింది, ఉప్పు సాగర సముద్రంగా మారిపోయింది. ఇది కాదు, ఇలాంటి సాగరం లోపల, క్షారసాగరం లోపల తిమింగలు, షార్క్లు, ఒక ఇంకే విధమైనటువంటి విష జంతువులంతా కూడా నివసిస్తుంటాయి, ఉంటాయి. క్షీరసాగరం నందు ఒక విష్ణువు తప్ప ఈ దుర్గుణమైనటువంటి మృగములు అందులో ప్రవేశించడానికి వీలు లేదు. అట్టివాడే క్షీరసాగర సేనుడు అని బిరుదు వచ్చింది. భగవంతుని మనం వెతకాలంటే ఎక్కడికో పోయి అక్కర్లేదు, మన హృదయ సముద్రం నందే ఉంటున్నాడు. చెడ్డగా ఎక్కడో మనం వెతకటం వీలు లేదు, చెడ్డ కూడా మన యందే ఉంటుండాలి.

నగ వేరు దేశమందును లేదు. దేవుడు నగ తనది దేహమంది. పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు. కనుక మన పనులు, మన తలంపులు, మన దృష్టి ఇవన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉంటుండాలి. అప్పుడే మనము సాక్షరా అనేటువంటి బిరుదుకు తగినటువంటి అర్హులు, ఒక హక్కును కలిగి ఉంటాం. ఈ హక్కును మనం పొందాలనుకున్నప్పుడు మన కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండినప్పుడే మనకు హక్కు సులభంగా వస్తుంది. బాధ్యతను వదలి మనకు రైతు మాత్రమే కావాలంటే ఇది ఏమాత్రము వీలు కాదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకుంటూ పోతే నీ రైతు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రైతు కోసం నువ్వు ఫైట్ చేయనక్కర్లేదు, అదే నిన్ను అనుసరిస్తూ వస్తుంది. ఇదే మన సత్య జీవితము, ఇదే మన నిత్య జీవితము, ఇదే మన పవిత్రమైన జీవితము, ఇదే నిజమైన మానవ జీవితము. ఇలాంటి మానవులుగా మనం తయారు కావాలి. ఉన్నారు అలాంటి మానవులు భారతదేశంలో. అందువల్లే భగవంతుడు మూడు పదములు చెప్పాడు, నాయన అడిగితే ఇస్తాను, వెతికితే చిక్కుతాను, నా తలుపు తడితే నేను తలుపు తెరుస్తాను. ఈ మూడు పదములు వాగ్దానం చేశాడు. కానీ ఈనాటి మానవుడు అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు, తలుపులు తడుతున్నాడు. తేనిని వెతుకుతున్నాడు, తేనిని అడుగుతున్నాడు, ఏ తలుపులు కొడుతున్నాడు దాన్ని మనం విచారించాలి. అడుగుతున్నాడు మానవుడు అన్ని. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి కాదు, ప్రకృతిని అడుగుతున్నాడు. అందుకోసమనే భగవంతుడు ఇవ్వటం లేదు, ప్రకృతి ఇస్తాంది దాని మంచి చెడ్డలంతా ఫలితాలు. భగవంతుని అడిగితే భగవంతుడు ఇస్తాడు, కానీ ప్రకృతిని మాత్రమే అడుగుతున్నాడు. తేనిని వెతుకుతున్నాడు, భగవంతుని వెతుకుతున్నాడా? లేదు లేదు, భోగభాగ్యాలను వెతుకుతున్నాడు. కాబట్టి భోగభాగ్యాన్ని అందుకుంటున్నాడు. ఇంకా ఏ తలుపులు తడుతున్నాడు? మోక్షద్వారాలు తలపటం లేదు, నరక ద్వారాలు తడుతున్నాడు. నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి, కానీ మోక్షద్వారాలు మూసుకుంటున్నాయి. కనుక మనం అడగవలసినటువంటిది భగవంతుని అడగాలి, వెతకవలసింది భగవంతుని వెతకాలి, మనం తట్టవలసింది మోక్షద్వారాన్ని. అది మన యొక్క కర్తవ్యం, కానీ అట్టు చేయటం లేదు. మనం భగవంతుడు చెప్పింది ఒకటి, భక్తులు చేసేది మరొకటి. చెప్పిన పనులే చేస్తే మానవుడు దివ్యమైన మానవుడుగా రూపొందుతాడు. కానీ తనలో కొన్ని బలహీనతలు ఏర్పడటం చేత ఆ బలహీనతలకు దాసుడై దైవదాసత్వానికి దూరమైపోతున్నాడు. కనుక దైవత్వానికి దూరం కాకూడదు. ఆ అబ్బాయి స్టూడెంట్ చెప్పాడు, దైవానికి దూరం ఉండటం కంటే దైవానికి దూరం ఉండటం అనేటువంటిది లివింగ్ డెత్ అన్నాడు. కనుక ఈనాడు మానవుడు భగవంతునితో స్మరిస్తున్నాడే కానీ భగవంతునికి దూరంగా ఉంటున్నాడు. కాదు కాదు, కేవలం చింతించడం మాత్రమే కాదు, ఆశించడం మాత్రమే కాదు, ప్రకృతిని గావించాలి. అప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటవుతుంది. ఇది బొగ్గు, ఇది అగ్ని. అగ్ని అగ్ని ఒక చోట, బొగ్గు బొగ్గు చోట ఉంటుంటే అగ్ని బొగ్గులో ప్రవేశించదు. ఈ బొగ్గు అగ్నికి సమీపంగా చేర్చాలి. ఎంత సమీపంగా ఉంటుంటాదో ఈ అగ్ని అంత బొగ్గులో ప్రవేశిస్తుంది. ఈ సమీపించినటువంటి యొక్క అగ్ని బొగ్గుకు మధ్య లోపల ఒక ఫ్యాను మనం విసిరాలి. ఈ ఫ్యాను విసిరేటప్పటికీ బొగ్గు పూర్తి అగ్గిగా మారిపోతుంది, ఉండాలి. కాబట్టి భగవంతునికి సమీపము కావాలి, భగవంతుని అభిష్టమైనటువంటి గాలి వీచాలి. నియర్ అండ్ డియర్ రెండు ఉండినప్పుడే దైవత్వాన్ని పొందుతాం. నీరుగా ఉండి కూడా మనం డియర్ లేకపోతే కప్పల వలె ఉంటున్నాం మనం, తామర పుష్పం వల్ల పైన తామర పుష్పాల పైన ఉంటున్నాయి, కానీ దానిలో ఉన్న మకరందాన్ని తాను కొనటం లేదు. దూరం నుంచి వస్తున్నాయి, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, అక్కడి నుంచి వస్తున్నాయి తుమ్మెదలు, కానీ తగ్గిపోతున్నాయి. డియర్ వాళ్ళ లోపల, నియర్ మీలోనే ఉంటుండాలి.
కనుక డిఎన్ఏ రెండు మీలోనే ఉంటుంటుంటే సర్వవిన్ బ్రహ్మ విద్బ్రహ్మయోగోతి ఏకత్వం పొందుతుంది. దూరం నుంచి వచ్చినటువంటి వారు ఆహా విద్యార్థులు ఎంత అదృష్టవంతులు, స్వామి వారితో మాట్లాడుతూ వారితో తిరుగుతూ వారితో ఉన్నారనుకుంటారు. కానీ వారికి ఎవరికి సమీపంలో ఉన్నారనేది వారు తెలుసుకోలేకపోతున్నారు. అంతరార్థాన్ని చక్కగా మీరు గుర్తించండి. ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయం లోపల ఈ త్యాగయ్యకు చాలా చిక్కులు కలిచాయి. అనేక హింసలకు గురి అవుతూ వచ్చాడు. ఇతన్ని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు. అప్పుడు త్యాగయ్య యోచించాడు, నాలో భక్తి లేదా, లేక రామంలో శక్తి లేదా, నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ కష్టాలు నన్ను బాధించమే, నిజంగా రాముల్లో ఆ శక్తి ఉంటుంటే నాకు ఈ కష్టాల్లో తను పెట్టడే. భక్తి ఉన్నది కానీ రాముల్లో శక్తి లేదనుకున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఈ విధమైన నిష్ఠురాలు కూడా ఆడుతారు భక్తులు. యోచించాడు, రాముల్లో శక్తి లేదా, రాశాడు.

రాముడికి అంత శక్తి లేకపోతే కోటి హనుమంతుడు లంకను దాటుతాడా? అంత పెద్ద సముద్రాన్ని దాటగలడా? యశోద కృష్ణుణ్ణి ఏమాత్రం ప్రయత్నించినా గానీ కట్టలేకపోయింది. చిన్న కృష్ణుణ్ణి ఆ యొక్క భగవంతుడు అంత శక్తి లేకపోతే ఈ కార్యాలకు అతీతంగా తాను ఉండగలడా? అదే కాదు, లక్ష్మీదేవి వల్లచున్నా లక్ష్మణుండు కొలచున్నా. లక్ష్మీదేవి ప్రపంచములకంతా కూడా అనుగ్రహించేటువంటి దేవి, సమస్త శక్తులను అనుగ్రహించేటువంటి దేవి. ఆమె ఈ యొక్క పరమాత్ముని మెచ్చి వస్తుందా? పరమాత్ముడు ఈ శక్తి లేకపోతే లక్ష్మి ఇతన్ని వరిస్తుందా? కాదు కాదు, అతనిలో శక్తి ఉంది. తరువాత సూక్ష్మ బుద్ధి

నీ శక్తి మహా గొప్పది స్వామి, నా బలహీనత వల్ల నిన్ను ఆ విధంగా నిన్ను దూషించాను, ఇది నా యొక్క బలహీనత. లేకపోతే స్వామిలో నీ శక్తి లేకపోతే అర్జెంటీనా నుంచి రావాలన్నా ఆస్ట్రేలియా నుంచి రావాలన్నా ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్లకు? నీ తెలివి కంటే వాళ్ళ తెలివి తక్కువైనటువంటిదా? లేకపోతే నీ తెలివితేటల కంటే వాళ్ళ తెలివితేటలు ఇంకా కొంతవరకు ఉత్తమైనటువంటిదా? కాదు కాదు. సర్వమును త్యాగము చేసి ధనములకు లెక్క పెట్టక, అనుకూలమును సుఖాలకు లెక్క పెట్టక వారు వస్తున్నారంటే వారికి ఎంతవరకు ఉంటుంది అలా భక్తి ప్రపత్తులు? కనుక మీ అపరాధంలో మీరు మాత్రం మా యొక్క అభిష్టం నెరవేరలేని బలహీనత పడకూడదు, దైవంపైన దోషములు వేయకూడదు. శక్తి లేకపోతే ఇంత దేశం నుంచి ఇక్కడికి వస్తారా? మతముల వారి ఇన్ని విధములుగా ఏకత్వం చెందుతుందా? ఏ సంకల్పం చేత ఈ యొక్క దీనినంతా అంత అభివృద్ధి గావిస్తుందా? అది ఈ రకమైనటువంటి విచారణ చేస్తూ చేస్తూ వస్తే మీ అల్పత్వం బయటపడిపోతుంది. కనుక మీ అల్పత్వమే ఈ విధమైనటువంటి యొక్క స్వల్పభావాలకు బంధితమైపోతుండాలి. కనుక అధిక భావాన్ని, ఉత్తమమైన భావాన్ని, విశాలమైన భావాన్ని పెంచుకుంటూ రావాలి. మన విద్యార్థులందరూ కూడా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ దీంట్లో ఉండి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినప్పటికీ ఒక ఆదర్శప్రాయుడిగా ఉంటుండాలి. విద్యార్థులను విద్యార్థులుగా ఉండాలి కానీ విషయార్థులుగా మార్చకూడదు. బయట ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క దీనికి మన విద్యార్థుల యొక్క దీనికి పూర్తి భిన్నంగా ఉంటుండాలి. మనం సర్వులను గౌరవించాలి. కేవలం అల్ప బుద్ధులకు మనం అవకాశం ఇచ్చి ఏ విధమైనటువంటి ఒక చెడ్డ పేరుకు మనం గురి కాకూడదు. విద్యార్థులారా, మీరు మార్క్స్ లేకపోయినా కూడా పర్వాలేదు కానీ రిమార్క్స్ మాత్రం తెచ్చుకోకూడదు. అలానే విద్యార్థి ఇలాంటి వాడు అని చెప్పిన పేరు వస్తే ఇంకేమాత్రం కూడా మనకు గౌరవం ఉండదు. అలాంటి సత్కీర్తిని సాధించాలి. ఏ విధంగా మీరు గేమ్స్ లోపల గొప్ప గొప్ప ఉత్తీర్ణులైపోయి ఉత్తమ ప్రయోజనం అందుకున్నారు, అదే విధంగానే స్వామి దగ్గర నుంచి మీరు మంచి పిల్లవాడు అనేటువంటి బిరుదును అందుకోవడానికి ప్రయత్నించండి. లోకంలో అనేక బిరుదులు ఇస్తున్నారు, పద్మశ్రీ, పద్మవిభూషణ, పద్మ ఇంకేమేమో ఇస్తున్నారు, కానీ అది కాదు మన బిరుదులు. అమృత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు రానాయన అనాలి. సామాన్యమైన పిల్లలుగా మనం ప్రవర్తించరాదు, ఆదర్శవంతమైన పిల్లలుగా మనం ప్రవర్తించాలి. ఏదో కొన్ని దోషాలు కలుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి, మనం లెక్క చేయకుండా సమస్త యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. అదే మీరు సంస్థకు ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత. అట్టి కృతజ్ఞత లేనటువంటి వాడు అడవిలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే హీనుడు అని చెప్పవచ్చు. ఈ ఒక్క సంస్థకు మాత్రమే కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీకు చేసిన ఉపకారములను మాత్రం మర్చిపోకూడదు. ఆ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను పెంచుకొని కృతజ్ఞుడు కాకుండా విద్య అంతా కూడాను కేవలం ఉచ్చరించేటువంటి శ్లోకములు వలె లేక ఒక విధమైనటువంటి యొక్క శ్లోకాలు చదివి అంతాలు చదివి ఏ గొప్ప పండితుడైనటువంటి ఆడంబరమైనటువంటి చర్యల కంటే ఆచరణ రూపమైనటువంటి విద్యను మీరు అనుభవించడానికి ప్రయత్నించండి. ఈ ఆడంబరాలు, అహంకారాలు, మమకారాలు ఇవన్నీ కూడా రాక్షస విద్యలు. నిజముగా మీరు సాక్షర స్వరూపులుగా విద్యావంతులు కావాలి. దీనికి సరి అయినటువంటి ఆధారం భక్తి మాత్రమే. భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకొని అన్నిటినీ అతన్నే కేంద్రంగా ఉంచుకొని అన్ని మార్గములు కూడా అందు నుంచినే ప్రారంభం కావాలి. ఇప్పుడే ఈ పవిత్రమైనటువంటి భావాలు మనలో ఆవిర్భవిస్తాయి. కనుక విద్యార్థులారా, ఇది కేవలం ఒక నిమిత్తం మాత్రంగా ఈ స్పోర్ట్స్ ఒక జరుగుతూ వచ్చింది. ఇది ప్రాపంచకు సంబంధమైనటువంటి శరీరానికి కూడా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుంది. ఆరోగ్యమైనటువంటి మనసు లోపల ఆరోగ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని కూడా అందిస్తుంది.
ఆనందమే దైవస్వరూపంగా మారిపోతుంది. కాబట్టి శరీరం ద్వారా మనసును అనుసరించి మనసును మాధవ నేను అంకితం గావించినప్పుడే ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణం త్రిజలాకారం త్రియత్వం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం బిల్వార్పణం శిల్వార్పణం శివార్పణం. ఈ మూడు బిల్వపత్రి ఉండినట్టుగా మనం ఈ మూడింటిని ఏకం చేయాలి. ఈనాడు లోకంలో ఎంతో విద్యావంతులుంటున్నారు, ఎందరో వైజ్ఞానికులు ఉంటున్నారు, కానీ వారికి ఏమాత్రం కొన్ని సుఖశాంతులు లేవు. ఎంత గొప్ప గొప్ప యంత్రాలను తయారు చేస్తున్నారు, ఆటల బాంబు, హైడ్రోజన్ బాంబు, ఇంకా ఏమేమో బాంబులంతా చేస్తున్నారు, కానీ ఈ బాంబులన్నీ కూడా వారిని భయపెడుతున్నాయి. ఇది కాదు, మనం ఏకత్వంగా ఉండినప్పుడు ఈ యంత్రములంతా కూడా దూరం చేసి అన్ని విధాల త్యాగం చేసినప్పుడే నీకు నిజమైన అభయత్వం ప్రాప్తిస్తుంది. కేవలము ఒక హృదయమే పాషాణంగా ఉండేటువంటి చర్చిల్ ఆయన కూడాను కట్టకడపటికి ఎంతో విచారణ చేసుకున్నాడు. బ్రిటిష్ దేశం లోపల యుద్ధం లోపల శవాలంతా పడిపోతే శవాలపై ఎంత భూషకాలతో నడిచినాడు, ఏమాత్రం కొన్ని భయభ్రాంతి లేకుండా. ఎలాంటి వారు కట్టకడపట ఈ ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, ఆక్సిజన్ బాంబు, ఈ బాంబుల యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించుకుని న్యూక్లియర్ బాంబు అట ఒకటి కొత్తది, ఈ విధమైనటువంటి బాంబులంతా చూసుకుని తాను చెప్పాడు, అయ్యో మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు, తనను తాను తెలుసుకోవటం లేదే అని విచారించాడు చర్చ. అర్థకులను ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న లోకములన్నీ గదిలోన జయించిన వాడవు, కాని ఇంద్రియాలోకము చిత్తమును గెలువ నేరం. మనకి ప్రయోజనం చిన్న విద్యార్థి శక్తి కలిగినటువంటి ఒక సైంటిస్ట్ హిరణ్యకశిపుడు, సైంటిస్ట్ అంతా కూడా హిరణ్యకశిపు దగ్గర చాలా కుప్పంటే ఊగిపోతారు. పరిశోధన చేశాడు హిరణ్యకశిపుడు, ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని సాధించాడు. అలాంటి సైంటిస్ట్ ఈ చిన్న పిల్లవాడు ఇలాంటి క్వశ్చన్ వేశాడు, దాంతో అతని సైన్స్ అంతా కూడా సెన్స్ గా మారిపోయినాయి. కనుక మనం సైన్స్ గొప్పది కాదు, మన సెన్స్ గొప్పవి. సైన్స్ పైకి పోతుంది, అది అంత క్రిందికి అధోగతి పాలైపోతున్నాయి. కనుక సెన్సెస్ పైన పంపించాలి, సైన్స్ అంత కాళ్ళ కింద తొక్కాలి. ఈ సైన్స్ వల్ల వచ్చినటువంటి సైన్స్ కూడా చాలా గొప్పదే, కానీ దానికి ఒక ఒక అదును ఉంటుండాలి, ఒక లిమిట్ ఉంటుండాలి. మితిమీరి పోతే అన్ని కూడా మతి తప్పవుతుంది. అందరికీ తెలిసినప్పుడు రష్యా ఎంత గొప్ప పేరు పొందినటువంటిది, ప్రపంచంలో అన్నింటికంటే కూడా ఉన్నత స్థాయిని పొందినటువంటిది. ఈనాడు చిన్న భిన్నమైపోయి తినడానికి తిండి లేదు. ఇప్పుడు ముస్లిం రాజ్యాలకంతా కూడా ఈ యొక్క కెమికల్స్, ఈ ఆయుధాలు అన్నింటినీ అమ్ముకొని తింటున్నారు. నేను 8 సంవత్సరం పూర్వమో చెప్పాను ఇది కమ్యూనిస్ట్ రాజ్యమని, కాదు కాదు కమ్యూనెక్స్ట్ అన్నాను. వారు కూడా వస్తారు. ఈ విధమైన ఈనాడు పూర్తి పతనమైపోతుండాలి. దీనికి కారణమేమిటి? అహంకార అభిమాన మమకారంలే మూల కారణం. ఇవి ఏడైన కూడా మానవుని అంతఃపతనం చేస్తాయి. విధేయతలు కావాలి, అదే విద్య యొక్క నిజమైన సారం. ఈ వినయ విధేయతలు కావాలంటే భగవత్ విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం లేకపోతే ఏమీ మనం సాధించలేము. కనుక విద్యార్థులారా, భగవత్ విశ్వాసాన్ని పెంచుకోండి. ఏ కార్యంలో మనం ప్రవేశించినప్పటికీ ఇది భగవంతునికి సమ్మతమైనటువంటి పనియా లేదా విరుద్ధమైనటువంటిదా అని విచారించాలి. దానికి హితమైనటువంటి ఒక దీనిని మనం అనుసరించండి, అది మీ యొక్క జీవితాన్ని ఆదర్శ జీవితంగా రూపొందింపచేస్తుంది. తల్లిదండ్రులకు ఉన్న సమాజానికి పుట్టే దేశానికి కొను సత్కీర్తి తేండి. భజన బినా సుఖ

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1992 జనవరి 14న బహుమతి ప్రదానోత్సవమున విద్యార్థులకు అనుగ్రహించిన ఉపన్యాసాన్ని విన్నారు. విద్యార్థులకు వినయ విధేయతలే ముఖ్యమని, సాక్షర విద్యలు నేర్చుకోవాలని, రాక్షస విద్యలు కాదని అన్నారు. శరీరము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క చేరికయే మానవత్వం. శరీరాన్ని మాత్రమే అనుసరించేది పశువు. శరీరం, మనస్సు రెండింటినీ అనుసరించేది రాక్షసుడు. దేనినీ అనుసరించక సాక్షిభూతంగా ఉండేదే దైవత్వం అని తెలియజేశారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అనేకత్వములోని ఏకత్వమును విశ్వసించండి, దైవప్రేమను పెంచుకోండి, జనుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి, అందరియందు దైవమున్నాడనే సత్యాన్ని మీరు మరువకండి, అందరూ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనే సత్యాన్ని క్రమక్రమేణా పెంచుకుని కట్టకడపటికి నీవు నేను ఒక్కటే అనే భావనలో మునిగిపోండి. అదే మన భారతీయ సంస్కృతిలో ప్రధాన సూత్రమైన యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలోని ఏకత్వాన్ని మీరు విశ్వసించండి, దానినే మన సంస్కృతిలో నమస్కారం అంటారు. ఈ నమస్కారం అంటే ఏమిటి? మానవుని 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు విడివిడిగా మొత్తం 10 తీసుకోక అన్నింటినీ ఒక్కటిగా చేర్చుకోవటం, అదే నమః నమః. అహంకారం లేనటువంటిది నమస్కారం. కొంతమంది చాలా చిత్రంగా నమస్కారం చేస్తుంటారు, ఇంకా కొంతమంది ఏదో గొడ్డలతో కొట్టినట్లుగా చేస్తారు. రెండు చేతులు చక్కగా చేర్చాలి, రెండు బొటన వ్రేళ్లు చక్కగా హృదయాన్ని తాకాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

ప్రశాంతి నిలయ నిర్మాణానికి పూర్వము నుంచి స్వామి సాధారణముగా సాయంత్రం భక్తులను తీసుకుని చిత్రావతి నదీ తీరంలో ఆ ఇసుకలోనే భజన కూడా జరిపించేవారు. స్వామి రచించిన కొత్త పాటలను భక్తులకు నేర్పించేవారు. సంశయములేవైనా ఉండినా అడగవచ్చునని భక్తులకు అవకాశం ఇచ్చేవారు. సంశయాలన్నిటికీ జవాబులు చెప్పి భక్తులని సంశయరహితులుగా చేసేవారు. ఇట్టి గోష్ఠులలో ఒకసారి 1940 నవంబర్ మాసంలో ఒక సాయంత్రం స్వామి భక్తులని నదికి తీసుకుని వెళ్లి తాను ఉత్సాహంతో ముందుగా నడుచుచుండా భక్తులు స్వామివారి వెంట ఆనంద పరవశంతో చిత్రావతికి చేరారు. తడిలేని నిర్మలమైన ఇసుక ప్రదేశంలో స్వామి భక్తులతోడ ఆసీనులయ్యారు. పురుషులందరూ ఒకవైపు, స్త్రీలు మరొకవైపు బారులు తీరి కూర్చున్నారు. సంభాషణ మొదలైంది. ఒక భక్తుడు, స్వామి మోక్షమును పొందగోరు కర్మను పూర్తిగా విసర్జింపవలన అని వినయముతో అడగా స్వామి ఇలా సమాధానం చెప్పారు. భగవానునికి సర్వకర్మలను కర్మఫలములను సమర్పించండి. సమర్పణము వలన కర్మఫలమందలి ఆసక్తి పోతుంది. ఆసక్తి లేక కర్మ చేసిన కర్మబంధములుండవు. ఆసక్తియే సర్వ దుఃఖములకు పునర్జన్మకు కారణమని తెలియను. కర్మతో కూడని భక్తి గోడలేని పునాది వంటిది. భక్తి లేని కర్మ పునాది లేని గోడ వంటిది అని చెప్పారు. తమ సమత్వ సిద్ధాంతము సందేశములను గూర్చి స్వామి ఇలా చెప్పారు. నేను ప్రతి మనుజుని సేవకుడను. నన్ను ఏ పేరున పిలిచినను మారు పలికెదను. అన్ని పేర్లును నావే. నిర్ణీతమైన పేరు అని ఏ ఒక్కటీ లేదు. మీరు నన్ను విడిచినను నేను మిమ్ము విడవను. నీడవలి మీ వెంటనే ఉంటాను. నాస్తికులే లేరని నా అభిప్రాయము. భగవంతునిపైననే ఆధారపడి భగవానుని కొరకే అందరూ ఉన్నారు. సూర్యుడు లేడన్న మాత్రమున ఆయన అదృశ్యమగుటలేదు కదా. కాబట్టి భగవన్నామ సంకీర్తన చేయుడనుచు స్వామి సంకీర్తన ఆరంభించారు. మరొక భక్తుడు పూర్వావతారమైన షిరిడీ సాయి గురించి అడుగగా, స్వామి ఇసుక నుండి షిరిడీబాబా ఫొటోను తన హస్తముతో తీశారు. ఆ చిత్రమును చూచుటకు మిక్కిలి అందముగా ఉంది. అచ్చట చేరిన భక్తులందరూ ఆ పటము చూసి తుదకు ఆ పటమును ఒక భక్తునికి పూజ చేసుకోమని స్వామి ఆశీర్వాదంతో ఇచ్చారు. స్వామి త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ అవతారమని చెప్పుచూ ఇసుక నుండి అందమైన దత్తాత్రేయ లోహ విగ్రహమును తీసి భక్తులకు చూపించారు. దానిని మరియొక భక్తునికి పూజకై ఇచ్చారు. ఇంతలో భక్తులందరూ ఉత్సాహపూరితులై స్వామిని చుట్టేశారు. వారి ఆనందమును సంతోషపెట్టదలిచి ఇసుక నుండి చాలా పెద్దది అగు కలకండ పెళ్లను తీసి దానిని ముక్కలు ముక్కలుగా చేసి పెద్దలకు పిల్లలకు అందరికీ స్వయంగా పంచిపెట్టారు. తరువాత ఇసుకని చేతిలోకెత్తుకుని దానిని ఒక పళ్లెంలోకి వేయగా అది విభూతిగా మారిపోయింది. ఆ విభూతిని స్వామి సర్వులకు పంచిపెట్టారు. బాబాకి బాహ్య ప్రదేశములందు ఇట్టి సంకీర్తనలను ఉపదేశములను చేయడానికి సమావేశము జరుపుట ఇష్టము. సాధారణముగా ఇతర పట్టణములకు వెళ్లినప్పుడు కూడా ఆ పట్టణ సమీపంలో ఉన్న నదీ ఇసుక ప్రదేశంలోనో సముద్ర తీరములోనో భక్తులను తీసుకుని వెళ్లడం ఆచారమైపోయింది. రాజమండ్రి గోదావరిలోనూ, వెంకటగిరి వద్ద కైవల్యానదిలోనూ, కాళహస్తి దగ్గర స్వర్ణముఖి నది, తమిళనాడులో వైఘానది, రిషికేశ్లో గంగానది, జీలం కాశ్మీరులోను, మథుర దగ్గర యమునానదిలో మొదలగు పుణ్యనదీ తీరమందలి ఇసుక ప్రదేశంలో మద్రాసు, మచిలీపట్నం, కన్యాకుమారి, కోవలం మొదలగు పట్టణాల్లో సముద్ర తీరన్నందు స్వామి సమావేశం జరిపేవారు. ఇట్టి సమావేశాలలో ఇసుక నుండి పటములను, విగ్రహములను, విభూతిని, రుద్రాక్షమాలలను భక్తులకు తానివ్వదలిచిన మరిట్టి వస్తువులనైనను తీసి భక్తులకొసగేవారు.

పుట్టపర్తిలో అన్ని పండుగలు ఎంతో వైభవంగా జరిగేవి. కృష్ణాష్టమి, ముక్కోటి ఇలాంటి పండగలకి ముందు రోజు సాయంకాలమే భక్తులని తీసుకుని వెళ్లి శ్రీరాముని విగ్రహాలను, శ్రీకృష్ణుని విగ్రహాలను తీసి నిలయమున ఆ విగ్రహాలకి పూజ చేయించి పిమ్మట ఆ విగ్రహాలను గృహములలో పూజించుకొనుటకు కొంతమంది భక్తులకి ఇచ్చేవారు. కాళహస్తి ఇలాకా పెళ్లకూరితోట సమీపమందలి స్వర్ణముఖీ నదిలో స్వామి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహములను తీసి వెంకటగిరి సంస్థానాధీశులకివ్వగా వారు తమ పూజలో పెట్టుకుని నేటికీ పూజిస్తున్నారు. వైకుంఠేకాదశి సాయంకాలం భక్తులను నదికి పీల్చుకుని పోయి సంకీర్తనము, సంభాషణము జరిపిన పిమ్మట హస్తము నుండి అమృతమును తీసి భక్తులకు పంచిపెట్టారు. ఆ రుచిని వర్ణించుట వీలు కాదు, అది అనుభవైక వేద్యమే. అట్టి అమృతపానము చేసిన వారు ధన్యులు. 1958 డిసెంబరు మాసంలో స్వామి కేరళ రాష్ట్రాన్ని సంచారమునర్చుచున్నారు. ఆ సంవత్సరం ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 21వ తేదీన సంప్రాప్తమైంది. తిరువనంతపురంనకు, నేడు మైళ్ల దూరములో ఉండు కోవలం సముద్ర తీరమునకు భక్తులను బాబా పిలుచుకుని వెళ్లి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చున్నారు. స్వామి కొన్ని కీర్తనలను పాడారు. పిమ్మట భజన జరిగింది. ఆ సమయంలో ఇసుక నుండి అతి సుందరమైన చందనపు కృష్ణ విగ్రహాన్ని తీశారు. ఆ కృష్ణుడు మురళీధరుడై ఉన్నాడు. పిమ్మట శ్రీ రాధాకృష్ణ ప్రతిమలతో కూడిన బంగారు ఉంగరాన్ని తీశారు. ఆనాడు వైకుంఠేకాదశి అయినందున స్వామి అమృతాన్ని తీసి తమకిత్తురని భక్తులందరూ ఉత్సాహంతో ఉన్నారు. వారి ఆశ ఫలించింది. ఎక్కడ నుండియో అమృతపు సువాసన వచ్చుచున్నది. ఇంతలో స్వామివారి హస్తము నుంచి అమృతము ద్రవింపనారంభించింది. ఆ వాతావరణమంతయు ఆ మధురమైన సువాసన. స్వామి ఆ అమృతాన్ని ఒక రజితపాత్రలోనికి తీసి నింపారు. అచ్చటి చేరిన సర్వులకు, భక్తులకే కాక జాలరులకు కూడా ఆ అమృతాన్ని పంచారు. వర్ణనాతీతమైన ఆ ఆస్వాదుత్వము, ఆ సువాసన వేనోళ్ల కొనియాడుచూ తమ భాగ్యమే భాగ్యమని అమృతపానము చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉగాది పండగ నాడు స్వామి ఉగాది పచ్చడిని నిలయమందు భక్తులకందరికీ పంచేవారు. భోగి సంక్రాంతి పశువుల పండుగ సమయమని నిలయమందు గోవులకు అలంకారం చేసి ఊరేగింపు చేసేవారు. ప్రశాంతి నిలయంలో ఉపనయనములు, షష్ఠిపూర్తి ఉత్సవాలు, నామకరణములు ఇట్టి శుభకర్మలను స్వామి సన్నిధిలో భక్తులు జరుపుకునేవారు. హాలులో పూర్వభాగమున ఉన్న రంగస్థలము ఇట్టి శుభకార్యములకు ఉపయోగించేవారు. దీపావళి పండుగ నాడు స్వామి నిలయముందున్న భక్తులకు, వారి పిల్లలకు, గ్రామస్థులందరికీ పటాసులు పంచిపెట్టేవారు. నిలయమంతా దీపాలంకరణ చేసేవారు. ప్రతి సంవత్సరం ప్రశాంతి నిలయంలో 3 పండుగలను విశేష వైభవంతో జరుపుకునేవారు. వేల కొలది జనులు వివిధ పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వచ్చి ఉత్సవములను గాంచి స్వామి ఆశీర్వాదాలను పొంది తిరిగి వెళ్లేవారు. నవరాత్రి, శివరాత్రి, బాబావారి జన్మదినము ఈ 3 ఉత్సవములు ఎక్కువ ప్రసిద్ధిగాంచాయి. దసరా ఉత్సవాలని ఆశ్వీజశుద్ధ పాడ్యమి నుండియే స్వామి ప్రారంభించేవారు. బాబావారిని సర్వాలంకార శోభితుని చేసి విజయదశమి నాడు శమీపూజయు, సీమోల్లంఘనము జరపబడేవి. ఆ జగన్మాత ప్రతినిధులే స్త్రీలని, అందువలన నిత్యము 2 వేళల నిలయమున స్త్రీభక్తులు కుంకుమార్చన, భజనలు జరుపునట్లు విజయదశమి నాడు షిరిడీ సాయిబాబా విగ్రహానికి పంచామృతాభిషేకము, కుంకుమాభిషేకము, విభూతితో అభిషేకము చేసి పూజలు, భజనలు యథావిధిగా చేసేవారు. ఆ ఆదిపరాశక్తికి
నవరాత్రులలో సంగీతము, సాహిత్యము మొదలగు వివిధ కళాప్రదర్శనాలని స్వామి ఏర్పాటు చేసేవారు. ఈ నవరాత్రి వైభవ విశేషాలను తెలుపు 1958 సంవత్సర కార్యక్రమము ఇలా జరిగింది. నిత్య కార్యక్రమంతో పాటు విశేష కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆశ్వీజ శుద్ధ పాడ్యమునాడు ఉదయమే ప్రశాంతి నిలయం పైన ప్రార్థనానంతరము స్వామి పతాకాన్ని ప్రతిష్ఠించారు. గంటలు మోగుతున్నాయి. భక్తులు కింద నిశ్శబ్దంగా నిలిచి పతాక ప్రతిష్ఠను తిలకించుచున్నారు. సాధారణంగా ఇట్టి సమయమున బాబావారు పతాకమందలి లాంఛనమును గూర్చియు, కింద సమర్పింపబడిన వలయ సహిత కమలదండమును గూర్చియు ఉపన్యసించేవారు. తరువాత సుమంగళుల చేత కుంకుమార్చన జరిగింది. సాయంకాలం కూడా కుంకుమార్చన చేశారు. 2వ రోజున సమాజ సేవ జరిగింది. భక్తులందరూ కలిసి ప్రశాంతి నిలయ ఆవరణమంతా శుభ్రము చేసేవారు. బాబావారు ఆ సమయమున భక్తులతో కూడా ఉండి పనిని గమనించేవారు. నిష్కామకర్మ యొక్క, సేవ యొక్క ప్రాశస్త్యమును గూర్చి వారికి స్వామి వివరించేవారు. 3వ దినము పిల్లల కార్యక్రమం జరిపేవారు. భక్తుల యొక్క బిడ్డలు, చుట్టుపక్కల ఉన్న పాఠశాల పిల్లలు కార్యక్రమంలో పాల్గొనేవారు. నాటికలు, పాటలు, గద్య పద్యములు, ఆటలు ఎవరి శక్తి కొలది వాళ్లు ప్రకటించేవారు. బాబావారు ఆ చిన్నపిల్లలని ఉత్సాహపరచుచూ కడపటికి వారందరికీ బహుమతులనిచ్చేవారు. 4వ రోజు కవి సమ్మేళనం జరిగేది. పెక్కుమంది పండితులు, కవులు పాల్గొనేవారు. స్వామివారి సన్నిధిలో వారి వారి రచనలను వివరించి చెప్పేవారు. స్వామివారు అందరికీ గొప్ప బహుమతులొసంగి సత్కరించి ఆశీర్వదించేవారు. స్వామి అనుగ్రహానికి సూచకములైన ఈ బహుమతులను పండితులు, కవులు అమూల్యమైనవిగా భావించి భద్రపరుచుకునేవారు. ఆ సంవత్సరం దసరాలో స్వామివారు తమ మృదుమధుర గంభీరోపన్యాసములను 2-3 పర్యాయములైనా ఒసగి భక్తులను ఆనందపరవశుల్ని చేశారు. 6వ నాటి సాయంత్రం, 8వ నాటి సాయంత్రం మీరా భజనయు, బృందావన భజనయు జరిగింది. 7వ రోజు అన్నదానము, వస్త్రదానము జరిగింది. సుమారు 4-5 వేల మంది నారాయణులకు తృప్తిగా భోజనం పెట్టి వారికి వస్త్రాలను సమర్పించేవారు. స్వామివారొక్కొక్కప్పుడు స్వయంగా బూందీని వడ్డించేవారు. వారి మధ్య బాబా తిరుగుతూ ఎవరికీ ఏ కొరతయూ లేకుండా చూసుకునేవారు. ఇంతమందికి ఇట్టు మృష్టాన్నదానము, వస్త్రదానము జరుగుతుండా పత్రికలలో ఎందుకు ప్రకటించరని స్వామివారిని కొందరు ప్రేక్షకులు అడిగితే స్వామి, ఆ సంగతిని మీరు పత్రికలలో ప్రకటించుకొందురా అని అడిగారు. సుమారు 500 మంది స్త్రీలకు చీరలను, 500 పురుషులకు వస్త్రాలను అర్హులైన వారిని ముందే గమనించి వారికి చిట్టీలిచ్చి భోజనానంతరము వస్త్రములనిచ్చేవారు. స్వామి ఆ దినము మహానందపూర్ణులై విశ్రాంతిని కూడా మాని ఆదర్శప్రాయముగా కర్మనాచరించేవారు. వికలాంగులను, వృద్ధులను పరామర్శించేవారు. భక్తులే స్వచ్ఛంద సేవకులుగా నుందురుగాన వారిచేతే తగిన సహాయం బీదలకు చేయించేవారు. ఇట్టి అన్నదాన సమయమున వర్షము ప్రారంభమైనచో స్వామి తమ శక్తిచేత వర్షమును నివారించి కార్యమును విజయవంతముగా జరిపేలా చూసేవారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుజ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్

రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక కస్తూరి బాధపడుతూ ఉండేవారు. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరి భార్యతో, ఆ రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల కల విశ్వాసానికి ప్రతిఫలంగా రామకృష్ణుడు కస్తూరిని నా వద్దకు చేర్చారు అని అన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నిటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి సాధింపచేసింది. స్వామి కస్తూరిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన వేడిపాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడిపాల గిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారు. కస్తూరికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మని అడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారు. కస్తూరి ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగగా ఆ విషయం బోధపడింది. కస్తూరి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడిపాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరికి చెప్పడం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పడం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తన సర్వవ్యాపకత్వాన్ని అనేక మార్లు కస్తూరిని అనుభవించేటట్టు చేశారు. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరికి ఉన్నతోద్యోగము, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలోని ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా నియమించినట్లు ఆదేశాలు అందాయి. కాని దావణగిరి కాలేజీలో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయడం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థులలో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా మారిపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరిని ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత కస్తూరి స్వామి వద్దకు చేరి, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి చాలా సంతోషం అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించి కస్తూరి మెడలో వేసి ఆశీర్వదించారు. కస్తూరి తన నిర్మల భక్తితో స్వామిని, ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు కళాశాల నందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుటకు ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలను స్వామి కస్తూరికి అందించారు. ప్రశాంతి నిలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలేవారు కారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో వ్రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం

సారాంశం ఏమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆ సభలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు వెళ్లి కస్తూరి సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని అప్పటికి తెలుగులో పూర్తిగా మాట్లాడటం చదవటం రాకపోవడం వల్ల కన్నడ భాషలో రాసుకుని స్వామి ముందు ఉంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని త్రోసిపుచ్చి, ఉపన్యాసమంటే ఆర్టిఫిషియల్ గా కాదు హార్టిఫిషియల్ గా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి పేరు కింద పీహెచ్డి అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ పీహెచ్డి డిఆర్ఎం కాలేజ్ దావణగిరి అను అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసిన కస్తూరి కంటి వెంట నీరు ఆగలేదు. మద్రాసు నుండి మైసూర్ నుండి కాని పీహెచ్డి పొందటం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బుక్కపట్నం వెళ్లగానే కస్తూరి స్వామి పాదాలపై పడి, స్వామి, నేను పీహెచ్డి చేయలేదు, నాకు ఆ అర్హత లేదు అని చెప్పారు. స్వామి నవ్వుతూ కస్తూరిని లేపి, కాదు, నువ్వు పీహెచ్డీవే అని అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని అనగా స్వామి పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని అన్నారు. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికి అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయమును లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి స్వామితత్వాన్ని తెలుసుకునే ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీతీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావడానికి అయిష్టంగా ఉన్నట్టయితే కస్తూరి తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, స్వామి, ఇవాళ పౌర్ణమి, వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి అంటూ అభ్యర్థించేవారు. ఎందుకంటే స్వామి చేసే మహిమలను సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరితో, ఏమిటి, మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుక లేదు అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలోని ఆంతర్యం స్వామి పసిగట్టారు. ప్రశాంతి నిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుక తిన్నెలున్నాయి. కస్తూరి మళ్లీ, స్వామి, అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గుట్టలపై కూర్చుని భజన చేద్దామా అని అన్నారు. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారు, నాకు తెలుసు మీకు నిజంగా ఆసక్తి భజనలో లేదు, నేను చేసే అద్భుతాలను చూడాలనే మీకు ఆసక్తి, ఇసుక లేకపోతే అవి జరగవేమో అని మీ అభిప్రాయం అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తర్వాత స్వామి మళ్లీ ఆగి వారందరి వైపు చూస్తూ, మిరకిల్స్ మిరకిల్స్, అంతా మీ భ్రమ, మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు, కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు, మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో స్వామి ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యతత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గుర్తించారు. ఒకసారి కస్తూరి కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారు. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పొదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతనిని చూసి ఆ ఉంగరాన్ని ఇమ్మనమని, దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందని విన్నారు. అది విన్న కస్తూరి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించి ధరించారు. కాని స్వామి 2 ఏళ్లపాటు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కస్తూరి ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్ళలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు. కాని ఏమీ లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశం తర్వాత రోజు స్వామి కస్తూరిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు.
ఇంటర్వ్యూలో స్వామి కస్తూరిని ఉంగరం ఇమ్మనమని అడిగారు. కస్తూరి ఆనందపరవశుడై ఉంగరాన్ని స్వామికి ఇచ్చారు. స్వామి దానిని చూస్తూ, నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తునిలా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం. నన్ను నీ మనసులో ఉంచుకో, అదే నా ఇల్లు. అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఉంగరం మాయమైపోయింది. కస్తూరి నిర్ఘాంతపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరిని బయలుదేరమని తలుపు తీశారు. భారంగా అడుగులు వేస్తున్న కస్తూరిని చూసి స్వామి, ఏమి కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారు. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరితో, ఇంక నువ్వు నేను నిన్ను నావాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలని కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరం ఇది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకుంటావు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని అన్నారు. స్వామి కస్తూరిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం కస్తూరి సంతకం చేసిన చెక్కును దానిని తిరిగి పంపించడం కోసం దానితో పాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవరును బెంగళూరులో ఉన్న కస్తూరికి పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవరును పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వెళ్లి జేబులో చేయి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరు లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరిగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతకడం ప్రారంభించారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని భయం వేసింది. కనీసం చెక్కు నెంబరు కూడా రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆతుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏమి చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఈ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానలో తడిసిన బూటుకాలు ముద్రలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి కింద పడిపోయింది. ఎవరో ఆ కవరును భద్రంగా పోస్టు బాక్సులో వేయడం వలన పోస్టు మాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దానిని పంపించాడు. కస్తూరి పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీస్కే వచ్చేసింది. మరి ఒకసారి కస్తూరి కాలేజీ ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాలు ప్యాకెట్లు ఉన్నాయి. కస్తూరి సీలు విప్పి ప్రశ్నాపత్రాలను 25 పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన ప్యాకెట్లు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి స్వామి పటం ముందు నిలబడి, చాలా పెద్ద తప్పు జరిగింది, నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు అని ఏడవసాగారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 ఉండగానే కస్తూరి ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే
హిస్టరీ బోర్డు ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లాగా జరగాలి. ఏమాత్రం సాధ్యం కాని పని. మళ్ళా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను, అధికారులను అందరినీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్వామి, ఇప్పుడేమిటి దారి అని ఆయన ఆవేదనంతా వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైలులో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. రిజిస్ట్రార్ గారు కస్తూరికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరి భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని మీరు కలుసుకోవచ్చని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగడానికి ముందు కస్తూరి వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఆయన ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ సలహా ఇచ్చారు. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ వరండాలోకి రాగానే కస్తూరిని చూసి, ఏమిటి విశేషాలు అని అడిగారు. కస్తూరి ఆయనతో, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని అన్నారు. విద్యార్థుల మూలంగానా అని వైస్ ఛాన్సలర్ అడిగారు. కస్తూరి, లేదండి, ఇది నా స్వయంకృతాపరాధమే అని అన్నారు. దాంతో ఆయన తేలికబడి సంతోషంగా కస్తూరితో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లగా మీరు దావణగిరి విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అల్లరి పెట్టారో అని కస్తూరి చెప్పిన విషయమంతా విని, మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థలలోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో, క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నేనేమీ పట్టించుకోను అని రిజిస్ట్రార్ను లోపలికి పిలిచారు. జరగవలసిందంతా చూసుకోమని ఆయనను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిని చూసి వైస్ ఛాన్సలర్ ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంకా సంతోషంగా ఉండండి, ఊరికే దిగులు పడకండి, ఉల్లాసాన్ని, మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి రోజు కస్తూరి ప్రశాంతి నిలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరి స్వామితో, స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్కి బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు. నాకు అంతా తెలుసు. అది కూడా నీ ఆఫీసు గదిలో. సరేనా? పర్వాలేదు. నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించాడు కదా. నాకు తెలియదా? నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా. నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను. ధైర్యంగా ముందుకు పో అని అన్నారు. తరువాత 1954 పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పింఛను ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి స్వామికి చెప్పగానే స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ, గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమ్మని ఆదేశించారు. అమ్మను, భార్యను కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టిక్కెట్లను కొను, వాటితో 4 ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తను కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నటినో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగళూరు వచ్చాక కస్తూరి కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యం కాని, అసంతృప్తి గాని, అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించారు. కస్తూరి స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954 కస్తూరికి
స్వామి ప్రశాంతి నిలయంలో స్థిర నివాస యోగాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము, ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతి నిలయానికి 20 గజాల దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరికి ఇవ్వబడింది. కస్తూరి అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియతిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా తన స్వచరిత్రలో వివరించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. కృష్ణావతారంలో స్వామి గోపాల బాలురతో, గోపికలతో ఆడి పాడి అందరికీ అద్వితీయమైన అనుభూతిని ఏ విధంగా అందించారో, సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనంద పరవశులుగా చేసే ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో ఎంతేమి ఉంటుంది? కస్తూరి కుటుంబం స్వామి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే స్వామి ముందు వైపు నుండి వచ్చేవారు. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారు. పక్కింట్లో పచార్లు చేస్తున్న స్వామి మన ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా వెనకగా వచ్చి కస్తూరి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారు. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 ఏళ్ల భక్తునితో 30 ఏళ్ల భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరికి, ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురానుభూతులను అందించారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ, వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ, ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ, మధ్య మధ్యలో హాస్యపు జలులలో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారు. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహానికి బంగారు నగలతో స్వామి స్వయంగా చేసే అందమైన అలంకరణ వంటివి ఎన్నిటినో కస్తూరి ప్రత్యక్షంగా చూసియున్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నదీ ఒడ్డున కూర్చుని భక్తులచే భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే అవకాశం కస్తూరికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం మరియు స్వామి పుట్టినరోజునాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరికి ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరికి స్వామి ప్రసాదించిన ఒక వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహా అవకాశం కస్తూరికి అనుగ్రహింపబడింది. 1956లో నూతనంగా స్థాపించబడిన బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామంలాంటి ప్రశాంతి నిలయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరికి ఆహ్వానాన్ని స్వీకరించడానికి మనస్కరించలేదు. కాని దానికి స్వామి అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీలులేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పనే. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, నాతోనే అని స్వామి కస్తూరిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆలిండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరి తిరిగి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా స్వామి సన్నిధికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, ఋషికేశ్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరికి షష్ఠిపూర్తి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. బుక్కపట్నం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారు. ఆలిండియా రేడియో నుండి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో, సహస్రనామాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. తరువాత
స్వామి తన హస్తచాలనంతో కస్తూరికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరి ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతూ ఉండగా సర్వజగద్రక్షకుడైన స్వామి వారి వద్ద నుంచుని కస్తూరి భార్య తలపై తన కుడిచేతి నుంచగానే పసుపు కుంకుమ కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరికి ఎప్పుడెప్పుడు తిరిగి ప్రశాంతి నిలయానికి వెళ్లిపోయి పరమపావన పెన్నిధి అయిన స్వామి పాదాల వద్ద గడపాలా అని ఉవ్విళ్లూరేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. స్వామి ఒకసారి బెంగళూరులోని విఠలరావు గారి ఇంటికి వేంచేసినప్పుడు అక్కడ వేచియున్న కస్తూరిని చూసి ఆయన భుజంపై చేయివేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో కావలసినంత పనుంది, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభింపబడుతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అని అన్నారు. దానికి సంకల్పించిన పేరు సనాతన సారథి అని స్వామి వెల్లడించారు. స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు, సాయ సందేశవాహిని జనబాహుళ్యానికి తెలియజేసే ఈ మాసపత్రిక మరో ప్రతిభావంతమైన పనిముట్టును స్వామి వద్దకు చేర్చింది. స్వామి పాదాల వద్ద నివసించే భాగ్యం కోసం తపిస్తున్న కస్తూరికి సనాతన సారథికి సంపాదకునిగా పనిచేయడం నిజంగా స్వామి ప్రసాదించిన మహోన్నతమైన వరం.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క రెండవ భాగాన్ని విన్నారు. మూడవ భాగాన్ని మధ్యాహ్న కార్యక్రమాలలో వింటారు.

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అది. అది కాకుండా మనకి ఎప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్, ఎస్పెషల్లీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికి ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకెప్పుడు మన భజన్స్, అది కాకుండా ఎప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
0: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే,
1: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
0: చెప్పు.
1: హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
1: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
0: అవును,
1: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
0: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
0: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
3: సాయిరాం
0: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరాం సార్.
0: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
5: సాయిరాం.
0: జె అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
6: సాయిరాం అన్న.
0: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
7: సాయిరాం అన్న.
1: అందరూ వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి యొక్క బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
1: ఓ, హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముత్తర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయి చూసావా మనం? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది.
1: కానీ ఒకటి, హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
0: నో డ్యూస్ సైన్ చేయించుకోవాలి.
1: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్. అదేమిటో 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంత అంతలాగా పనిచేసి
0: యాక్సెసిబిలిటీ ఉండేది,
1: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాన్ పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అనుకున్నాం కదా, నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుంటున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను ఈ సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
0: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా. ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తుంచుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అన్నమాట. ఎవరన్నా
1: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
1: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద త్రీ లాంగ్వేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
0: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి. డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అన్నమాట.
1: సేవాభావం.
0: మరి చూద్దాం, యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటానని తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే ఒక ఇంకో కేసు తీసుకోండి. అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ల సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ల సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున్న సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడు గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడన్ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నాను అనమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నానమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చిన దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యూ విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. రెండు రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా రెండేళ్లు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యానమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఈ ఇయర్ జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
3: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము. 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను. ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో, అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్ళి చూసుకోమన్నారు. 7 పెడతా అన్నారు, ముందు 6 వెళ్ళాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను, స్వామి దర్శనం చేసుకుని సమాధి దర్శనం చేసుకుని వెళ్ళాను. వెళ్లిన తర్వాత అక్కడ 4 నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
0: చాలా బాగుంది సిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
3: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 స్వామి భజనతో ప్రారంభమై 5:30 సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది.
0: చెప్పు.
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 గంటలకు లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వెందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా గాని సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 గంటలకు లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ లో దాని ఒక నీళ్ళ తీసుకుని రోజు 5 గంటలకు లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 గంటలకు లేయడం మానలేను. 12 గంటలకు పడుకున్నా 1 గంట పడుకున్నా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, ఛాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో ఛాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
0: తప్పకుండా.
1: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్,
0: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ది సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికి స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా, స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు. ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని. దే ఆస్క్ స్వామి, లైన్ లో ఉంటే స్వామి దర్శన లైన్ లో వచ్చినప్పుడు అన్నారంట, మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి, మీరు మాట్లాడాలి స్వామి, మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకోండి చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏ విడుతాం అని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది. స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు, ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే సడన్ గా ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో చేయలేపి, స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంటో నీ డౌట్, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థం అయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా 2 వేళ్ళు చూపించి, అంటే మనం టాయిలెట్ కు వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకరినొకరు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్ కి వెళ్ళటము, మైండ్ కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్ తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇది దిస్ నాట్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురువు మనకి. మరి
4: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
0: చెప్పు సాయి.
4: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం ఛాంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని. కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
0: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
4: ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను. దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 MBA ఓన్లీ 2 ఇయర్స్ భార్గవ్ ఇలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకొని ఇప్పుడు కరెంట్లీ తను యుఎస్ లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగ తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము. అప్పుడు మనకి దాని ఎఫెక్ట్, ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
5: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌలు కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్ గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్ గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్ లో 10 మంది 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక పిహెచ్డీ స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ ఎంబీఏస్ కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మనల్ని అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతటా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్ లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూలు. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పాడు, ఎంబీఏ మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్ లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్ ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చుని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వాడిని అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయటకు పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్ లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్నా ఇలా అయితే లాభం లేదని చెప్పి రూమ్ లో 12 మంది ఉన్నాను. 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రమే, వాళ్ళు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరినీ లేపాలి. లేపి హీ హాస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్స్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాప అందరినీ లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకి ఒకసారి వాళ్ళు టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మానని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్ బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులకి ఎక్కడ పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు. మన రూమ్ లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి, ఎందుకంటే పడుకున్నప్పుడు మన లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. ఐ వాంట్ మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ ఎ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట, మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని, స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యూర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామండి. ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి పిహెచ్డి స్కాలర్ వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాం అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్ లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి. భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే అది హాస్టల్.
0: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదనిపిస్తుంది. మరి దస్తగిరి, ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
3: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం, అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నమా అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు, ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామి ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలయ్యి రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
1: ఇప్పుడు అబ్బాయి జస్తీర్ చెప్పిన నైట్ ప్రదేశం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావన ఉన్నారు కదా ఇక్కడ, బృందావన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయిలో స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు బృందావన్ కి వచ్చారు. అప్పుడు డి ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లోని టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది. రాత్రి నైట్ ప్రేయర్, ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందో తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు. స్వామి తేంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ త్రయిలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. స్వామి కోపంగా నిజం ఇంకేంటి, నేను వెయిట్ చేస్తాను వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వార్డెన్ సార్కి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి, మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను మీరు ఫ్రీ అయిపోతారు, కానీ ఎవరు చేయడం లేదు అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే, మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా, మనకి నైట్ తెలుసో తెలియక మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మనం ఫ్రీ చేయిస్తారు. మళ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
0: భార్గవ్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి, వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి?
1: అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే, మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా

0: స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్ కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్?
1: మీ
0: జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
1: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్
0: టూ అవర్స్
1: కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. అంటే మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
2: దీని గురించి చెప్పాలంటే నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం పొద్దున 6:30 నుంచి రాత్రి 7-7:30 వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతి క్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకసారి షిఫ్ట్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున ఈ టైం దొరకదు. కాబట్టి ఆ 8 to 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల, అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే చాలా టైం ఉందిలే రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కు ఉందని తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
3: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించడం, అలాగా తరువాత ఉదయం అంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
0: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన
1: సూపర్
0: స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ 5 తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయనకు ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి, గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
4: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేము.
0: కరెక్ట్.
4: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
0: యాక్టివేట్
4: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాత అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది, రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాగింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది, యోగా ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు కూడా, అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొనడం వల్ల ఏం వస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్.

0: నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను. ఆడాము. ఆడిన తర్వాత రెండు రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను. ఆడుతుంటే ఆడాను, వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్. వెంటనే అయిపోయింది, నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట. కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు ఇలా ఉంది అని కాకుండా, రోజు మందిరికి వెళ్లకుండా రోజు చదవడం కాకుండా ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
1: చాలా బాగుంది దర్శకి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంఠ నువ్వేమో చెప్తావా?
2: తప్పకుండా సార్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 సంవత్సరంలో స్వామికి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968లో అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత 1 సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969లో బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామి ఓపెన్ చేశారు, కానీ పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979లో స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975లోనే ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ 1 సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
1: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
2: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది. కానీ 25 డిసెంబర్ వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
1: అదేంటి ఎలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరిగింది, మరి డిసెంబర్ 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
2: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడ్ చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనం నుంచను, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉండను, ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
3: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
2: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు. అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
4: ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాకు నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటుండేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్ లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినేయడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించారు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తావు నువ్వు అంటే, అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశకి చెప్పాడు, మన మనకి ఇది అన్నపూర్ణదేవి, స్వామి మనకి ఇచ్చారు,
1: స్వామి
4: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం కొనుక్కుంటున్నాం, మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నాడు అనుకునేవారు. ఒక ఆయన చెప్పారు ఏంటంటే 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తారు, తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు మనం కూడా ప్రేయర్ చేసుకుందాం అని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు నువ్వు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా మీరేం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి.
1: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
4: చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరూ దాన్ని పాటించరు. వాళ్ళు చూశారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
1: మరి
2: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవారంట శివశంకర్ సాయి సార్తో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే, ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాడంటే, హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవాడు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే, ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్ షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అదే అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను స్వామి అంటున్నారు, మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని. అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు, ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
1: బ్రదర్స్, మీరందరూ హోమ్, అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్. కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు ఎప్పుడే రావద్దు, 25th December రండి అని, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు. కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికీ తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మన ఇల్లే కాదు, స్వామి కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
5: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 December 18th. మొదలు ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మందిరంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు, నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా ఓల్డ్ December 18th అది ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్లో, హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారో లేదైతే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టినారు ఆ స్పేస్ అటు సైడ్ కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా ఆ పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటుంటో చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి అంత ముందర ఎవరో చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనేకమని ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ ప్రాంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించి ఇచ్చారు చెన్నారెడ్డి గారికి, ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసి పాలు తాగారు. తర్వాత అసలు సింగ్ గారు కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది, యాక్చువల్గా సెంటర్లో అది, అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో అది. పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారు బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో 2-3 సార్లు చెప్పాడు స్వామి ఆ ఫోటో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, 2-3 సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 టైమ్స్ రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ స్వామి చెప్తారు కదా యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది, ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి. స్వామి అంటే నాదే కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తుంది అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని, ఆయనకి ఇవ్వాలని బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th December క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ ట్వైస్ థ్రైస్ వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసి వెళ్ళేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు, కాలేజీ స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొత్తులు వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేత నేనే చాలా సార్లు చూపించాను స్వామికి టేస్ట్ ఏంటి, కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రావిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్తా మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒక కప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
1: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు, మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావంతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వి ఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరవణం చేసుకోవడం, ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్ కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
6: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
7: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ కాలేజీ పిల్లలే. నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి. ప్రైమరీ స్కూల్, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరి పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వాడుకోరు, వారిని వదిలి నేను ఉండలేను.
6: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరికొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్, మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఈ దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మా కుదరండి మేము చేసుకుంటాము అని అనగానే స్వామి, అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటాచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటాచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పెయిస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
1: చాలా బాగుంది సాయి. మనం చూడండి ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంకా స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
5: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాను కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కు వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ. మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి, అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్ గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళం, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దాన్ని హీ స్టార్ట్ రోలింగ్ దట్. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా ఇలా మెలేసి లాస్ట్ లో చిన్న హోల్ ఉంటే దాన్ని పట్టుకుని ఉఫ్ఫని ఇలా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్ దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి హింసెల్ఫ్ హస్ ఫ్రైడ్ దట్. ఫ్రై చేసి మాకందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు గారు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఎక్స్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది, స్వామి చేసింది ఎంత బాగుంటుంది ఇంకా మధురం అది. దట్ వాజ్ ఏ గ్రాండ్, అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదండి. అనుభూతి అనేటు ఉంటుంది, ఆనందం చెప్పడానికి లేదు అది. దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ సే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక్ వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు అది, మా ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తిన అన్నారు పక్కనే ఉంది, అయితే ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని టక్మని ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు కానీ కాదు అది.
1: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని, అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
6: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్వామి పోర్టికలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ అపాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే, ఆ నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకు కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో? సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మరీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు, నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
0: చూసావా సాయికుమార్, స్వామి ప్రేమ, వెయ్యి తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి స్వామి ప్రేమ అతీతం. మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మాత్రం ఒక హై లెవెల్,
1: మన ఊహకే అందనిది,
0: మన ఊహకే అందదు.
6: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు, వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003లో జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రం మర్చిపోయారు, ఇప్పుడు పిలవని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి, ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి లేదు స్వామి, పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలాందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే, అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నాకు నేను రాగి సంకటి తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్న స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు స్వామి, ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే పిలవని పేరంటానికి నేనెందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్నా మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
1: చాలా బాగుంది భార్గవ్. ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు, అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారనమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
5: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు. దివాకర్ వెంకటావధాని గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. మేము కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టేసి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్క ఉండని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చారు. కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంత స్టూడెంట్సే అని చెప్పేసి చూడు చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్స్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాను అని చెప్పేసి బాయిలర్స్ చూపించారు. ఇదంతా గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే. అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళ అప్పుడే చేశారు, స్వామి నువ్వేం చదువుతున్నావు ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాడు అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చిండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. నేను బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సర్వది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచి పెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచి పెట్టిస్తున్నానో తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదారులు, స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే, భాగ్యం అవకాశం కాదు ఇది, ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పెడితే రేపు పొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను, అందుకని సేవ. ద్రౌపది కృష్ణుడికి చిన్న చీర ముక్క ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది, అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తాను కదా ఆయన భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని, అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు, అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు, ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
1: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే మనం చేసినటువంటి ఈ మంచి పనులు ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్, అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది, ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది?
4: సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తుంది, మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన అంటే ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగ నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను. అలాంటి
1: అట్మాస్ఫియర్
4: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూసారు, మనం మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్ ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి చెప్తాడు కదా.
8: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తల ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలొక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ల మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికీ అందరమన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
1: మరికంట
9: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడారనమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవక అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ ఏమన్నాడంటే ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
10: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అనమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది. ఇది మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఓన్లీ వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికీ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి మీకు అర్థం కావట్లేదు, నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పుకుంటూ అలాగా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించుని ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపు ఇలాగా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేము చేయాలి, ఇది చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గానీ మీరెందుకు గొప్పలు పోతున్నారు ఇవేం మాటలు లేకుండా
1: తన డ్యూటీ
10: నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యత తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అది చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉండింది. అది
4: కాదు, ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేనున్నాను అని నిదర్శనం చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా నాతోటే స్వామి ఉన్నారు. ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతో ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
1: చెప్పా.
11: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే ఒకసారి కుల్వంత్ హాల్లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది. నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడూ మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడూ మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అనే ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ది కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి పర్లేదు అని నేను వాటర్ ఏమి అపాయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళు
4: జీహెచ్ అంటే జనరల్
11: హాస్పిటల్ అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా మీ ఈవెంట్ చాలా బాగుంది ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావు, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను, అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను. నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నా నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ బెటర్మెంట్ రాసుకొని మళ్ళీ స్కోర్ చేసుకోవచ్చు, అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళీ బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళీ బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటలు వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను, ఎగ్జామ్ రాశాను, నాకు 75 వచ్చింది. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా వాటేటిని పట్టించుకోకుండా నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు, రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి సుప్రభాతాలు చేయాలి ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి, కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు 1 స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్స్ తీసుకుంటానని, అదేవిధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు, ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మేవాళ్ళు నమ్మరు, కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ షేర్ చేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నువ్వు లాస్ట్ టైము సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడ ఉన్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమటి నీళ్ళాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయంటే స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరు అని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
1: చాలా బాగుంది. మనకంట
9: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్ తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వు ఎక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నానండి మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము వాళ్ళ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను, స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచి ఎవరు అన్నా అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బట్టర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్న టీచర్ అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుందో అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడుచుంటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నారు. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు. వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
4: అయిపోయింది.
9: అంతా మర్చిపోయి ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అని. అంటే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను, స్వామి ఇక్కడే ఉన్నారు ఎక్కడే పారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యి, ఎందుకు నా గురించి ఎదుగుతున్నావు, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీరు రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి వెళ్ళొచ్చు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ నన్ను పిలుస్తున్నాను, నేను వెళ్ళాలి అని. నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి, నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మన పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
4: అద్భుతం. ఇంకెవరైనా
1: చెప్తారా?
12: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అన్నమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయ వల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను, మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదన్నమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజ్లోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాడిని, స్వామికి ప్రే చేసేవాడిని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను. స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నాకు కాళ్ళు నొప్పి పడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట. రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్డ్ ఇన్స్టంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడూ పొందుతూ ఉన్నాను.
1: చెప్పు దశేరి.
0: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వారం రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని అట్లా అనుకున్నాను. తర్వాత కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు

0: అట్లా అనుకున్నాను. తర్వాత కొన్ని కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు, తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది, కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా అన్ని
1: చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గరికి.
2: చాలా బాగుంది నీ విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్, దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
3: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు, దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలున్నాయి.
4: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
3: చెప్పు ఉదయ్.
4: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకటి నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచ్డీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్ లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపులు డబ్బంతా తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు, జ్వరం ఎలా ఉంది, అది ఏదైనా టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు, ఏమన్నా తిన్నావా అని అడిగితే తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే, లేదు సార్, ఆ అబ్బాయి తినలేకపోయాడు, అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను అని అంటే నా వైపు తిరిగి, నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు, అసలు కొంచెమైనా ఆ అబ్బాయి తినలేకపోతున్నాడంటే నువ్వు పెట్టి తినిపించాలి గాని నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినచ్చు కదా, నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి, నా చేతి నుంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నేను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది ఆ హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు, సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
2: చాలా బాగుంది.
5: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి, నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్.

0: అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అని అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకుని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చోండి, దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేని లోడ్ ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా డిసెంబర్ అక్టోబర్ 5th న నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే, ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయిన టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేస్తున్నాం. ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్, రాత్రి 2 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్న. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను, నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే, లేదు లేదు స్టూడెంట్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని పంపించాను పడుకోమని. వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నారు. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని. డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే, అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మొదలైంది. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేసినా, 2 రోజులు అయింది దేవీపాలనం చేసి, సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 week హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 week హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మదర్లో కలుగుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూసాను ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే, ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే, నేను ఎందుకు బాధపడుతున్నాను మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానమాట. అలా మాట్లాడుతున్నాను. ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం ఆ వయసు కూడా లెక్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే, ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే, స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, స్వామి ఇంకెంత ప్రేమ చూపించి ఉండాలి వీళ్ళ మీద, వీళ్ళు మనకంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు, డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
1: అశోక్,
2: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
1: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, ఎంబీఏ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
2: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే, భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను. అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది. నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు? మీరే నా గురువు. మీరు చెప్పారు స్వామి ఒకనాడు, మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని. అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నిజంగా స్వామియే మనకి జగద్గురువు అని తెలుస్తుంది. అంతేకాదు, ఈ జగద్గురువు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
1: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
3: 2 గంటలు అయిపోతుంది,
1: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజీ షెడ్యూల్ లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళ అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
3: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@sssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత వారం శ్రీకాకుళం బాల వికాస్ చిన్నారులు భగవాన్ బాబావారి వచనామృతం ఆధారంగా చేసిన ఒక చక్కని రూపకాన్ని విన్నారు కదా. అయితే ఈ వారం కూడా ఈ పిల్లలు మరొక అందమైన కార్యక్రమాన్ని మనకి అందించనున్నారు. ఈనాడు ఈ బాల వికాస్ విద్యార్థులు ఒక క్విజ్ కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రండి, ఇక ఆలస్యం చేయకుండా క్విజ్లోకి వెళ్దాం.

0: సాయిరాం పిల్లలు.
1: ఈ రోజు మాకు మీరు క్విజ్ పెడతానన్నారు.
0: అవును, మనందరం ఇప్పటి వరకు బాల వికాస్ లో చెప్పుకున్న విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకునే విధంగా క్విజ్ పెడతాను. అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. ఒక పోటీలా కాకుండా ఒకరికొకరు సపోర్ట్ గా ఉండి ఆడాలి. సరేనా?
2: సరే టీచర్.
3: మరి క్విజ్ లో రౌండ్స్ ఎన్ని చెప్పండి టీచర్.
0: ఆ విషయమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి రౌండ్ లో స్వామి అవతార వైభవం సంబంధించిన ప్రశ్నలు, రెండవ రౌండ్లో రామాయణ భారత భాగవతాలకు సంబంధించిన ప్రశ్నలు, ఇక మూడవ రౌండ్లో మతములు, ప్రవక్తలు, చిహ్నములు, గ్రంథములు, నాలుగవ రౌండ్ జనరల్. అర్థమైంది కదా? మీ అందరినీ ఐదు గ్రూపులుగా విభజిస్తున్నాను. అవి ఏమిటంటే స్వామి చెప్పిన మానవతా విలువలు. ఏమిటవి చెప్పండి?
2: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
0: కరెక్ట్ గా చెప్పారు. ఈ మానవతా విలువలను మనం ప్రతినిత్యం ఆచరిస్తే మన జీవితం బంగారు బాటగా స్వామి మలుస్తారు. అందుకే మానవతా విలువలను ఆధారంగా చేసుకుని పిల్లలందరి కోసం బాల వికాస్ కార్యక్రమం పెట్టారు స్వామి. సరే, ఇక మొదటి రౌండ్ మొదలు పెడదామా? ఇప్పుడు మొదటి రౌండ్ లో మనం చెప్పుకున్న ప్రకారం స్వామి అవతార విషయాలను గురించి ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. సత్యం, మొదటి రౌండ్ లో మీ మొదటి ప్రశ్న, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడు ఎక్కడ పుట్టారు?
4: 1926 నవంబర్ 23 పుట్టపర్తిలో పుట్టారు.
0: కరెక్ట్. ఇప్పుడు ధర్మ, మీ ప్రశ్న, స్వామి తల్లిదండ్రులు ఎవరు?
5: ఈశ్వరాంబ, పెద వెంకమరాజు.
0: కరెక్ట్. శాంతి, మీ ప్రశ్న, స్వామి అవతరించిన వంశము ఏది?
6: రత్నాకర వంశం.
0: స్వామి వంశానికి సంబంధించిన ఒక భజన పాట మీకు నేర్పించాను, గుర్తుందా?
2: గుర్తుంది టీచర్.
0: ఒకసారి పాడదామా?

0: బాగుంది, బాగా పాడారు అందరూ. ఇప్పుడు నాలుగవ ప్రశ్న, ప్రేమ గ్రూప్, మీకు పుట్టపర్తిలో గల పవిత్రమైన నది ఏది?
1: చిత్రావతి.
0: బాగుంది. ఇప్పుడు అహింస, మీ ప్రశ్న, పుట్టపర్తిలో స్వామి ఆశ్రమం పేరేమిటి?
2: ప్రశాంతి నిలయం.
0: కరెక్ట్. ఇప్పుడు సత్య గ్రూప్ మొదటి రౌండ్ లో మీ రెండవ ప్రశ్న, పుట్టపర్తికి గల అసలు పేరు ఏమిటి?
3: గుల్లపల్లి.
0: గుల్లపల్లి కాదు, గొల్లపల్లి. కరెక్ట్. ఏంటి?
4: గొల్లపల్లి.
0: కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ధర్మ, మీ ప్రశ్న, స్వామి ఏర్పాటు చేసిన భజన మండలి పేరేమిటి?
5: పండరీ భజన మండలి.
0: కరెక్ట్. శాంతి, మీ ప్రశ్న, స్వామి పాడిన మొట్టమొదటి భజన ఏమిటి?

0: సమాధానం.
1: సరైన సమాధానం. ఇప్పుడు ప్రేమ, మీ ప్రశ్న. స్వామి జీవిత చరిత్ర రచించబడిన గ్రంథం పేరు ఏమిటి?
2: సత్యం సుందరం శివం.
1: సత్యం సుందరం శివమా? లేకపోతే దాని ఆర్డర్ ఏమైనా మారుతుందా?
2: ఆర్డర్ మారుతుంది టీచర్.
1: ఏది మరి సరైనది?
2: సత్యం శివం సుందరం.
1: సరిగ్గా చెప్పారు. ఇప్పుడు అహింస, మీ ప్రశ్న. స్వామి తాను దైవాన్ని అని ఎప్పుడు అవతార ప్రకటన చేశారు?
2: 1940 అక్టోబర్ 20.
1: బాగుంది, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఈ రౌండ్ లో ఆఖరి ప్రశ్న. సత్య, మీ ప్రశ్న. భగవంతుని టెలిఫోన్ నంబర్ గా స్వామి దేనిని పేర్కొన్నారు? దాన్ని ఏమంటారు? కరెక్ట్. ఇప్పుడు ధర్మ, మీ ప్రశ్న. పుట్టపర్తి నుండి ప్రచురింపబడే ఆధ్యాత్మిక మాసపత్రిక ఏది?
2: సనాతన సారథి.
1: కరెక్ట్. శాంతి, మీ ప్రశ్న. ఈశ్వరమ్మ గారికి తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి?
2: నామగిరమ్మ.
1: చాలా చక్కగా చెప్పారు. ఈ పేరు చాలా మందికి తెలియదు. మనందరికీ ఏం తెలుసు? ఈశ్వరాంబ అని మాత్రమే తెలుసు. కానీ ఈశ్వరాంబ గారికి అసలు పేరేంటి అంటే నామగిరమ్మ. ఇప్పుడు ప్రేమ, మీ సమాధానం, మీ ప్రశ్న. ప్రేమ, మీ ప్రశ్న. స్వామివారి సుప్రభాతమును రచించినది ఎవరు?
2: శ్రీ తిరుమలాచారి.
1: ఆయన పూర్తి పేరేంటి?
2: దుప్పాడ తిరుమలాచారి.
1: దుప్పాటి, దుప్పార కాదు, దుప్పాటి తిరుమలాచారి గారు. ఇప్పుడు అహింస, మీ ప్రశ్న. సాయిబాబా అని స్వామి మల్లె పువ్వులను విసిరారు కదా, ఎప్పుడు అవతార ప్రకటన చేసినప్పుడు మల్లె పువ్వుల్ని ఇలా చెల్లారు, అప్పుడు సాయిబాబా అని ఏర్పడ్డాయి కదా. సాయిబాబా అన్న పదమునకు అర్థమేంటి?
2: సా ఆయి బాబా, దివ్యత్వము కలిగిన తల్లి తండ్రి అని అర్థం.
1: వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడితో మన మొదటి రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మన రెండో రౌండ్ ని మన దివ్య టీచర్ కండక్ట్ చేస్తారు. సరేనా?
2: సరే.
3: పిల్లలు,
4: రెండవ
3: రౌండ్ దేనికి సంబంధించింది?
4: రామాయణ భారత భాగవతాలు.
3: సరే, దీనిపై ప్రశ్నలు అడుగుతాను. సరేనా?
4: సరే.
3: సత్య, మీ మొదటి ప్రశ్న. వనవాస కాలంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఏ పర్వతంపై నివసించేవాడు?
5: చిత్రకూటం.
3: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ గడిపారు?
2: విరాటరాజు కొలువులో.
3: శాంతి, మీ ప్రశ్న. భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు?
2: సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాను.
3: ప్రేమ, ఇక మీ ప్రశ్న. రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఎవరు ఉపదేశించారు?
2: విశ్వామిత్రుడు.
3: ఎప్పుడో తెలుసా?
6: మాకు తెలుసు టీచర్.
3: చెప్పండి.
6: రామ లక్ష్మణులు యాగ సంరక్షణకు వెళ్తారు కదా, అప్పుడు.
3: అప్పుడు మార్గ మధ్యలో విశ్వామిత్రుడు ఉపదేశించారు. ఇక అహింస, మీ ప్రశ్న. మహాభారత సందేశం ఏమిటి?
2: ధర్మో రక్షతి రక్షితః.
3: అంటే
2: ధర్మాన్ని రక్షించిన వాడే రక్షించబడతాడు.
3: ఇక ఈ రౌండ్ లో సత్య, మరలా మీ ప్రశ్న. భారతంలోని ఏ పర్వంలో భగవద్గీత ఉన్నది?
5: భీష్మ పర్వము.
3: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రం బోధించిందెవరు?
2: భీష్ముడు.
3: శాంతి, మీ ప్రశ్న. భగవద్గీతలో ఎన్ని శ్లోకములు ఎన్ని అధ్యాయములు ఉన్నాయి?
2: 700 శ్లోకములు 18 అధ్యాయములు ఉన్నాయి.
3: ప్రేమ, మీ ప్రశ్న. వ్యాసుని భాగవత రచనకు ప్రోత్సహించిందెవరు?
2: నారద మహర్షి.
3: అతను ఎప్పుడూ కూడా ఒక నామాన్ని జపిస్తుంటారు. ఏంటది?
4: నారాయణ నారాయణ.
3: వెరీ గుడ్. అహింస, మీ ప్రశ్న. తెలుగులో భాగవతమును రచించిన ప్రఖ్యాత కవి ఎవరు?
6: బమ్మెర పోతన.
3: సత్య, ఈ రౌండ్ లో మీ చివరి ప్రశ్న. గాయత్రీ మంత్ర ద్రష్ట ఎవరు? గాయత్రీ మంత్ర ద్రష్ట ఎవరు?
0: విశ్వామిత్రుడు.
3: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. గట్టిగా చెప్పండి అమ్మా. సత్య,
6: విశ్వామిత్రుడు.
3: ధర్మ, మీ ప్రశ్న. విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం పేరేంటి?
2: సిద్ధాశ్రమం.
3: శాంతి, మీ ప్రశ్న. కృష్ణుడు ధరించే హారం పేరేంటి?
2: కౌస్తుభం.
3: వెరీ గుడ్. ప్రేమ, మీ ప్రశ్న. అయోధ్య నగరం ఏ నదీ తీరమును కలదు?
2: యమునా నది.
3: వెరీ గుడ్. అహింస, మీ ప్రశ్న. గోపికల భక్తికి యాదవుల భక్తికి గల భేదమేమిటి?
6: గోపికలు సర్వదా కృష్ణ, మేము నీవారము అనేవారు. యాదవులు కృష్ణ, మేము మావారు అనేవారు.
3: అది వాళ్ళిద్దరు భక్తులకి డిఫరెన్స్ అనమాట. చూడండి, ఏంటనేవారు గోపికలు ఎప్పుడు కూడా కృష్ణ నేము నీవాడము అనేవారు, కానీ యాదవులు మాత్రం కృష్ణ నీవు మావాడివి అనేవారు అనమాట. అదే ఆ ఇద్దరికి ఉండే డిఫరెన్స్. ఇక మూడవ రౌండ్, మతములు గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ రౌండ్ కి దీపా టీచర్ కండక్ట్ చేస్తారు. సరేనా?
6: సరే టీచర్.
7: సాయిరాం పిల్లలు,
4: సాయిరాం టీచర్.
7: ఇక మూడవ రౌండ్ స్టార్ట్ చేద్దామా?
4: సరే టీచర్.
7: సత్యం, మీ ఫస్ట్ క్వశ్చన్. శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధారం ఎక్కడ ఉంది?
5: సాయిహుండం.
7: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. రంజాన్ ఉపవాసం దేనికి ముడిపడి ఉంది?
6: సూర్యదర్శనం.
7: సూర్యదర్శనమా నక్షత్ర దర్శనం?
6: చంద్రదర్శనం.
7: వెరీ గుడ్. మరి మర్చిపోయారా?
0: లేదు టీచర్.
7: శాంతి, మీ ప్రశ్న. మక్కా మదీనా ఎక్కడ ఉంది?
2: సౌదీ అరేబియా.
7: ప్రేమ, మీ ప్రశ్న. సిక్కుల మత గ్రంథం ఏది?
6: గురు గ్రంథ్ సాహిబ్.
7: ఓకే, వెరీ గుడ్. అహింస, మీ ప్రశ్న. అగ్ని ఏ మత చిహ్నము?
6: జోరాస్ట్రియన్.
7: వెరీ గుడ్. సత్య, మీ ప్రశ్న. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు?
5: మహమ్మద్ ప్రవక్త.
7: వెరీ గుడ్. ఇంకోసారి చెప్పమ్మా.
5: మహమ్మద్ ప్రవక్త.
7: ధర్మ, మీ ప్రశ్న. ప్రవర్త కాదమ్మా, మహమ్మద్ ప్రవక్త. మళ్ళీ చెప్పండి.
5: మహమ్మద్ ప్రవక్త.
7: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న. జోరాస్ట్రియన్ మత పవిత్ర గ్రంథం ఏది?
6: జెండ్ అవస్థ.
7: హిందూ మత గ్రంథం ఏదమ్మా?
2: భాగవతం.
7: సరిగ్గా చెప్పండి.
2: భగవద్గీత.
7: బౌద్ధ మత పవిత్ర గ్రంథం ఏది?
6: ధర్మపదము.
7: వెరీ గుడ్. అహింస, మీ ప్రశ్న. క్రైస్తవ మత ప్రవక్త చిహ్నం లేవి?
6: క్రీస్తు చిహ్నము సిలువ.
7: ఈ నాలుగో రౌండ్ దివ్య టీచర్ కండక్ట్ చేస్తారు.
3: సాయిరాం, మీకు మూడో రౌండ్ లో టీచర్ దేనికి సంబంధించి ప్రశ్నలు అడిగారు?
4: రామాయణ భారత భాగవతాలు
3: కదా. వీటిలో రామాయణానికి సంబంధించి మనం బాల్వికాస్ లో ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం, అదెవరైనా చెప్పగలరా?
0: టీచర్, నేను చెప్తాను టీచర్.
3: చెప్పు చరిష్మా.

0: వెరీ గుడ్. చూసారా, ఈ ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణం అంతా ఉంది కదా. సరే, ఇక మనం నాలుగో రౌండ్ ని మొదలు పెడదామా?
1: సరే.
0: నాలుగో రౌండ్ దేనికి సంబంధించింది
1: కదా.
0: సత్య, మీ మొదటి ప్రశ్న, తెలుగు నక్షత్రములు ఎన్ని?
2: 27.
0: అవి ఏమి?
2: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
0: వెరీ గుడ్. చూసారా, చిన్న పిల్లైనా చాలా చక్కగా నక్షత్రాలన్నీ చెప్పింది. ఒక్కసారి సాహితీకి అందరూ క్లాప్స్ కొట్టండి. ఇక ధర్మ, మీ ప్రశ్న, తెలుగు నెలలెన్ని?
3: 12.
0: అవి ఏంటి?
3: చైత్రం, వైశాఖం, జాతం, ఆచారం, శ్రావణం, భాద్రపదం, ఆత్వర్యం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం.
0: వెరీ గుడ్. శాంతి, మీ ప్రశ్న, ఋతువులు ఎన్ని? అవి ఏంటి?
4: 6. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు.
0: వెరీ గుడ్. ప్రేమ, మీ ప్రశ్న, నవరత్నాలు ఎన్ని?
5: 9.
0: అవి ఏమి?
5: వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, మౌక్తికము, ప్రవాలము.
0: వెరీ గుడ్. అహింస, నవవిధ భక్తి మార్గములు ఏవి?
6: శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం.
0: సరేనా. ఇక సత్య, మీ ప్రశ్న, వినాయకుడు వాహనం పేరేంటి?
1: ఎలుక.
0: వెరీ గుడ్. ధర్మ, మీ ప్రశ్న, దుర్గాదేవి వాహనం ఏది?
1: సింహం.
0: శాంతి, సరస్వతీదేవి వాహనం ఏంటి?
1: హంస.
0: ప్రేమ, శివుడి వాహనం ఏంటి?
1: నంది.
0: ఇక అహింస, కుమారస్వామి వాహనం ఏంటి?
1: నెమలి.
0: వెరీ గుడ్. ఇప్పుడు మనం బాలి వికాస్ లో కొన్ని స్వామి చెప్పిన కొన్ని వాక్య విభూతులను చెప్పుకున్నాం కదా. అందులో నేను సగం ఆ సెంటెన్స్ లో సగాన్ని చెప్తాను, మీరు మిగతా సగం పూర్తి చేయాలి. సరేనా?
1: సరే టీచర్.
0: సత్య, మీది, అతి భాష మతిహాని.
3: మిత భాష అతిహాయి.
0: వెరీ గుడ్. ధర్మ, మీకు, అన్నము నిమిత్తమై కాదు
1: ఆదర్శం నిమిత్తమై జీవించండి.
0: శాంతి, మీకు, గడిచిన నిమిషం మరల రాదు,
1: వచ్చే నిమిషం మీది కాదు.
0: వెరీ గుడ్. ప్రేమ, నోరు మంచిదైతే
1: ఊరు మంచిదవుతుంది.
0: అహింస, ఇక చివరిది, నాలుకపై భగవన్ నామము. ఇంకెవరైనా చెప్పగలరా?
1: చెప్తాం టీచర్. చేతులతో భగవాన్ నామము.
0: కాదు,
3: చేతులతో దీనజన సేవ చెయ్యండి.
0: కరెక్ట్. నాలుకపై భగవన్ నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి. ఓకే, సరేనా. స్వామి కొన్ని వర్డ్స్ చెప్పారు కదా, దానికి అబ్రివేషన్స్ అన్ని అడుగుతాను. సత్య, మీకు, స్వామి ఏబిసి అంటే ఏం చెప్పారు?
1: ఆల్వేస్
0: ఏంటి ఇంకోసారి చెప్పండి.
7: ఆల్వేస్ బీ కేర్ఫుల్.
0: ధర్మ 4F ఏం చెప్పారు స్వామి 4F గురించి?
4: ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్.
0: శాంతి, స్వామి 5Ds అని దేన్ని చెప్పారు?
5: డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: ప్రేమ, స్వామి వాచ్ గురించి ఏం చెప్పారు?
1: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: ఇక అహింస మీ ప్రశ్న. క్రైస్తవ మత చిహ్నము ఏంటని చెప్పారు ఇందాక? సిలువ కదా, దాని మీనింగ్ స్వామి ఏమని చెప్పారు?
4: క్రాస్,
0: ఐ అనే ఈగోని నిర్మూలించాలి. అదే కదా స్వామి చెప్పింది,
4: నిర్మూలించాలి.
0: సరే పిల్లలు, ఈ క్విజ్ ప్రోగ్రామ్ బాగుందా?
1: బాగుంది టీచర్.
0: అందరికీ నచ్చిందా?
1: నచ్చింది టీచర్.
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బాల్ వికాస్ అనే కార్యక్రమానికి సంబంధించి తయారు చేసిన బోధన పద్ధతులు, సిలబస్ అంతా కూడా పిల్లలలో చిన్ననాటి నుండి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను బంగారు బాటలో పయనించి వారి తల్లిదండ్రులకు, సంఘానికి, దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తారనే ఆశయంతో స్థాపించారు. అందులో భాగంగా ఉన్న పిల్లలైన మీరు గురువులుగా ఎన్నుకోబడిన మనమందరం చరితార్థులం. అందరూ పిల్లలు చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరెన్నో విషయాలతో వచ్చే బాల వికాస్ క్లాస్ లో కలుద్దాం. జై సాయిరాం.
1: జై సాయిరాం.
8: శ్రీకాకుళం బాల వికాస్ పిల్లలచే నిర్వహింపబడిన ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, గురువులు వారి పేర్లు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న గురువులు శ్రీమతి వి శ్రీదివ్య, శ్రీమతి పి దీప, శ్రీమతి లావణ్య. ఇందులో పాల్గొన్న విద్యార్థులు చిన్నారులైన లక్ష్మీసాయి, మహిత, సాయి సాహితి, చరిష్మా సాయి, మాధురి, సాయి శరత్, ఆకాష్, కమలి, చరిష్మా, రమ్య, సాయి ప్రేరణ, శ్వేత. ఈ చిన్నారులందరినీ కూడా స్వామి తన ఆశీస్సులు దండిగా కురిపించమని స్వామిని మనసా వాచ కర్మణా వేడుకు.
9: ఇంతవరకు మీరు శ్రీకాకుళం బాల వికాస్ చిన్నారులు అందించిన క్విజ్ కార్యక్రమాన్ని విన్నారు. ఇది విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. వచ్చేవారం మరొక చక్కని కార్యక్రమంతో మన శ్రీకాకుళం బాల వికాస్ చిన్నారులు శ్రోతలందరినీ అలరిస్తారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2వ తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్న స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటాను కోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తి భవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమస్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ? దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కాని విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకు కూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాము. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకు చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికీ వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రమూ అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు, ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కాని మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకు ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నయ్యాడు. ఈ రాజు కూడాను అతన్ని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, నీ కుటూరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రమూ అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను,
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా,

0: అయ్యా,
1: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతునిపై బెగ్గు చెయ్యడు, భగవంతుని ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను

అనుగతనకై మడయు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. అడగనక్కర్లేదు. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు, లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం. అడుగుకోవటము, ప్రాప్తించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి, అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. అంతటి విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు. ఈ విశ్వాసం లేకపోవటం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి, విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితము లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్నీ తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం, కానీ డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే

0: ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో. మంచా చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్స్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్స్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలకు వచ్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిచ్చిబట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమునైన కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్స్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతో దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైన సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనసు, మనసుకు పుట్టినటువంటిది వాక్. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. సర్వుడు ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ను మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది, దీనిని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు, అనగా ఎప్పటికీ ఉండేటువంటిదే, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు, అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంతకాలం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను నీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరం తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి ఒక్కొక్క దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క, కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ. సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, రెండు ఒక్కటైపోయినాయి, కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది, కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది, కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఒక్కటి అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి ఈ వాక్. మైండ్ యొక్క బిడ్డ. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నేను తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకడు కావచ్చు, సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుక నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది, కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహభావం త్యాగం చేయటం కాదు, భావిద్యలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు, ఏదేమి త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి, వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్నే మనం మర్చిపోతున్నాం. మేఘమునంతా సూర్యుని నుంచినే పుట్టాయి, ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి, కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి, దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదే విధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పట్లో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివి అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడాను నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే అని అన్నింటినీ కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు అదనే స్థానం లేదు. కనుక ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇది నిజమైనటువంటి భక్తి.
1: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయ అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలిసేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
2: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరామ్. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకుందాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దీంతో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని, 10 గుర్రాలుగా పోల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి వారి కర్మ గనక గొప్పగా ఉండి, వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న హృదయంలోనే, వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదే విధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల. వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు. ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు. ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు, 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20. అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5, 5, 5, 5, 20 అవుతాయి. లేదు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10, 10, 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరము. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ, సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20, 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి. కాకపోతే ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం విజ్ఞా మనోమయము విజ్ఞానమయము అది లెక్క పెట్టుకున్నాం ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21 జీవుడు, ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసి లెక్కండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరో అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే చేరి పంచేంద్రియములన్నీ చీరక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయవలసిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? నాలుగు ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ నాలుగు ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే మూడు అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ నాలుగు బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు, ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్ ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, ఈ అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది. ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాలి. ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము మనోలయమైన మకారము ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది పెదవులు మూయరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి మూడు సార్లు మాత్రము మనము ఓంకారము మనం జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి వచ్చి ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటారు. ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు, స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము, ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకటి అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం మనం. 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకు వచ్చినాయండి, మన గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అమ్మలాంటిది. ఇందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారం. కాబట్టి మనకి ఈశ్వరమ్మలని మన హృదయం ఈశ్వరంబ సుత శ్రీమన్. అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే, మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉత్తిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహీతం. అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థమవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. గుణార్థం మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటికి వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ముని ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యము దైవ కార్యమే చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుచుకోవడము తలుచుకోలేకపోవడము ఇటువంటివి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రవసారిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.

దుప్పిస్తో దుప్పిస్త భక్తీశ్వర. రెండు సార్లు ఎందుకు అంటున్నామండి అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ మూడార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్రలే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్త ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట పరతీశ్వర, ఉత్తిష్ట జగద్దీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్తలోగా సుఖినో భవంతు, అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి, నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు, అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు ఘర్షణ పడుతున్నారు స్వామి, ఒకళ్ళనొకళ్ళు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది, ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా, మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పర్ధలు ఉండగలవా, ఘర్షణ పడగలరా, పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని అని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది, ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన, ఉత్తిష్టో ఉత్తిష్ట పతీశ ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణాపూర్ణ, పూర్ణమైన కరుణ, ఎందుకంటే లోకమంగళ సిద్ధయ్యే, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం. ఇక మూడో శ్లోకం అండి,

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తత విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడున్న ఆ స్వామి మీరు మేల్కోండి. తిష్టంతి సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు. కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి వాళ్ళందరూ, అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి, కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు. సేవక జనాహ తమ దర్శనార్థం, మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని వెలిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తమ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో అప్పుడప్పుడు. అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌధ్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌధ్య. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో? తిష్టంతి, ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి, కూర్చున్నారు ఎవరు? సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు? ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు? ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు, 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి? దర్శనదో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం. జ్ఞానం అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి, సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది? మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకుమించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి నన్ను బాధ సమస్తలు. మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతున్న హృదయంలో, ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తమ సుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అమితమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంత నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుంటే, ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి మీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామం కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాంతరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలని తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాదని పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్యం మహోత్సుకతయా, ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే, రండి, ఆదాయ దివ్య కుసుమాని. దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి? అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ. ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి ఆ శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్టపుష్పాల్ని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు, ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాని మనోహరాణి. మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు, ఈ తత్వాలు, ఈ జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రిమూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది. కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలని సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో? నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాలు ఎందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల ఎందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని త్యాగరాజ స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవనంది మూలే. అట్లా ఆ విధంగా ఒక భావం ఉండేటువంటి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

0: Ave Subramata.
1: దేశాంతరాగత బుధాస్ తవ దివ్యమూర్తిని సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గల వారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారటండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూఢార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే. కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సం. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది అండి. ఎంత చక్కగా ఉంచుకోండి అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది అండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి. అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన రసం త్యజస్రం. ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విందామని
0: శ్రుత్వా తవాద్భుత చరిత్రమ.

0: సుత్వా అథవా అద్భుత. ఇందాక మన నేత్రాల గురించి, రసరం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. సుత్వా తవా అద్భుత చరిత్రం అఖండ కీర్తిన్. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటున్నాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయిట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయిట. ఓహో, ఇదిగా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలో ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరికి వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, సుత్వా తవాద్భుత చరిత్రమఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థం అయితే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒక్కసారి సాయి సాయిరామని వినంగాని ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది. అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిందంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోందంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాం. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతం అయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన.
1: సీతా సతీ సమ విశుద్ధ

తవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదంబు జాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలం అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలలు ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మను నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం, గూఢార్థం. బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతి భీ, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్యనుతి భీ ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పడి ధరించాడో, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతుడు సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: Satya Saini.
1: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనల్ని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజూ ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విశంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరుతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన, ఏ విధంగా చేరుతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోనే మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం, మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తీసుకుని వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపర్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం అండి. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను, మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయిని అని. ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడ గురువు అయి మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16-17-18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపర్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం ఉంది. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను, మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయ.

0: పద్దెనిమిది నిమిషాల వరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పద్దెనిమిది నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడప్పుడు స్వామిని బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాము, అది తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో ఇదిగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలు ఎందు తలవంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
1: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యాన సిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్నవారు శ్రీమతి శేషవల్లి.
2: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి. దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలున. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్లగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్తకుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్తకుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్తకుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి, మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి, మనస్సనే ఎడ్లకు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటివైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి, మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండి,

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లెక్కాలి: ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యనరాధా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాధా. శివ సాయి సునికనరాధా, జీవ సువివేకమును కొనరాధా. ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనే వారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా పంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వేల కోట్ల సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్కదాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతే ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. ఒక్క నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామినే మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూపధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్ల పైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే, ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసె నీరధి ముత్యమౌ, మరచిపోకుడిట్టి మంచి మాట. మనస్సు ఎటు పారిపోతే అటు పారిపోని, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాము అనిపిస్తుంది, మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహం ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్య మహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటి ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగగానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి ద్రుల్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడ నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి, భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయ ధర్మ బినా సత్కర్మ నహి, ప్రజ్ఞానం వలన మనలో కరుణ దయ వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్ దాట్ ఈస్ ఓమ్నీ ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధివైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకు గాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా
పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. రెండు అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా నిర్మలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరకి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి రెండు కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడికంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్ళతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం.
జ్యోతి. రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచి రాజశేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు భాగవతంపై శ్రీ కోటా శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భాగవతం చదివితే భాగవతవరా అంటారు స్వామి. భాగవతవరా అన్నప్పుడు ఏమిటి బాగవడం అన్న ప్రశ్న వస్తే, మనలోని గుణాలు మారి సద్గుణాలు చేరి మనందరం కూడా స్వామికి ఏ విధంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్వామి ఏ విధంగా మనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మారుతామని అంటున్నట్టున్నారు స్వామి. అయితే ఈ విధంగా జరగాలి అంటే భాగవతం చదవాలి అని ఎందుకంటున్నారు స్వామి? భాగవతంలో ఉన్న మహిమ ఏమిటి, ఆ ప్రాశస్త్యం ఏమిటి అని మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అష్టాదశ పురాణాలు రాసిన తర్వాత మహాభారతం రాశారు వ్యాస మహర్షి. మహాభారతం అంటే ఎన్నో పర్వాలు కలిగి అందులో మానవ జీవితం గురించి, మానవుల మధ్యలో ఉండే పాలిటిక్స్ గురించి, రాజ్యకాంక్ష గురించి, యుద్ధాల గురించి, శాంతి అశాంతి గురించి, ఇలా ఎన్నో అంశాల గురించి వ్యాస మహర్షి చర్చించారు. కాబట్టి అది రాసిన తర్వాత ఆయనకే కొంత మనస్తాపం కలిగి మనసు చెదిరి లోపల శాంతి లేక బాధపడుతున్న తరుణంలో ఆయనకి నారద మహర్షి దర్శనమైందని చెప్తారు. అయితే నారద మహర్షితో తన గోడు విన్నవించుకున్నప్పుడు మహర్షి అన్నారట, నాయన, చతుశ్లోకి భాగవతం అని 4 శ్లోకాలు నేను నీకు చెప్తాను. అది విన్న తర్వాత దానిని గనక నువ్వు విస్తారం చేసి, అంటే వ్యాస మహర్షి చేసేదంతా విస్తారమే, వ్యాసము అంటేనే విస్తారం కాబట్టి, ఆ చతుశ్లోకి 4 శ్లోకాలని నువ్వు విస్తారం చేసి భాగవతము అన్న గ్రంథం గనక రచిస్తే, అది మానవాళికి అందిస్తే, ఎన్నో జన్మలు తర్వాత కూడా తరతరాలు తరింపజేసిన వాడి అవుతావు, నీ జన్మ చరితార్థం అవుతుందని చెప్పాట. ఆ విధంగా పుట్టుకొచ్చినది మనకి భాగవతము, అంటే మహాభారతం తర్వాత వచ్చినది. అయితే కథ ప్రకారము ఈ భాగవతము వ్యాస మహర్షి రాయడము, దానివల్ల ఆయనకి మళ్లీ శాంతి చేకూరడము జరిగిందని చెప్తారు పెద్దలు. మనకి తెలుగులో శ్రీ బమ్మెర పోతనామహర్షి ఈయన రాసిన భాగవతము మిగతా అన్ని భాగవతాల కన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. అంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందువల్ల అన్న విషయం గురించి నేను కొంత ప్రస్తావిస్తాను. మొట్టమొదట భాగవతము రాయక మునుపే పోతండంటాడు

నేను ఎప్పుడు పలుకుతాను అంటే రామచంద్రుడు పలికిస్తేనే పలుకుతాను అని ఏ మహానుభావుడు అనగలుగుతున్నాడో ఆ మహానుభావుల్లో అహంకారం అన్నది కొంతైనా లేదని తెలుస్తోంది. అంటే అహంకారమంతా పోయి లోపలంతా ఒక హాలోగా తయారైన భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుడు మాత్రమే రాయగలిగిన చరిత్ర రాయగలిగిన మహాగ్రంథము భాగవతం. కాబట్టి ఎంతమంది భాగవతం రచన చేయడానికి ప్రయత్నించినా కూడా ఒక ఆంధ్ర మహాభాగవతము పోతనగర్ రాసిన భాగవతానికి సరికాదని చెప్తారు పెద్దలు. అందువల్ల భక్తుడు అన్న పదానికి నిర్వచనం తాను అయి తాను రచించి మనకు అందించింది కాబట్టి భాగవతం స్వామి అంటారు. అటువంటి భాగవతం చదివితే నువ్వు భాగవతవరో బంగారు అని. అంటే ఎటొచ్చి మనం దేని గురించి చూస్తున్నామంటే అండి, అహంకార మమకారాలు జయించడమే మన జీవిత కర్తవ్యం కాబట్టి వాటిని జయించడానికి వాటిని తీసివేయడానికి భాగవతం చదవాలి. అదే కాకుండా భాగవతము మోక్షదాయిని. అంటే ఏ గ్రంథమైతే చదివితే మోక్షం అనేది తప్పకుండా వచ్చి మనకి చేరుతుంది, మనకి మళ్లీ ఈ జీవిత చక్రంలో రావడం అంటూ ఉండదో అటువంటి గ్రంథము భాగవతం. దీనికి నిదర్శనం ఏమిటి? దీనికి నిదర్శనము భాగవతంలో మొట్టమొదట వచ్చే పరీక్షిత్ మహారాజు కదే. 7 రోజుల్లో తాను పోతాను శాపవశాత్తు అని తెలిసిన పరీక్షిత్తు, ఈ 7 రోజుల్లో నేను ఏమి చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఈ జీవిత పరమార్థం నెరవేరుతుంది అని పెద్దల్ని ప్రశ్నిస్తే వారన్నారట, చెప్పదగ్గ గురువు గనక ఉంటే ఆయన చెప్తే నువ్వు వింటే భాగవతం చాలయ్యా, 7 రోజులు విను, దానివల్ల నీకు మోక్షం వస్తుందని పెద్దలు చెప్పారట. మరి ఎవరు ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన వెతుకుతుంటే భగవంతుడి కృప వల్ల ఆ గురువు రానే వచ్చాడు సుఖమహర్షి. సుఖమహర్షి వచ్చి పరీక్షిత్ దగ్గర కూచుని 7 రోజులు సప్తాహంగా మొట్టమొదటిసారి, అంటే సప్తాహ దీక్ష అనేది ఇప్పుడు మనకి బాగా వింటున్నామండి, అయితే అప్పుడు సప్తాహం అని ఎందుకన్నారంటే 7 రోజుల్లో మరణిస్తాడు పరీక్షిత్. కాబట్టి ఈ 7 రోజుల్లో భాగవతం చెప్పాలి. అందుకని 7 రోజులు కూడా ఉన్న ప్రదేశం నుంచి కదలకుండా పరీక్షిత్ కూర్చునుంటే, తాను అస్సలు కదలకుండా సుఖమహర్షి ఆ భాగవతం చెప్తూ ఉంటే విని తరించినవాడు పరీక్షిత్తు. అందువల్ల భాగవతం మోక్షదాయిని. ఇది ఆ రోజు విషయమే కాదండి, ఈ రోజుకైనా కూడా మనకి భాగవత సప్తాహం అయినప్పుడు అందులో నిమగ్నమై మనసు లగ్నం చేసి వేరే వ్యాపకాలేం పెట్టుకోకుండా ఆ భాగవతం వింటూ ఉంటే గనక 7 రోజులు మనకు కూడా సరిపోతుందేమో ఆ భగవంతుడి అనుగ్రహం కోసం. మోక్షం మనకి అందాలా ఎప్పుడు అందాలి అనేది స్వామి నిర్ణయం. అయితే మన వంతు మనం చేయగలిగిన ప్రయత్నం మాత్రము తప్పకుండా శ్రవణము శ్రవణం శ్రవణం. కాబట్టి అసలు శ్రవణం చేయడము అన్న నవవిధ భక్తి మార్గాల్లోని మొదటి మెట్టు భాగవతం నేర్పిస్తుంది మనకి ఎలా శ్రవణం చెయ్యాలి అని. ఇక మోక్షము అన్న పెద్ద పదము కాకపోయినా కూడా మనలో ఒక దాగి ఉండి నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పుతుంది భాగవతం. అదేమిటంటే భక్తి. స్వామి అంటారు అందరిలోనూ ఉన్న విషయం భక్తి. ఈ భక్తి అనేది కొత్తగా బయట నుంచి వచ్చి మనం చేర్చుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు, అది వస్తుంది. అయితే ఈ భక్తిని మేల్కొల్పాలి, జాగృతం చేయాలి. మేల్కొల్పాలి అంటే ఒక ఘంటానాదం వంటి శక్తి కావాలి, బయట నుంచి వచ్చి ఆ శక్తి లోపలున్నదాన్ని మేల్కొల్పాలి. అటువంటిది భాగవతం. అంటే చూడండి, భాగవతంలోని కథలు ఆ చరిత్రలు భక్తుల జీవితాలు చూసినప్పుడు ఎక్కడో అది మనలో హృదయంలో ఒక చెదరని ముద్ర వేసి ఒక నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మనలోని భక్తిని మేల్కొల్పి మన భక్తుల్ని చేస్తుంది. అందుకని ఒక విధంగా చూస్తే భాగవతం ఫర్టిలైజర్ లాంటిది. అంటే లోపల ఉన్న భక్తిని అది వేసినా కూడా, అంటే ఎంత దున్నినా కూడా మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది బయటికి రాని భక్తి అన్న శక్తిని అది ఒకసారి వినడం వల్ల ఆ భక్తిని మళ్లీ సృజింపజేస్తుంది. అంటే అది భాగవత శక్తి. కలియుగంలో భక్తిరేవ గరియసి అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు కర్మ చేయొచ్చు, మీరు జ్ఞానులు కావచ్చు, ఎన్ని చేయగలిగినా కూడా భక్తి కన్నా మించిన శక్తి మార్గం లేదయ్యా అని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే ఇందులో ఏదో చాలా గొప్ప విషయమే ఉండాలి. హరినామం చెప్తే చాలు, నారాయణ నామం చెప్తే చాలు కలియుగంలో అని ఒక చక్కని కథ గుర్తుకొస్తుంది. నారద మహర్షి ఒకసారి యమలోకానికి వెళ్లి యమలోకం ఎలా ఉంటుంది ఆ లోపల కథ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నట్ట వెళ్లారట. వెళ్లి యమధర్మరాజుతో మాట్లాడుతూ అన్నారు.
అన్నారట. అయినా నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటే యమధర్మరాజు అన్నారట, స్వామి మీకెందుకు లేండి లోపలికి, అది ఎలా ఉంటుందో నేను వర్ణిస్తాను అంటే, కాదయ్యా నేను వెళ్ళి చూడాలన్నారట. అంటే మరి స్వామి మీరు లోపలికి వెళ్ళి అది చూడలేక పరిగెత్తుకుని తిరిగి వచ్చేస్తే గనక నన్ను అడగండి అన్నారట. అంటే కాదు బాబు నేను చూడాలన్నారట. అంటే సరే అని ఒక భటుణ్ణి పిలిచి ఆ లోపలికి పంపించడం జరిగింది. నారద మహర్షి లోపలికి వెళ్ళిపోయి అతి త్వరలోనే త్వరగా బయటకు వచ్చేశారట. వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వస్తే యమధర్మరాజు అన్నారట, చూడండి స్వామి నేను చెప్పాను కదా మీరు అక్కడ ఉండలేరు, వాళ్ళు పడుతున్న యమ యాతన చూసి మీరు ఉండలేరు, మీ మనసు హృదయం సున్నితము కాబట్టి మీరు ఉండలేరని నేను తెలిసే చెప్పానని. అంటే నారదుడు అన్నారట, నిజమేనాయన నేను అవన్నీ ఏం చూడలేకపోయాను, కానీ నాకు నిజంగా చాలా అద్భుతం అనిపిస్తోంది విషయం అన్నారట. ఏమిటి స్వామి అద్భుతం అంటే అన్నారట, నాలుగే నాలుగు పదాలు, నాలుగే నాలుగు అక్షరాలు, ఐదు అక్షరాలు నారాయణ, నాలుగు అక్షరాలు నారాయణాయ, ఐదు అక్షరాలు నారాయణ అన్న నాలుగు అక్షరాలు చేసుకునుంటే ఇంత యాతన ఉండదు కదా. అది మర్చిపోయారే ఈ జనాలు, అది మర్చిపోయి ఇంత యమయాతన పడుతున్నారు, ఎంత అద్భుతం చూడండి. అది ఒక్కసారి అనుకునుంటే కూడా జీవితంలో ఇటువంటి యమయాతన రాదు కదా అని నారద మహర్షి అద్భుతపడ్డారట. అంటే ఈ కథలోంచి మనకొస్తున్న మెసేజ్ ఏమిటంటే, హరినామం అనేది మనం మరవడానికి లేదు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, అంటే మనకి ప్రాణము శ్వాస ఆడుతున్నంత కాలము కూడా ఈ నామం అనేది చేస్తూ ఉంటేనే అది మనేమన్నా తరింపచేయగలదు, లేకపోతే ఆ టైంలో సేవ్ చేయగలదు, కానీ లేకపోతే కలియుగంలో భక్తి కన్నా మించింది లేదు. మరి ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భాగవతం నుంచి వస్తుంది. భక్తి వల్ల ముక్తి అనడానికి నిదర్శనం భాగవతంలో చాలా మంది భక్తుల చరిత్రలు చూపెట్టారండి, అంబరీషుడు, ప్రహ్లాదుడు, ప్రహ్లాద చరిత్ర ఎంతో అద్భుతమైనది, అందమైనది, ఎన్నిసార్లు చదివినా కూడా చదవాలనిపిస్తుంది, ఎన్నిసార్లు అది ఒక చరిత్రలాగా చూసినా కూడా చూడాలనిపిస్తుంది, అటువంటిది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎంతో మందిని తయారు చేసిన నారద మహర్షి, ఆయన చరిత్ర. సరే ఇటువంటి వాళ్ల చరిత్రలు భాగవతంలో ఉన్నాయి, కానీ మనం మానవ జీవితం చూసుకుంటే, మన ఇతిహాసాలు అవన్నీ కూడా చూసుకుంటే, భక్తి వల్ల ముక్తి అనడానికి పుండరీకుడు, తుకారాం మొదలగు ఎంతో మంది భక్తులున్నారు. ఒకవేళ భక్తి వల్ల ముక్తి తప్పకుండా తథ్యం. అదే కాకుండా స్వామి ఒక మాట ఇచ్చారటండి. ఏమిటి మాట అంటే, నారదుడికి ఇచ్చిన మాట,

స్వామి, మీ అడ్రస్ ఏమిటి, ఎక్కడుంటారు, మీ హెడ్ ఆఫీస్ ఏంటి, మీ బ్రాంచ్ ఆఫీస్ ఏంటి అని నారదుడు అడిగారని చాలా సున్నితంగా హాస్యంగా స్వామి అంటారు. అడిగాట నారదుడు స్వామిని. అడిగినప్పుడు శ్రీమన్నారాయణ అన్న మాట ఏమిటంటే, నేను వైకుంఠంలోనూ ఉండను, ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నావేమో, ఇక్కడ ఉండను అన్నారట. అదేమిటి స్వామి ఇక్కడ ఉండకపోవడం ఏంటంటే, నాహం వసామి వైకుంఠే. నా యోగి, ఎంతో మంది యోగులు నారాయణ నారాయణ అని ఎన్నో సాధనలు చేస్తున్నారు, వాళ్ళందరి దగ్గర నేను ఉన్నాననుకుంటున్నావా, అక్కడా లేను నేను, నా యోగి హృదయే, వాళ్ళ హృదయాల్లో లేను. మరి ఎక్కడున్నానంటే, మద్భక్త యత్ర గాయంతి, నా భక్తులు అన్నవారు, అంటే స్వామి ఎన్నుకున్న భక్తులు, స్వామి భక్తులు అనదగ్గవారు, వారు ఒక భజన పాడినా, ఒక పద్యం పాడినా, నలుగురు కూర్చుని నామావళి చేసినా కూడా అటువంటి చోట తప్పకుండా తిష్టామి, తిష్టగా వేసుకుని కూర్చుంటారట స్వామి. అంటే కదలరు అన్నమాట అక్కడి నుంచి, తిష్ట, అక్కడ ఉంటారు. ఎంత గొప్ప అవకాశం అండి భజన అనేది. ఇటువంటి అవకాశం మనకి మన దైనందిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక పార్ట్లాగా చేసేశారు స్వామి. అంటే అవతార పురుషుడు మన జీవితానికి చేసిన ఎంత గొప్ప మేలు చూడండి. మనకి చిన్నప్పటి నుంచి కూడా భజన అనేది అలవాటు చేసేసి భజన చెయ్యాలా చెయ్యవద్దా అన్న బద్ధకం లేకుండా భజనని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేశారు స్వామి. కాబట్టి దీనివల్ల కూడా తెలిసేదేంటంటే, భక్తి వల్ల మోక్షం వస్తుంది, స్వామి ఇచ్చిన మాట ఇది. ఇక చివరి మాట చెప్పుకోవాలంటే, భాగవతం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అంటే, భాగవతంలోనే చెప్పబడిందండి చరిత్ర. గజేంద్రుడు అంటే ఏనుగు. ఈ గజేంద్రుడు ఒక మృగము, ఒక జంతువు. ఈ జంతువు కామక్రోధ అర్షడ్వర్గాలకి లొంగిపోయి అది దాని జీవితం అది సాగించుకుంటూ పెద్ద జ్ఞానపరంగా లేకుండా ఆ విధంగా జీవించేది కాబట్టి దాని జంతువు అన్నారు. ఆ జంతువు కూడా, గజేంద్రుడు అంటే ఏనుగు, ఏనుగు స్వభావంగా సత్వగుణం కలిగింది. అయితే దానికి అహంకారం అనేది కూడా ఉంటుంది. ఆ అహంకారం కలిగినప్పుడు ఎవరి సహాయం లేకుండా నేను దిగగలను చెరువులోకి అనుకుని సరస్సులోకి, అంటే ఈ భవసాగరంలోకి దిగినప్పుడు అక్కడ మాయా అనే మొసలి పట్టుకుంటే చివరికి తన వంతు తాను ప్రయత్నించి తను వదిలేసి భగవంతుడికి మొరపెట్టుకుంటే ఆ భగవంతుడు ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా, ఒక క్షణం కూడా జాగు లేకుండా, ఎవరు తన వెంట వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది కూడా చూసుకోకుండా పరిగెత్తుకుని వెళ్లి కాపాడాడు అని పోతరామాచ్యుడు భాగవతంలోనూ చెప్పబడింది. అంటే దీనివల్ల మనకొస్తున్న సందేశం ఏమిటంటే, పరమాత్మ భగవంతుడు స్వామి మనతో ఇక్కడ ఉన్నారా లేరా, ఫిజికల్ గా మనం చూస్తున్నారా లేదా అనేది వాదించాల్సిన విషయమే కానే కాదు. భగవంతుడు ఓమ్ని ప్రెజెంట్ అని నమ్మితే ఎక్కడ ఉన్నా కూడా హృదయంలోంచి ఒక్క ఆర్తనాదం వస్తే తప్పకుండా వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని మనకు చూపెట్టే శక్తి అదే పరమాత్మ. ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయం చెప్తోంది గజేంద్ర మోక్షం. అంటే దానికి మానవుడు ఎంతో గొప్పవాడు, మంచి కులంలో పుట్టి ఉండి వేదాలు చదివి ఉండి ఆ విధంగానే ఉండాలంటే అవసరం లేదు నాయన. ఒక జంతువులాగా పుట్టిన గజేంద్రుడికి కూడా మోక్షం వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, పరమాత్మ మీద భక్తి పెట్టుకుని నువ్వు తప్ప వేరే ఇంకెవరూ లేరు గతి అని అన్న ఒక్క మాట వల్ల వచ్చింది. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఒక్కటే, శరణాగతి చేయండిరా, ఇంకా వేరేమేమి పెట్టుకోకుండా నీ స్వశక్తి మీదే కాకుండా నడిపించేదంతా ఆయన, నడుస్తున్నది మనము, కాబట్టి ఆయన అనుగ్రహిస్తే ఏమన్నా అవుతుంది, ఈ విధంగా ఏ విధంగా అనుగ్రహిస్తే అదే విధంగా అవుతుంది అన్న ఒక భావం గనక రూఢీ చేసుకుని మనము మన జీవితాలను గడిపితే తప్పకుండా భాగవతం బట్టి మనము మన జీవితాలు నడుపుతున్నట్లే. అటువంటి జీవితాలు మనం ఏ విధంగా నడుపుకోవాలి అని చూడడానికి భాగవతంలోని కొన్ని అంశాలను తీసుకుందామండి. ఒక రెండు మూడు చరిత్రలు, మనకి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి ఒక రెండు మూడు చరిత్రలు తీసుకుని వారు భాగవతంలో ఏ విధంగా స్వామిని దగ్గరగా కావాలని వారు వ్యవహరించారు, ఎటువంటి భావాలు పెట్టుకున్నారు, ఎలా భక్తి పెంపొందించుకున్నారు అన్న విషయాలు గనక మనం ఒకసారి చూసి వాటి ద్వారా స్వామి మనకు అందిస్తున్న ఆలోచనలు ఏమిటి అనేది మరొక్కసారి చివరికి చరిత్ర చరుణం చేసుకుని తర్వాత మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. భాగవతంలో మనకి ఎంతో మంది మహానుభావులు, భక్తులు, వారి కథలు ఉన్నా కూడా అన్నిటికన్నా అందమైనది కృష్ణ పరమాత్మ జీవితము, అందులోని ఘట్టాలు. వాటిని ఊహించుకుంటూ ఉంటే మనకు అనిపించే భావం ఏమిటంటే

ఈ అమృతం మనం ఆస్వాదించాలంటే, అందుకోవాలంటే కొందరి భక్తులు, ఈ భక్తుల చరిత్రలోకి కొంచెం మునగాలి మనం. మొట్టమొదట నేను ప్రస్తావించదలుచుకున్న భక్తురాలు, మహాభక్తురాలు యశోదాదేవి గురించి. యశోదాదేవి ఎంచుకున్న భక్తి మార్గము వాత్సల్య భక్తి. అంటే కృష్ణుణ్ణి తన బిడ్డడు అని నమ్మింది, బిడ్డడే కాబట్టి అతన్ని ఆ విధంగా చూసింది. అయితే ఎక్కడ కూడా మామూలుగా ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టు కాకుండా, ఈ బిడ్డ చాలా ప్రత్యేకమైన బిడ్డ, ఈ బిడ్డ పరమాత్మ రూపము అనుకుని మాత్రమే చూసింది. అందువల్ల ఇది వాత్సల్య భక్తి. అంటే వాత్సల్యం అనేది ప్రతి అమ్మకి తన తనయుడందు ఉంటుంది. అయితే వాత్సల్య భక్తి అని ఏంటంటే, అంటే అర్థం ఏమిటంటే, నా బిడ్డడు ఎంత గొప్పవాడంటే, ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి వల్ల తప్పు కాదు అని. ఈ విషయం చెప్పడానికి యాక్చువల్లీ సూర్దాస్ గారు ఒక చక్కని విషయం చెప్తారు, మాట చెప్తారు, ఒక పాటలో ఆయన నిక్షిప్తం చేసి చెప్తారు. గొల్లెలందరూ, గొల్ల పిల్లలు, గొల్లె భామలు వచ్చి యశోదాదేవి దగ్గర ఫిర్యాదు చేశారట, ఏమ్మా మీవాడు మా ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని ఇష్టం ఉన్నట్టు దొంగిలిస్తున్నాడు, తింటున్నాడు, వాడు ఒక దొంగగా తయారవుతున్నాడు అని చెప్తున్నారట. అంటే అసలు చెప్తున్నప్పుడు కూడా భాగవతం ఏం చెప్తుందంటే, ఈ గొల్లవారందరికీ కృష్ణుడంటే ఎంత భక్తి అంటే, వారికి ఈ విధంగా ఏదో ఒక ప్రసక్తి తీసుకుని యశోదాదేవి దగ్గరికి వచ్చి ఒక ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారంటే, ఇంకొకసారి ఆ కృష్ణుడు కనబడతాడేమో చూద్దామని వారి తాపత్రయం. అంటే అందరూ భక్తు, మహాభక్తులండి. అందువల్ల వారు యశోదాదేవి దగ్గరికి వచ్చి అంటారట, మీవాడు పాలు పెరుగు అన్ని తినేస్తున్నాడు మాది అంటే, యశోదాదేవి మాత్రం అంటుంటే వారితో, లేనివన్నా తను చూడకపోయినా కూడా కల్పించి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడమ్మా వాడు, అసలు ఎక్కడ ఇల్లు కదలందే, ఇక్కడే ఉంటాడు నా దగ్గర, వాడిని మీరు దొంగంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోను అని రూఢిగా చెప్తుంటా, గట్టిగా చెప్తుంటా. ఆమెకు లోపల ఎక్కడో ఉంది, వీడు ఏదో చేస్తున్నాడేమో అని ఒక తపం వచ్చినా కూడా బయటికి వాళ్ళకి చెప్పడం మాత్రం అసలు ప్రశ్నే లేదు. కృష్ణుడు అటువంటి పని చేయడు అని వాళ్ళని పంపించేసి అప్పుడు కృష్ణుడిని మాత్రం నిలదీసి అడిగిందిట, ఏమయ్యా నువ్వు దొంగతనం చేశావు కదా. ఇది ఎప్పుడు రూఢి అయిందంటే సూర్దాస్ గారు చెప్తారండి, ఒకరోజు కృష్ణుడు తనింట్లోనే దొంగతనం చేశాడట. తనింట్లో దొంగతనం చేసినప్పుడు యశోదాదేవికి తెలిసిపోయింది దొంగతనం చేశాడు అని. చేసినప్పుడు యశోదాదేవి నిలబెట్టి అడిగిందిట, ఏమయ్యా కృష్ణ, దొంగతనం వెన్న తిన్నావు కదా, ఎందుకు వెన్న తిండము, నన్ను అడిగితే పెడతాను, ఇంకా చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఎందుకు దొంగతనం చేశావు అంటే. అప్పుడు కృష్ణుడు అంటాట, మైన హిమాఖన్ ఖాయో రే మయ్యా మేరీ, అమ్మా నేను అసలు మాఖన్ తినలేదంట. మై నహి మాఖన్ కాయో, నేను తినలేదు అని నోటిలోంచి అట్లా అనుకోకుండా అనాయాసంగా అబద్ధం వచ్చేసింది. వచ్చేసరికి యశోదాదేవి ఆశ్చర్యపోయింట, నేను చూశాను వీడిట్లా అబద్ధం చెప్తున్నాడు, ఏమిటి విషయం అనుకుని ఆవిడ అదే మాట మీద గట్టిగా ఉంటే, ఇంకా కృష్ణుడు ఒకసారి మాట అన్నాడు కాబట్టి దాన్ని ఎట్లాగన్నా సిద్ధం చేసుకోవాలి అనుకున్నాడో ఏమో, ఎన్నో చెప్పాట రీజన్స్, ఎన్నో చెప్పాట అర్థాలు, ఏవి ఎటువంటి సిచ్యువేషన్స్ లో తను ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల వల్ల అసలు వెన్న తినడానికి ఆస్కారమే లేదు, ఈ విధంగా చెప్పడానికి చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పాట. ఎన్ని చెప్పినా కూడా యశోదాదేవి వినకపోతే చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాట. ఏమిటి బ్రహ్మాస్త్రం అంటే, అన్నట, అమ్మా నేను నీకు అసలు సహజంగా పుట్టినవాణ్ణి కాకపోవచ్చు, అందువల్లే నీకు నా మీద అంత ప్రేమ లేదు, అందువల్ల కొంచెము అన్నయ్య అంటే నీకు ఎక్కువ ప్రేమ నాకన్నా, దానివల్లేనేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నువ్వు నమ్మేస్తున్నావు, లేకపోతే నువ్వు నేను నీకు నిజమైన కొడుకుని కాదేమో అనేసరికి ఇంకా తల్లి మనసు ఆగలేకపోయిందిట. ఆగలేక ఆవిడ కిందకు వంగి కృష్ణుడిని నోరు మూసేసి తన దగ్గరికి తీసుకుని అక్కును చేర్చి ఆవిడ అంటుంటా, తూ నహి మాఖన్ కాయో అంటుంటండి. అంటే నువ్వు తినలేదురా అని ఇవిడు చెప్తూ ఉంటాయి సార్. ఇంతవరకు ఏమైందంటే, నువ్వు ఎందుకు తిన్నావు అంటే, మై నహి మాఖన్ కాయో అని కృష్ణుడు అన్నాడు మొదట. అన్న విషయం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే, యశోదాదేవి అంటోంది దానివైపు నుంచి, తూ నహి మాక, నువ్వు తినలేదురా అని యశోద అన్నప్పుడు, అప్పుడు సూర్దాస్ గారు చమత్కారం చూడండి, కృష్ణుడు మాట మార్చేసి అప్పుడు అంటాట, మై నెహి మాఖన్ కాయో అన్నట. అంటే మై నహికి మై నేహికి ఆ చిన్న తేడా చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ అసలు అక్షర రూపుడు కాబట్టి అక్షరంలో ఉన్న ప్రతి పదాన్ని ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి
అన్న ఈ విషయం మన స్వామి జీవితంలో చూడనే చూశాము. ఎట్లా తనకి తన సొంతంలో తన కంట్రోల్లో ఉంటుందనే చూపెడతారు. మైనేహి మాకన కాయో అనడంలో ఇక్కడ ఒక చాలా డీప్ ఆధ్యాత్మిక మీనింగ్ ఉందండి. మొట్టమొదట భక్తులు గనక నేను నిజము అని అనుకున్నంత కాలము పరమాత్మ నువ్వు నిజం కాదు అంటాట. అయితే భక్తుడు లొంగి శరణాగతి అయ్యి నేను కాదు నిజం, నువ్వే నిజము అన్నప్పుడు అప్పుడు పరమాత్మ తాను భక్తుడిని చక్కుని చేర్చుకుని వంగి నువ్వు కూడా నిజమే అని శిరం చేస్తాట. అంటే ఇందులో ఆధ్యాత్మిక మీనింగ్ సూర్యదాసు ఎంత చక్కని ఒక వెన్న దొంగలించడం అన్న ఒక సన్నివేశం తీసుకుని చూపెట్టారో చూద్దాం. ఈ సన్నివేశానికి తెలుగులో మనం కొంచెం పాట రూపంలో చూస్తే, ఈ సన్నివేశానికి కొంచెము మనము భక్తి జోడించి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక పరిస్థితి. అంటే ఇది వెనతిండం పరిస్థితే కాకపోతే ఈసారి ఆ గొల్లవాళ్ళు అన్నయ్య వచ్చి ఫిర్యాదు చేశాట అమ్మకి. అంటే బలరాముడు వచ్చి ఫిర్యాదు చేశాట ఏమిటంటే, అమ్మా వీడు మన్ను తింటున్నాడు అని. ఇది ఇంకొక తమాషా. మన్ను తింటున్నాడు అని ఫిర్యాదు చేసేసరికి ఆ తల్లి మనసు వెలువెల్లాడిపోయింది. కృష్ణుడిని పిలిచి అడిగిందిట,

ఇక్కడ ఈ పదాల్లో చమత్కారం చూడండి. మన్ను తినలేదమ్మా అన్నమాట కల్లయ్యే అంటే రెండు అర్థాలు. అక్కడ నేను మన్ను తినలేదు అని అన్న చెప్పాడా, ఆ మాట కల్ల అనడం ఒక మాట, మన్ను తినలేదు అన్నమాట కల్ల, ఈ రెండూ అనుకోవచ్చు. అంటే అన్న చెప్పా అన్నట్లా అంటున్నాడు కాబట్టి నేను కల్ల అంటున్నాను అనడం ఒకటి, అసలు మన్ను తినలేదు అనుకోటి నేను మన్ను తినేవాడిని కాదు అని చెప్పడం ఒక మాట, అన్నమాట కల్లయ్యే అని. ఈ విధంగా ప్రతి పదంలోనూ భక్తుడు కనుక ఎంతో ఎలర్ట్ గా

ను భక్తుడు కనుక ఎంతో అలర్ట్ గా భగవంతుడి వైపు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు అని చూస్తేనే తప్ప అర్థం కాని తత్వం. అంటే యశోదాదేవి మళ్లీ అంత తొందరగా నేను వదలను కృష్ణ అని అన్నట్టండి.

నోట్లు పెట్టుకున్నావు కదా, ఎక్కడో ఏది చూడండి, ఇంతసేపు నోరు కొంచెం పూర్తిగా కూడా తెరవకుండా మాట్లాడుతున్నావు, ఏది నోరు తెరు అందిట యశోదాదేవి. అనేసరికి అంటాట కృష్ణుడు, మాట

సుటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా. అంటే అమ్మా, ఇవి మాటలు కాదు, నేను ఒట్టిగా మాటల మనిషిని కాదు, ఈ మొత్తం సర్వం నడిపించేదంతా నాకు ఆటపాట అంతే. ఆటపాటలేసుమా, మాటలివి కాదమ్మా, ఆటపాట వేసుమా. సూటిగా సమీపించి నీకెప్పుడు అర్థమవుతుంది, నేను ఎప్పుడు అర్థమవుతానంటే సూటిగా సమీపించాలంటే డైరెక్ట్ గా నువ్వు నన్ను అప్రోచ్ అవ్వాలి తప్ప అది ఇది పట్టుకుని వచ్చేటైతే నేను నీకు అందేవాణ్ణి కాదు. సూటిగా సమీపించి నోటిలోకి చూడమ్మా, నువ్వే చూడు అన్నప్పుడు ఆ తల్లి చూసిందట. చూసేసరికి పోతనమా, పోతనమాచులు రాసిన బ్రహ్మాండమైన పద్యము.

యశోదాదేవి భక్తి వాత్సల్య భక్తి అయితే కుచేలుడు, ఆయన అసలు పేరు సుధాముడు, ఆయనది సంపూర్ణ శరణాగతి. ఈ సుధాముడు శ్రీకృష్ణునితో సహాధ్యాయి అయి సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. బ్రాహ్మడు, నిరుపేద, ఎంతో మంచివాడు, సుగుణశీలుడు. ఈయన దగ్గర ఎటువంటి దుర్గుణాలు లేకపోయినా కూడా ఒక చిన్న సన్నివేశము, ఆయన జీవితంలోని చిన్న సన్నివేశము ఏ విధంగా ఆయన జీవితాన్ని మార్చివేసింది, ఏ విధంగా ఆయనకు ఒక దౌర్భాగ్యమని తెచ్చిపెట్టింది, అలాగే మరల భగవంతుడు ఆ దౌర్భాగ్యం అన్న రాతని తిరిగి రాసి ఎటువంటి సౌభాగ్యం ఇచ్చాడు అని భాగవతంలో చాలా ప్రస్ఫుటంగా చూపెట్టారు. ఒక కథ ఉందండి. ఒకసారి గురుపత్ని వంట కోసము, వంట చెరుకు కోసము అడవికి వెళ్లి కట్టెలు తీసుకురమ్మని కృష్ణుణ్ణి, సుధాముణ్ణి, బలరాముణ్ణి వీరందరినీ అడవికి పంపించింట. అయితే వారు అడవిలోకి వెళ్లి రాత్రి పడేంత వరకు కట్టెలు ఎరుకుని తెస్తున్న టైంలో చాలా అనుకోకుండా వాతావరణం మారిపోయి అక్కడ జల్లుపడ్డము, అది మెల్లిమెల్లిగా వానగా మారడము, చాలా చలిగా ఉండడం ఇవన్నీ జరగడంతో చీకటి పడడంతో వారు ఈ చీకట్లో అడవిలో నడుచుకుంటూ మళ్ళా ఆశ్రమానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకుని వారందరూ కూడా అక్కడున్న చెట్ల మీద ఎక్కి అక్కడే రాత్రికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారట. అంటే జంతువుల నుంచి ఏ భయం లేకుండా చెట్ల మీద ఎక్కి. అయితే అందరూ తలో చెట్టు ఎక్కారు. కృష్ణుడు, సుధాముడు ఒక చెట్టు ఎక్కారు. వారు ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ పైన సుధాముడు, ఇంకో కొమ్మ పైన కృష్ణుడు వారు పడుకున్నారు. అయితే వారు అక్కడికి ఎక్కారు, అక్కడ పడుకున్నారు, బానే ఉంది, కానీ వారికి పాపం పిల్లలు, భోజనం లేదు, అందరూ చిన్నపిల్లలు. దాంతో సుధాముడికి ఆకలేయడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తుకొచ్చింది, గురుపత్ని వీరు అడవికి వస్తున్నప్పుడు వీరికి ఆకలి వేస్తే తినడానికని కొన్ని అటుకులు మూట కట్టి వాళ్ల వాళ్ల దగ్గర ప్రతి ఒక్కరికి కొన్ని అటుకులు ఇచ్చింది. అయితే అందరికీ ఆ అటుకుల మూటలు ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి కృష్ణుడి అటుకుల మూట, సుధాముడి అటుకుల మూట, ఈ రెండూ కలిసి సుధాముడికే ఇచ్చింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు సుధాముడికి ఆ అటుకులు గుర్తుకు వచ్చి ఆ తన అటుకులు తిన్నట్ట. తింటున్నప్పుడు ఆ వాతావరణంలో, ఆ చలిలో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా కూడా ఉంది కాబట్టి రాత్రి అటుకులు తింటున్నప్పుడు, సుధాముడు తింటున్నప్పుడు చప్పుడు వస్తుంట, నోరు చప్పుడవుతోంది. ఆ చప్పుడు అవుతున్నది కృష్ణుడు విని, ఏం సుధామా ఏదో చప్పుడవుతోంది అంటే, అటుకులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అటుకులు ఉన్నాయి అని చెప్తే కృష్ణుడు కూడా పంచాల్సి వస్తుందని అనుకుని సుధాముడు అన్నట్ట, ఏమీ లేదు కృష్ణ, చలిగా ఉంది కదా, అందువల్ల నా పళ్ళు టపటప కొట్టుకుని ఇటువంటి శబ్దం వస్తోంది, అంతే తప్ప ఏం లేదంటే, అవును అంతేనా అన్నట్ట కృష్ణుడు అని మళ్ళీ పడుకున్నట్ట. సర్వాంతర్యామి ఆయనకంతా తెలుసు. ఇది మొదట జరిగింది. తర్వాత ఆకలి తీరలేదు, తన వంతు తనకిచ్చిన అటుకులు అయిపోయాయి. అయితే తన కృష్ణుడి అటుకులు కూడా తీసి, సరే ఇవి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కృష్ణుడికి అవసరమే ఉంది, కృష్ణుడు ఉండగలడు, నాకన్నా బలశాలి అతను ఉండగలడు అనుకున్నట్టున్నాడు. ఆటుకులు కూడా తినబోతుంటే, తినబోతున్న తరుణంలోనే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా సుధామా నాకు కూడా ఆకలిస్తోంది, నాకేమైనా పెడతావా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, గురుపత్ని ఏమైనా ఇచ్చిందా అని అడిగట్ట. చూడండి, భగవంతుడికి భక్తుడు పొరపాటును కూడా తప్పు చేయడం ఇష్టం ఉండదు, అందువల్ల వార్నింగ్ ఇస్తాడు. అనేసరికి సుధాముడు తన ఆకలికి తట్టుకోలేక పాపం ఆ చిన్నపిల్లవాడు, ఏమి లేదు కృష్ణ నాకేమి ఇవ్వలేదు అని చెప్పి ఊరుకున్నట్ట. అంటే కృష్ణుడు అవునా ఇవ్వలేదా, సరేలే అన్నట్ట. అంటే పరమాత్మ మనం తప్పు చేస్తుంటే కూడా, ఒకవేళ వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా మన దోవన మనం వెళ్తుంటే చూసి ఊరుకోవడం తప్ప ఆయన మాత్రం ఏమి చేయలేరు. అంటే ఎవరి ప్రారంభం వారిది. అయితే సుధాముడు కొత్తసేపు ఆగి అటుకులు తినడం మొదలుపెట్టాడు. కృష్ణుడి వంతు కూడా తింటున్నప్పుడు మళ్ళా చప్పుడవుతోంది. చప్పుడవుతున్నప్పుడు కృష్ణుడు అడిగట్ట, ఏం సుధామా మళ్ళీ ఏదో చప్పుడవుతోంది, ఏమవుతోంది అని. మళ్ళీ సర్దుకుని చెప్పాట సుధాముడు, ఏమి లేదయ్యా, ఈ చలి వల్లే నాకిప్పుడు నా భూమికలు ఇవన్నీ కూడా బాగా చలేస్తోంది, లోపల నుంచే నాకు చలేస్తోంది, అవన్నీ శబ్దం చేస్తున్నాయి తప్ప ఇక్కడ జరిగేదేం లేదు అనేసరికి కృష్ణుడు నవ్వు అన్నట్ట, అంతేనా సరేలే అయితే అలాగే కాని అన్నట్ట. అయితే పరమాత్మకి
మొట్టమొదట మనం ఏమనుకున్నాం, మనం తినే ముందర పరమాత్మకి నైవేద్యం పెట్టాలి, నివేదన చేయాలి. మనది అనుకున్నది ఏమీ లేదు కాబట్టి. పోని అది చేయకపోయినా కూడా మామూలుగా ఆకలి నేను తీర్చుకుంటే ఒకందుకు పర్వాలేదు అనుకోవచ్చు. అయితే పరమాత్మ కోసం, కృష్ణుడి కోసం, అంటే వేరే వారి కోసం ఇచ్చిన ఆ సొమ్ముని తాను తింటూ అప్పటికి కూడా అబద్ధం చెప్పి ఇది నీది కాదు నాదే అన్నట్టు వ్యవహరిస్తే తప్ప, వ్యవహరిస్తే దానికి అటువంటి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అని కృష్ణుడు సూచించినట్టుంది. అలాగే కాని అన్నప్పుడు పరమాత్మ నుంచి ఈ అటుకులు ఇవ్వకుండా దాచినందుకు ఇంకా తర్వాత 40-50 ఏళ్లు ఎంతో కఠినిక దరిద్రం అనుభవించాడు పాపం సుధాముడు. ఇంటి నిండా పిల్లలు, భార్య, చక్కని పతివ్రత, అయినా కూడా సంపాద అనేది లేకుండా ఎందువల్లో అకటిక దరిద్రం అనుభవించాడు. అనుభవిస్తున్నప్పుడు కూడా కాకపోతే ఇతనిలో భగవంతుడి సాంగత్యం వల్ల, పరమాత్మ చెలికాడు అవడం వల్ల అది ఎంత గొప్ప మహద్భాగ్యం అంటే ఆయనకి పరమాత్మని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ భావం మర్చిపోకుండా ఈ దరిద్రం ఆయన ఏమీ అంటలేట, ఆయన మనస్సుకేమీ అంటలేదు. అయితే పాపం పిల్లలు, భార్య మాత్రము చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఆయన మాత్రము తొడకకుండా వెనకకుండా ఆ విధంగా ఉన్నాడు. అయితే చూడలేక ఒకసారి ఆ భార్య అందిట, స్వామి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు కృష్ణుడు సహాధ్యాయి అని, ఆ కృష్ణుడు ఇప్పుడు ద్వారకలో చాలా గొప్ప రాజుగా ఉంటున్నాడని, అష్టైశ్వర్యాల్లో ఉన్నాడని మీరే చెప్పారు కదా, అటువంటి కృష్ణుడి దగ్గరికి మీరు వెళ్లి ఒక్కసారి మన పరిస్థితి విన్నవించుకోకూడదా అంటే, ఆయన అన్నట్టు తప్పు, మనం అటువంటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాలు అడగకూడదు అంటే, మీరు ఏమి అడగద్దండి పోని, మీరు వెళ్లి ఒకసారి కలిసి రండి అని చెప్పింట. అంటే ఆయనకు కూడా మనసు మారి ఎందుకు ఆ సమయం వచ్చినట్టు అనిపించింట, అవును నేను ఎందుకు అసలు ఆలోచించలేదు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఈయన ఉన్నది పోరుబందర్ అండి గుజరాత్లో, కృష్ణుడు ఉన్నది ద్వారక, పోరుబందర్ నుంచి ద్వారకి 200 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్ల దూరంలో అవతారమూర్తి అక్కడ ఉన్నప్పుడు ఎందుకు నేను వెళ్లి చూడట్లేదు అని అనిపించింట ఆయనకి. అనిపించి సరే బయలుదేరాట. బయలుదేరినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మహానుభావులు, గొప్పవారు, గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు రిక్తహస్తాలతో వెళ్లకూడదు, కాబట్టి ఏమన్నా తీసుకువెళ్లాలి. అయితే వీరు ఎంత కటిక దరిద్రం అనుభవిస్తున్నారంటే వీరి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఏమి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు మళ్లీ ఆ భార్య, ఆవిడ ఓ చక్కని ఐడియా ఇచ్చింట. ఆవిడ ఇంట్లో ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అటుకుల్ని మూట కట్టి, ఆ మూట మళ్లీ ఎక్కడ మర్చిపోతాడో కుచేలుడు సుధాముడు అని, ఆ మూట కట్టిన అటుకులతో పాటు మూట కట్టిన బట్టని ఆయనకి అంగవస్త్రంలాగా ఆయన మీద వేసి ఇక వెళ్ళండి అని చెప్పింట. అయితే ఈ విధంగా పోరుబందర్ నుంచి ఆయన బయలుదేరాడు. ఇట్లా ఈయన కథ, కుచేలుడి కథ చూసుకుంటూ వెళ్తే ఎంతో దయనీయంగా ఉంటుంది కొన్ని చోట్ల, అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయనకి కృష్ణుడితో ఉన్న సాన్నిహ్యం చూస్తూ ఉంటే. కాబట్టి ఈయన కథని తర్వాత జరిగే అంశాల గురించి ఒక పాట రూపంగా మనం చూద్దాం.

నేస్తమ్మ, నిన్ను చూసిన ఆనందములో అడగమరచితివి. ఎచ్చటనో గల విశ్వస్థలము నుండి నా కొరకై ద్వారకకు నడిచి వచ్చితివి. నాకే ఏమి తెచ్చితివి?

మనం చెప్పుకుంటున్న యశోద భక్తి వాత్సల్యం అయితే, కుచేలుడి భక్తి సంపూర్ణ శరణాగతి అయితే, వీటికి కొంచెం భిన్నంగా అనిపించినా కూడా మనకి ఎంతో స్ఫూర్తినిచ్చే భక్తి అర్జునుడిది. అర్జునుడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనము భక్తులలాగా ఒక మూల కూర్చుని భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండిపోయే జీవిత శైలి కాదు మంది ఇప్పుడు. అందరము కూడా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి చేసుకుంటూ కర్మ చేస్తూ భగవంతుడికి చేరువుగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కర్మ వదలకుండా ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఉండడము అనే విషయం గురించి చాలా చక్కగా చూపెట్టే ఒక ఘట్టము మనకి అర్జునుడి చరిత్ర. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, శిష్యుడు. స్వామి ఒక కథ చెప్తారు. ఒకసారి ఒక పక్షి అక్కడ ఎగురుతుంటే ఆ పక్షిని చూపెట్టి అర్జునుడికి చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా బావా, అది ఒక గద్దలాగా ఉంది కదా. అంటే అది నిజంగా గద్ద కాదట, పావురమో ఏదో అయి ఉండొచ్చు. అయితే దాన్ని చూసి అర్జునుడు అన్నట్ట, అవును బావా, అది గద్దే అన్నట్టు. కొంతసేపాగా అదే పక్షిని చూపెట్టి కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా అది గద్దలా లేదయ్యా, అది చిలుకలాగా ఉందన్నట్ట. అంటే అవును బావా, అది చిలుకే అన్నట్ట. కొంతసేపాకి మళ్ళీ, ఇది పావురం అయ్యా, చిలుక కాదు. అంటే అవును బావా, అది పావురమే అన్నట్ట. అనేసరికి కృష్ణుడు అర్జునుడిని పైనుంచి కింద వరకు చూసి అంటాట, ఏమయ్యా అర్జున, నీకంటూ నీకు ఒక సొంతగా భావం లేదా, నేనేం చెప్తే అదే సరిగ్గా ఉందంటావు అని అడిగితే అర్జునుడు అంటాట, కృష్ణ, నువ్వు నా పక్కనుండగా నాకు వేరే సొంత భావం ఎందుకు, చెప్తున్నవాడు కృష్ణుడు అని తెలిసినప్పుడు నాకు నా ఏ భావం అయినా ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందువల్లంటే అది ఒకవేళ గద్ద కాకపోయినా గనక నువ్వు గనక గద్దంటే అది గద్ద అవ్వడం ఎక్కువసేపు పట్టదు, నువ్వు ఎంతసేపట్లో ఉన్నా అది గద్దం చేస్తావు. అందువల్ల నువ్వు చెప్పింది నాకు వేదం తప్ప బాహ్యంగా బయట ఉన్నది కాదు నాకు వేదం అని చెప్పగలిగాడు కాబట్టి అంత గొప్ప భక్తుడు అర్జునుడు. అందువల్లే ఎంతోమంది మహానుభావులు, ధర్మస్వరూపుడు యుధిష్ఠిరుడున్నా, మిగతా భీముడు, బలశాలి భీముడున్నా, భీష్ముడు ఉన్నా, అందరినీ కాక తన దగ్గరికి చేర్చుకుని గీతని బోధించింది అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణ అవతారంలో. స్వామంటారు, ఈ ప్రపంచంలో నదిని దాటడానికి ఈత, భవసాగరం దాటడానికి గీత అని. అటువంటి గీత బోధించిన పరిస్థితి కూడా ఏమిటి అంటే, ఇంత గొప్ప భక్తుడు, ఇంత చేరువైన సఖుడు అయిన అర్జునుడు కూడా ఒక సమయంలో మోహానికి గురయ్యాడు. మోహానికి గురి అయ్యి తాను ఎంచుకున్నది తన ఆలోచన, భగవంతుడి ఆలోచన, భగవంతుడు చెప్పే మాట కన్నా కూడా గొప్పది పెద్దది అనుకున్నాడు. అనుకున్నప్పుడు అటువంటి ఆలోచనని మొత్తం మరల్చి ఒక 700 శ్లోకాలలో దానిని అతన్ని మళ్లీ కార్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణుడు. ఆ ఘట్టం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

0: విన్నారు కదా. ఇలా ఎంతమంది భక్తుల చరిత్ర చూసినా విన్నా మనకి కనిపించే తత్వం ఒకటి, భగవంతుని కోసం ఒక తపన, ఆ భావన అందు ఒక ఆర్తి. ఇవన్నీ కూడా భాగవతం మనకు అందిస్తుంది. ఎన్నో కథల ద్వారా, ఎన్నో చరిత్రల ద్వారా ఇదే విషయాన్ని మనం మళ్లీ మళ్లీ చూస్తాం. అయితే ఇది మన జీవితంలోకి రావాలి అంటే ఈ భాగవతం ఆ జన్మాంతం మనం చదువుతూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. దీనికి ఎన్ని సప్తాహాలన్నా చెయ్యొచ్చు, ఎన్నిసార్లైనా పఠించవచ్చు, ఎన్ని సార్లైనా వినొచ్చు, వేరే వాళ్లతో ప్రస్తావించవచ్చు, ఎంత చేసుకుంటే అంత ఆనందం. కాబట్టి భాగవత గ్రంథం మనం మర్చిపోకుండా స్వామి చెప్పినట్టు భాగవతం చదివి మనందరం కూడా భాగవతం. సాయిరాం.
1: ఇప్పటి వరకు మీరు శ్రీ కోటా శివకుమార్ గారు భాగవతంపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: బ్రహ్మస్వరూపము కలియుగ ప్రత్యక్ష దైవము అయినట్టి శ్రీ సత్యసాయి భగవాను చరణకమలములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ, మోక్ష సాధనకు నాదయోగమును మించిన యోగము లేదన్న స్వామివారి దివ్య సంకల్పమునకు ప్రతీకగా నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి నిర్పురి సంగీత కళాశాల విద్యార్థులు, అధ్యాపకులము కలిసి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధన మహోత్సవ సందర్భముగా నివాళులు అర్పించుకుంటూ, నాదలోలుడు ముగ్ధ మనోహర గానమూర్తి అయినటువంటి మన స్వామివారికి ఆత్మార్థముగా ఈ పంచరత్న కృతి మణిమాలను అర్పించుకుంటూ భక్తిని, శక్తిని, ముక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము స్వామి.

してます。